0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడవరు.
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.

0: In youth, one spends time establishing association, contact, friendships with everybody, concentrating on the earning.
1: Mudimi vachinayanta murahari teluvaka adi idi ledani aratinchu.
0: In advanced age, one does not think of God, goes on repenting and regretting for all that they have not been enjoying at that stage.
1: Kani anchambuna kadalileka.
0: But as the end approaches, he could not find the objective.
1: Dravyamarjinchuta tagiliyundu.
0: He is still after money and wealth.
1: Prapanchamuna vidyavantulu kotakolavi unnaru.
0: In this world, there are crores and crores educated people.
1: చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వారికి కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశను బ్రతుకుతూ ఉన్నారు.
0: We find right from tiny tots to this level of the old people who want to learn, who want to study still more.
1: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the ultimate result of all this reading, this study?
1: Kalapatiki aneka vidhamaluga avasthalaku guri ayipoyi ee vidyalanni nu deeniki sahaya padutunnavi ante patta pooti kosam sahaya padutunnavi.
0: What is happening finally? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
1: Kani kutiki modalu kotisvaram varaku kulanu kevalam chadavu chadavu chadavu chadavu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
0: Right from a pauper to a millionaire, all in the name of education, are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
1: Inta chesinappatikini aa tallidandrulu paina sariyainatuvanti oka krutagnatanu choopadam ledu.
0: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
1: ఎవరు నన్ను చదివించరు, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసిరి అనేటువంటి విషయము ఏమాత్రం కూడా నువ్వు ఆలోచించరు.
0: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
1: ఇట్టి పరిస్థితి ఎందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి?
0: Under these circumstances, let us understand what education is.
1: పుస్తకములు పఠించి పూర్తిగా చూచి సర్వశాస్త్రములు.
0: వన్ హ్యాస్ గాన్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్, గాట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ కంటెయిన్డ్ ఇన్ ద బుక్స్.
1: నిస్తులమైన విద్యను నేర్చితే అంటారు.
0: ఐ హావ్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వెరీడ్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టగబట్టికి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
0: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
1: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం నిమిత్తమే.
0: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
1: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ in every human being.
1: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు.
0: We also know the women being highly educated.
1: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
0: People expect very high standards of respectability and esteem by learning.
1: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైన కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
0: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
1: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
0: Every parent sends his children to schools.
1: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
0: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
1: అలాగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
0: With all this job oriented education, what is that you do?
1: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
0: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
1: కానీ నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
0: But he is highly egoistic because of his knowledge.
1: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
0: Why should you be egoistic at all for all the education that you acquired?
1: విద్య యొక్క విశిష్టత వినయము.
0: The significance of education lies in humility.
1: కానీ ఆ వివేకమైనటువంటిది, విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండినా ఎన్ని నేర్చి ప్రయోజనమేమిటి?
0: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
1: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
0: We study keeping in view the welfare of the whole society.
1: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
0: What is that we are doing for the society?
1: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
0: From the society only we are benefited and learn many things.
1: తల్లిదండ్రులకు తెలిసినటువంటి వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
0: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
1: కాని ఇంత మాత్రమేనకై వీరు ఎందుకు ఇంత వెర్రవీగటం?
0: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
1: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
0: In modern students, there is no iota of humility at all.
1: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
0: హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్?
1: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
0: హౌ వన్ షుడ్ రెండర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ?
1: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథపరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
0: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
0: By this bookish knowledge, your life becomes totally artificial.
1: The life anta artificial gaane untundadi.
0: The entire life is full of this artificial.
1: Thinking anta artificial gaane untundadi.
0: Learning is artificial.
1: Nadachadam kuda artificial gaane untundadi.
0: Even the walking style is artificial.
1: Anni style gaane untundadi.
0: Everything is of this type, artificial nature.
1: Idi nechukodaniki college lu pampinchalana?
0: To lead an artificial life, should you go to a college?
1: నిజంగా కాలేజీ కి వచ్చినది దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
0: Each one has to question himself, what is it that has brought me to this college?
1: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
0: Then only you can have true learning.
1: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
0: The textual knowledge, the bookish knowledge, is not true education.
1: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకంగా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏమి అర్థం చేసుకోలేదు.
0: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ bidirectional flow of information, pustaka the book and mastaka the head.
1: Kani pustakamulo ninda mastuva chaduvunde.
0: In books, pustaka, there is lot of information, mastuka, lot of information.
1: Mastakamulo yandu matti rendu.
0: But mastaka the head is full of matti, the mud.
1: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
1: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
0: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ దిస్ స్పిరిచువల్ డైరెక్షన్.
1: అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్డ్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఇస్ ద అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
1: ఇంత మాత్రమునకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
0: ఫర్ దిస్ వీ స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
1: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
1: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
0: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
1: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
0: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
1: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడా వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
0: There is no discipline among the children of these educated people.
1: తల్లిదండ్రుల దగ్గరేమో వినయంగా ప్రవర్తిస్తారు.
0: They behave with all the humility in front of their parents.
1: బయట చూస్తే చాలా పక్క రౌడీస్గా పెరుగుతుంటారు.
0: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
1: కనుక మొట్టమొట్ట బయట మంచి పేరు సంపాదించాలి.
0: Therefore it is absolutely necessary.
1: ఈనాడు మీరు చదివంతా కూడాను బయట ప్రపంచం కోసమే చేస్తున్నారు.
0: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
1: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ which is most important.
1: అది లేకుండా ఎన్ని బోధన చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: Without this awareness of the self, all the rest of the knowledge is useless.
1: ఏంటి నాలెడ్జ్?
0: What is this knowledge?
1: ఈ నాలెడ్జ్ అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
0: We say knowledge, knowledge, but ultimately it lands up in allergy.
1: దీనికోసం మనం చదవటం.
0: Should we study to develop allergy?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కానీ మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
0: He thinks of exercising influence, respectability in the society, forgetting the very mind and also of his heart.
1: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
0: In the modern world, wherever you go, you listen to nice words.
1: పోనీ తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా?
0: But does anyone observe in practice what he speaks?
1: Prema swarupulara.
0: Embodiments of law.
1: Ee grantha parichayam pedaram kaadu.
0: It is not this bookish knowledge that is important.
1: Aa grantha parichayam nu gandhanga maarchukoni hrudayaniki cherchukovali.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
1: Kaduka idi meeru nerchukovalsinatundi vidya.
0: Drawing the essence, gandha, is the true education.
1: పుస్తకాలు చదువుతున్నాం చదువుతున్నాం చదువుతున్నాం.
0: We go on reading, referring books.
1: చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం?
0: What is the ultimate use of all this knowledge, education?
1: ఆయన ఇచ్చి చెప్పాడు, ఈయన ఇచ్చి చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
0: After all, what is that we know? We go on quoting what people say about
1: it. నీ హృదయం నీకేం బోధిస్తుందో అది నీవు చెప్పాలి.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: కానీ దాన్ని ఎవరు గోచారించలేదు.
0: Nobody is inquiring in this path.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
0: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అట్లీస్ట్ యూ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్ వాట్ ఐడియలిజం ఈస్.
1: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
0: All great people studied, no doubt.
1: కానీ చదివినారు కానీ వారికి వారే ఏమాత్రం చూసుకోలేదు.
0: They studied to a very high standard, but they have not understood their true nature.
1: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
0: దేర్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
0: బట్ దో హీస్ ద చీఫ్ హిస్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: కనుక మొట్టమొదట చీర పరీక్షను చేసుకోవాలి.
0: Therefore, we should acquire the true knowledge.
1: The end of education is character.
0: The end of education is character.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: To take care of this character constitutes the very essence of life.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
0: Education bereft of character is useless.
1: ఎంత కూడాను కేవలము ఉడకని అన్నము.
0: It is all the half-boiled rice, half-baked.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
0: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
1: మనిషికి ఉన్నటువంటిది 3 తత్వములు.
0: Man has got 3-dimensional nature.
1: Mind, ఆత్మ, బుద్ధి.
0: The mind, intellect and the self, ఆత్మ.
1: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
0: What is the nature of ఆత్మ, the self?
1: అది సర్వత్రా ఉంటుండాలి.
0: It's present all over.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
1: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
0: ద ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
0: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
1: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: In fact, if you exercise from the point of the self, you'll be exemplary.
1: చదివిన మహనీయులు అందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: All noble souls, after acquiring knowledge of very high standard, by their practice, they have set ideals to society.
1: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
0: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్, వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
1: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
0: ఇట్ ఇస్ నాట్ వాట్ యూ స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ వాట్ యూ డూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నడవడికలో ఉంటే అదే నాకు చాలా ఆనందము.
0: భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇఫ్ హి ఫైండ్స్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఐడియల్స్.
1: కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
0: వీఆర్ నాట్ సింప్లీ హ్యూమన్స్.
1: అందరూ డివినిటీ.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: డివినిటీని మనం చేయాలంటే మొట్టమొదట ప్రాక్టికల్ గా ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వన్ హ్యాస్ టు బి ప్రాక్టికల్ అండ్ ప్రాక్టీస్ ది ఐడియల్.
1: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ది ప్రాక్టికల్ లైఫ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్.
1: ఆనందించాలి.
0: అండ్ వీ షుడ్ అటైన్ బ్లిస్.
1: ప్రతి మానవునికి ఉంటుండేటువంటి యొక్క సహజ లక్షణమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ బ్లిస్ఫుల్ నేచర్ ఇస్ దాట్ క్వైట్ న్యాచురల్ గిఫ్ట్ టు మ్యాన్.
1: న్యాచురల్ దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి?
0: వీ హావ్ గివెన్ అప్ దిస్ న్యాచురల్ బ్లిస్ఫుల్ స్టేట్ గివెన్ టు అస్, గిఫ్టెడ్ టు అస్, బట్ వీ రన్ ఆఫ్టర్ దాట్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఏ కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
0: యు గో టు ఎనీ స్కూల్ ఆర్ ఎ కాలేజ్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాక్టికల్ లైఫ్.
1: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
0: యు క్యాన్ టీచ్ అదర్స్.
1: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాం.
0: Our life has become a sort of a book.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
0: Out of this book, how to learn, how to be practical.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
0: In fact, the true learning comes out of one's own heart, hridaya.
1: Mana yokka jeevithamainatundi motta motta heart tho puttundi.
0: In fact, the life begins with the heart.
1: Bidda puttina sashame heart aadutunda leda adi motta motta chustaru.
0: The moment child is born, the people will be attentive, will be noticing the heartbeat of the child.
1: Kanuka manamu heart ni aadharanga theesukovali.
0: Therefore, we should rely on the heart.
1: Heart ante emtante physical heart kaadu.
0: It is not the physical heart.
1: Idi consciousness antaru.
0: The true heart is consciousness. Consciousness.
1: Kanuka mottamottu manamu hrudayanni chakkaga pettukovali.
0: Therefore, we should keep this consciousness in the correct form.
1: Adiye manam pradhananga theesukovali.
0: This should be the main factor.
1: Premato bodhinchinatvanti okka idi sampurnamaina aanandanni andistundi.
0: That act which is done with all the love will give you total
1: manavuni andukunu aanandamainatvanti tandavu maarutundadi.
0: And in fact, the bliss is present in everybody.
1: Kani tana endu unnadi aanandamu tanake teliyadu.
0: But one is not aware of the bliss within.
1: Kalu motta motta tana yokka aanandanni tanu chusukovali.
0: Therefore, one should be aware of the bliss of one's own self.
1: Nityanandam.
0: Eternal bliss.
1: Paramasukadam.
0: Is supreme happiness.
1: Kevalam jnanamurtim.
0: Is one of wisdom.
1: Dvandatitam.
0: Non-dual.
1: Ee dvandatitanga untundali.
0: The true bliss is non-dual.
1: Manaki ekkada poyinappudiki dvandame.
0: And therefore, you find this dual bliss everywhere if you want to see.
1: Kaadu dvandam anetundi unnanta varaku manaku aanandame ledu.
0: So long there is duality, there is no bliss.
1: Kaluka motta motta idi unity ga untundali.
0: Therefore, we should understand the underlying unity.
1: Ee unity ni purity ga teesukovali.
0: This unity should take you to purity.
1: Ee purity nunchi divinity povali.
0: It is with this purity you can attain divinity.
1: Unity, purity, divinity.
0: Unity, purity, divinity.
1: Ee moodinti endu kuda nu jeevithanga untundali.
0: The true bliss is non-dual.
1: Manaki ekkada poyinappudiki dvandame.
0: And therefore you find this dual bliss everywhere if you want to see.
1: Kaadu dvandam anetundi unnanta varaku manaku aanandame ledu.
0: So long there is duality, there is no bliss.
1: Kaluka motta motta idi unity ga untundali.
0: Therefore we should understand the underlying unity.
1: Ee unity ni purity ga teesukovali.
0: This unity should take you to purity.
1: Ee purity nunchi divinity povali.
0: It is with this purity you can attain divinity.
1: Unity, purity, divinity.
0: Unity, purity, divinity.
1: Ee moodinti endu kuda nu jeevitham galipinattu vaade nijamaina manavudu.
0: You are a true human if you have got this three dimensional view of unity, purity and divinity.
1: Kevalam ee moodu kuda nu pasipachi mrugadulu kuda nu anubhavistunnayi.
0: In fact, we find the blissful state enjoyed by all animals, birds and beasts.
1: Motta motta neevu purity ga undu.
0: Therefore first, let be there the purity first.
1: Nee panchendriyamulu kuda nu ekanga chey.
0: Let all the five senses be unified.
1: Adi ye jnanam antaru.
0: And this what is called meditation.
1: Kanuka motta motta manamu unity pechukovali.
0: And we have to foster unity.
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ముల వలె అకచర్యంటి వలె మనం జీవించాలి.
0: We should lead our lives considering everyone as brothers and sisters.
1: కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
0: బట్ ఎట్ ఎవ్రీ మీటింగ్ యూ ఫైండ్ దిస్ పీపుల్ అడ్రెస్సింగ్ యూ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
0: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
1: ఎక్కడా లేదు.
0: No unity anywhere.
1: Unity undinappude andro alunnatundi aanandamu.
0: The true bliss can be attained where there is unity.
1: Mana jeevithame oka chettu.
0: In fact, the human life is a tree.
1: Ee kommalu remmalu ivanni kulanu mana bandhutvale.
0: All the branches and sub branches are our relations.
1: Daiva chintane mana oka deentlo flavors.
0: And the constant thought of God.
1: ఆ ఫ్లవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ ఫ్లవర్ ఓన్లీ యు గెట్ ద ఫ్రూట్ అల్టిమేట్లీ ద బ్లిస్.
1: ఆనందమే మన ఫలం.
0: Therefore, bliss is the fruit of life. Without this bliss, what is the use of any fruit? Students, you can certainly acquire secular knowledge. It's all physical knowledge. Basing on the secular knowledge, one should turn inward and acquire spiritual knowledge.
1: Spiritual knowledge.

0: You will be peaceful when only you get spiritual knowledge.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమ లేనటువంటి విద్య నేర్చినప్పుడు అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
0: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఈజ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
0: Therefore, we have to develop, cultivate.
1: దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
0: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
1: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
0: You will be certainly

0: అదే భగవత్ చింతన.
1: దట్స్ వాట్ ఈస్ కాల్డ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: 15 రంబల నుండి పస్తుండి వారికి మంచి భోజనం లభించినట్టు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ పర్సన్ హూ హాస్ బీన్ ఫాస్టింగ్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ వెన్ హీ జస్ట్ కమ్స్ అక్రాస్ ఎ బ్యాంక్వెట్ హౌ డస్ హీ ఫీల్.
0: తిండి లేనటువంటి వారికి తిండి చూపించాలి.
1: యు షుడ్ ఫీడ్ దోస్ హూ ఆర్ హంగ్రీ.
0: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
1: The divinity can be attained by serving others.
0: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కురిచినట్టు.
1: It is something like when all the wells, when all the rivers, lakes are empty and dry, supposing you find a downpour of rain, how happy you will be.
0: ఈ విధమైనటువంటి ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
1: Therefore we should consider what is most important.
0: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: Human life is highly valuable.
0: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
1: But we spend the human life in a meaningless way.
0: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
1: There is no meaning in spending this useless life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యార్థులు,
1: యు ఆర్ స్టూడెంట్స్,
0: విద్యను మీరు అర్థం చేయలేరు.
1: Naturally, you have got to learn, study.
0: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: Without getting the essence, the depth of knowledge, there is no use in just going through the books.
0: కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
1: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
0: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి యందు ఒకే ప్రాణమే.
1: Though there are so many assembled here, many here, but life is one.
0: కనుక మీరు మొట్టమొదటి అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
1: Therefore you must recognize the basic factor of divinity present in everyone.
0: అదే ఇది మొట్టమొదటి దేహం.
1: That is the chief objective.
0: దాన్ని ఆధారంగా తీసుకుని,
1: రిలయింగ్ ఆన్ దిస్,
0: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
1: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి టేకెన్ అప్.
0: ఆధేయము ఆధారము రెండింటిని యొక్క తీర్ని చూస్తుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
1: Therefore that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
0: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ విజువలైజ్ ద సెల్ఫ్.
0: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
1: In this world we can say there is no one who cannot experience the self.
0: ఎలుకలు కూడాను తన పిల్లలేమైనా ఎక్కడ ఉంటుంటే దానిపైన తన మనసు పెట్టుకుని పోతుంటది.
1: Even rats also will have this sense of awareness to find out its young one.
0: దోమలు మొదలుకొని చీమలు మొదలుకు ఇది ఆత్మ విద్య నేర్చుకుంటుంటాయి.
1: Right from mosquito or an ant there is this awareness.
0: కానీ అవి భాషతో చెప్పలేవు.
1: But they cannot express verbally.
0: ప్రవర్తనతో చూపుతుంది.
1: You find them in their behavior.
0: నిజంగా మీరు విచారణ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు.
1: You have gone through big books so many.
0: కానీ ఇందులో మీరు నేర్చుకోనటువంటిది ఏమిటి?
1: What is it you have exactly learned?
0: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
1: You have become stone hearted, so hard.
0: హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకి ఏమి చిక్కుతుంది?
1: With that stony heart, harsh heart, what is the use?
0: కనుకని మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
1: Therefore we should begin with love.
0: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
1: With this basic love you can be friendly with everyone.
0: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
1: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
0: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
1: Therefore all of you develop love.
0: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
1: We are all studying in one college.
0: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
1: And that college is our life.
0: ప్రేమే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
1: Without love life is meaningless.
0: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
1: Love your neighbor.
0: ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించాలి.
1: అండ్ దేర్ విల్ బి లవ్ స్ప్రెడింగ్ ఇన్ ద నైబర్హుడ్.
0: ఈ విధంగా ఒకదానికి వెళ్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.

0: Like this, when you go on expanding love, you can grow more and more.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
0: There should not be any hatred in us.
1: కనుక మీరందరూ కూడాను అన్నతమ్ముల వలె అక్కశల్యం వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
0: Therefore, you should mingle among yourselves as brothers and sisters.
1: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు, సిస్టర్స్ కు సిస్టర్స్ కు బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటాయి.
0: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టూ.
1: కనుక ఇది ఉండి ప్రయోజనం ఏది?
0: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్సీ
1: బ్రదర్ ఎక్కడున్నాడు? బ్రదర్
0: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
1: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
0: In fact, the brother whom you call is verily yourself.
1: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
0: If you have got this feeling of love, naturally you can understand the oneness.
1: కానీ ఇప్పుడు ఆ నవ్వును చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
0: But this love is diverted and perverted.
1: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
0: We should consider the basic love as love itself.
1: ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటి అవుతాం.
0: Then there is love to love, we will all be one.
1: సహస్రశీష పురుష సహస్రాక్ష సహస్రపాద.
0: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
1: కానీ అన్నిటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఇస్ కామన్.
1: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
1: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
0: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
1: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, ఐదు చేరి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సెపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
1: ఒకనాడు ఐదు కూడా కొట్టాడకపోతే.
0: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
1: ఎవరు మనలో పెద్దవారు?
0: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్?
1: ఎవరు మనలో మంచివారు?
0: హూ ఇస్ గుడ్ అమంగ్?
1: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు.
0: నేను
1: మీ అందరికంటే కూడా గొప్పవాడు.
0: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: నేను చాలా ప్రధానుని.
0: ఐఎమ్ చీఫ్.
1: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
0: Either in intelligence or in writing, without me you cannot do anything. Therefore I am most important.
1: Tachana ee rail navindata.
0: And then the pointing finger got up.
1: Ayyo patan velu nu em pan chestavu nene ki lekapothe palani varu velu palani varu varu palani varu varu velu ani nenu cheppukunda pothe nu em pan cheyalevu annaru.
0: The pointing finger went on speaking like this, without me who is going to direct you?
1: Nenu pedda vaadne annaru.
0: And therefore I direct you towards everybody you want to know, so I am chief.
1: తర్వాత మూడో వేలు చెప్పిందట.
0: Then says the third finger.
1: ఎంత మీరు హాస్యంగా మాట్లాడుతున్నారు, మీ ఐదు లోపల నేనే పెద్దవాడిని.
0: You all seem to talk ridiculous way. I am greatest among you.
1: ఇద్దరు ఒక వైపున ఇద్దరు ఒక వైపున వీటిని నలుగురు కూడాను నా ఏడీసీలే.
0: And after all, two of you on one side, the remaining two fingers on the other side are like ADs.
1: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
0: దేర్ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
1: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
0: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్,
1: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వజ్రవారికి మీద పుష్య రాకపోతే చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు, కానీ ఇంకెవరికి పెట్టరు.
0: ద ఫోర్త్ ఫింగర్ వెంట్ ఆన్ సేయింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్? ఇట్ ఆల్ సీమ్స్ టు బి ఫనీ. ఇట్స్ ఓన్లీ రింగ్ ఇస్ గివెన్ డెకొరేటెడ్ to this ring finger, therefore I am greatest. No matter that, therefore I am the chief greatest of all.
1: కట్టే అప్పటికి చిచ్చుకులు వేరు చెప్పిందట.
0: And comes the little finger.
1: అయ్యా ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
0: If any lesson is to be taught to anybody, the little finger comes first. I only tell people.
1: I am a leader.
0: I am the leader, says the little finger.
1: కాబట్టి నేను లేకుండా పోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
0: Without my leadership, none can follow.
1: కట్ట కాబట్టి హృదయం చెప్పిందట, పిచ్చివారు ఐదు మంది చేస్తేనే ఐదు గుణములు వస్తున్నాయి, ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
0: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్, యూ సీమ్ టు మ్యాట్ క్యాప్స్, ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్, with all the five functionaries around, with all these five senses and five spirits. Then all the five fingers bent their head in shame. Therefore, if you investigate, you will understand.
1: Manasu, buddhi, chittamu, ahankaramu, ivanni kudanu kevalamu, deeni angamule tappa veru kadu.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: Kanuka evariki vaane goppa.
0: So everyone is great in his own way.
1: Meerandaru kudanu evariki vaane vaaru goppa garu anukoni oka kaalamlo vyaktam cheyakandi.
0: But don't go by this greatness and feel egoistic. If all of you stand united,
1: if there is
0: anything goes wrong, all of you should stand united and check. Students, in life then we have so many ideals to follow.
1: ఆ ఐడియాస్ అంతా కూడాను మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాము.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను ఐ ఐ ఐ అనేది సమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ సేస్ ఐ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
1: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటారు.
0: If you say, who is Sai Baba? You get the response, I.
1: Who is Vice Chancellor?
0: Who is the Vice Chancellor?
1: Vice Chancellor.
0: He will say, I am the Vice Chancellor. He is pointing finger. Therefore, it is one that points out. Therefore, we should also be one pointed. In fact, the self, Atma, is uniform, same in everyone.
1: Ekam eva adhitiyam brahma.
0: It is only one, not two, the one without the second.
1: Ajatvikanga meeru paikkolakkaledu.
0: You don't expect to grow to heights.
1: Ajatvikamanega kevalam ane andu unnatundi tattvame.
0: Therefore, spirituality means to know your own true nature.
1: Ninnu chusukoni ahankara padutunnavu.
0: In fact, you go by the external form.
1: ఈ అహంకారం చేత మనం ఏమి తెలుసుకోలేము.
0: And you are egoistic. With this ego, you cannot expect.
1: అందరూ ఒక్కటే.
0: We are all one.
1: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
0: You will consider everybody's welfare and prosperity as your own.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
0: We should have this sort of unity.
1: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
0: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
0: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ, ది హార్మనీ, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
0: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
1: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
0: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలుగుదాము.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
0: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్.
1: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
0: దిస్ ఈస్ వేదిక్ డిక్టమ్.
1: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి చదవాలి.
0: దే షుడ్ లెర్న్ టుగెదర్.
1: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకొక పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్ అవుతుంది?
0: యు ఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్?
1: కనుక అందరూ ఏకం కావాలి.
0: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
0: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్. నో,
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love fundamentally.
1: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
0: This love is within you and also in everybody.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే నా యందు కూడా ఉన్నది.
0: The love which is spread in everyone is present in me too.
1: నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమను నేను చూచు.
0: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక నాక వారందరూ ఒకటే.
0: దేర్ఫోర్ వి ఆర్ ఆల్ వన్ బేసికలీ బీయింగ్.
1: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
0: విత్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ వి షుడ్ మింగిల్ ఈచ్ అదర్.
1: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
0: వి వర్షిప్ అండ్ వర్షిప్.
1: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
0: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
1: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్.
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
0: దిస్ ఈస్ ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదివే చదువుతున్నారు.
0: యూ స్టడీ నో డౌట్.
1: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
1: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
1: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు.
0: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్.
1: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
1: చూడు ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
0: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
1: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు ఇక్కడ.
0: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
0: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
1: అదే మన గులాబీ పుష్పము.
0: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ ఈ రోజు ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి అంత రాలిపోతుంది.
0: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
1: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
0: టు సీ ద ఫ్లవర్ ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్. వాచ్ దిస్.
1: ఇది 9 రత్నాలు.
0: దిస్ రింగ్ హ్యాస్ 9 జెమ్స్.
1: ఈ 9 చేతినే ఒక రింగ్ అయిపోయింది.
0: ఆల్ ద 9 జెమ్స్ మేడ్ వన్ రింగ్.
1: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు అన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
0: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ 9 జెమ్స్ హీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. 9 ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
1: కనుకనే ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ యువర్ ఎండెవర్స్.
1: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
0: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
1: అతి ఏకత్వం ఉండేటువంటి యొక్క చదువును చదవండి.
0: స్టడీ టు బి యునైటెడ్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
0: వీ హావ్ గాన్ బియాండ్ ద టైమ్.
1: కనుకనే ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అవన్నీ మేము హృదయంలో ప్రింట్ చేసుకోండి.
0: ప్రిజర్వ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ టోల్డ్ టు యూ.
1: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు. చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ యూ విల్ రియలైజ్ ది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరికీ నా ప్రేమ ఆశీర్వాదములు.
0: భగవాన్ బ్లెసెస్ ఆల్. హి షవర్స్ హిస్ లవింగ్ బ్లెసింగ్స్ ఆన్ ఎవ్రీవన్.
1: మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క శాంతిని అందించండి.
0: యు బి యునైటెడ్ యు స్టడీ వెల్ యు బి హ్యాపీ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ ఈక్వల్లీ హ్యాపీ బై సర్వింగ్.
1: మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరో తల్లిదండ్రులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హ్యావ్ గాట్ దిస్ బాడీ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి.
0: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు పేరెంట్స్.
1: అప్పుడే మీకు చదువు సార్థకపోతుంది.
0: Then only the essence of education is realized.
1: Bhajan chestara prema mudita manase kaho kamara mara శక్తివా.

Shri Ram Ram Ram. Ram Ram Ram.

0: కంటికగు పడు దృశ్యంబు కాంచిమీరు సత్యమిది అని ఎంతురు సర్వముదను. సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యక్తం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలమియందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అది దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి పడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulu maapichinde etvanti ee drishyamunu satyamani bhavinchukotam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today's student, tomorrow officer, definitely tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yes, satyamu student satyama, officer satyama, retired satyama.
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాకమునకు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
1: This relationship between husband and wife, ఇది టెంపరరీ. This relationship is also temporary.
0: కనుక ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తుకు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని సత్యనిత్యమైనటువంటిది కావు.
1: Therefore if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీఈస్ ఎగ్జిస్టెన్స్ హీ వాజ్ ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించగా అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్, బట్ వీ కన్సిడర్ ద ఫీట్ మొమెంటరీ సినారియో యాజ్ ఇఫ్ దే రిఫ్లెక్ట్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore, first of all, we should make every attempt to know the truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వము గుర్తించిన వారు అవుతారు.
1: When once truth is recognized, everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: Avanni kudunu kevalamu mithyamule.
1: They all represent illusion.
0: Mithyamanaga satyamanaga iniki bhedam emti?
1: What's the difference between truth and illusion?
0: Mithyamu anaga undi ledattuga undetundi.
1: Illusion or mithya.
0: Satyam anaga undedi unnattundi.
1: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence.
0: Jagatam taikudanu marpu chendunadi.
1: The whole world will be changing.
0: Jagatam taikudanu satyamainatundi.
1: The whole world, yes, naturally is truth.
0: ఈ సత్యం లోపల కూడాను అనేక మిథ్యములు కూడాను ఉన్నవి.
1: ఈవెన్ దిస్ ట్రూత్ యు ఫైండ్ సో మచ్ ఆఫ్ ఇల్యూజన్ మిథ్యా.
0: ఈనాటి పర్వతము రేపు గుట్టెగా మారవచ్చు.
1: ఇన్ ద మౌంట్ ద హిల్ ఓవర్ దేర్ టుమారో ఇట్ యు మే ఫైండ్ ఎ వ్యాలీ దేర్.
0: ఈనాడు చిన్న నదిగా ఉన్నటువంటిది పెద్ద ప్రవాహంగా మారవచ్చు.
1: ఎ రివర్ వాట్ యు ఫైండ్ టుడే వెల్ ఇట్ మే రన్ ఇన్ టు ఫ్లడ్స్ ద కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: లాఫ్టీ పీక్స్ లార్జ్ రివర్స్ with many branches, vast rich plains, busy towns. This makes the country beautiful.
1: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
0: జగత్తును మర్చిపోతున్నారు.
1: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: సత్యమైన దైవాన్ని విస్మరిస్తున్నారు.
1: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ గాడ్ హూ ఇస్ ఆల్ ట్రూత్ హింసెల్ఫ్.
0: అనిత్యము అసత్యమైనటువంటి యొక్క ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు.
1: బట్ వీ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ విచ్ ఇస్ మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్.
0: ఇది మీ కష్టములకు నష్టములకు దుఃఖములకు మూల కారణము.
1: దిస్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ది మిజరీ, సాడ్నెస్ అండ్ డిఫికల్టీస్.
0: కష్టములు వస్తున్నాయంటారు. కష్టములు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: వి సే దట్ వి ఫేస్ డిఫికల్టీస్. వేర్ డు యు గెట్?
0: నీ కర్మల యొక్క ఫలితమే నీ కష్టము.
1: ద డిఫికల్టీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్.
0: నీ థాట్స్ యొక్క రిజల్ట్స్ నీ యొక్క కష్టము.
1: ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ థాట్స్ కమ్ ఫోర్త్ బై వే ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్.
0: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను మారేటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: మారినట్టుగా కనిపిస్తుంది కానీ అది పొత్తి మారటం లేదు.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఇస్ చేంజింగ్ బట్ దేర్ ఇస్ నో టోటల్ చేంజ్ ఎయిదర్.
0: కనుక మారినటువంటిది ఒక దైవమే.
1: ఇట్ ఓన్లీ గాడ్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఎటర్నల్.
0: అట్టి మారినటువంటి దైవాన్ని మనం హృదయం నందు ఉంచుకొని
1: వీ షుడ్ ఇన్స్టాల్ ద చేంజ్లెస్ డివినిటీ విత్ ఇన్
0: మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆ దైవమునికై అర్పితం గావించి
1: అండ్ వీ హ్యావ్ టు సరెండర్ the same love gifted to us by God back to him.
0: Anandani anubhavinchadame manavuni yokka pradhana kartavyam.
1: And our main task lies in experience this bliss by offering love to God.
0: What is the life? Yemti mana jeevitamu.
1: What is life after all?
0: Tinatamu tragatamu niddinchadamu maraninchadame ide raman life.
1: What do you mean by life? Is it simply drinking, eating, talking, moving and sleeping and dying ultimately?
0: Inta matram cheta manavatvamu pavitrata kaaledu.
1: You cannot say that human life is progressing.
0: Jantunam nadarma dullabham.
1: The human life is the rarest and noblest of all.
0: Kanukane manam puttina varam puttinattu ane undala.
1: We should remain as we are born in the state of birth.
0: Nenu puttinanu.
1: I'm born.
0: నేను బాలుడిని. బాలుడిని. బాలుడిని.
1: I'm a boy.
0: నేను ఎప్పటికీ బాలుడిని.
1: I continue to be a boy.
0: కానీ మధ్య మధ్య శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి.
1: Over in between there are bound to be certain physical changes.
0: ఇది కేవలము ఈ మార్పులు భౌతికమైనటువంటివి.
1: These are physical changes.
0: దేహము మనస్సు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడా భౌతికాలు.
1: ద బాడీ మైండ్ అండ్ ది ఇంటెలెక్ట్ దే ఆర్ ఆల్ జస్ట్ ఫిజికల్.
0: ఇంకా మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధ మోహము ఈ అర్షద్ వర్గములన్నీ కూడా మన యొక్క భ్రమరే.
1: అండ్ ఆల్ అదర్ ట్రేడ్స్ సచ్ యాస్ యాంగర్ ద జెలసీ అవరేజ్ హేట్రెడ్ దే ఆర్ ఆల్ అవర్ ఇల్యూజన్.
0: ఇష్టమైనప్పుడు ప్రేమతో చూడవచ్చును.
1: When you like, naturally love flows forth.
0: ఇష్టం లేనప్పుడు కఠినంగా భావించవచ్చు.
1: When you dislike, there comes hatred.
0: ఈ ఇష్టాయిష్టముల యొక్క ప్రధాన కర్తవ్యములు.
1: సో దే ఆర్ ఆల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: కనుక మానవునందు ఇట్టి పంచకోశములు గాని పంచభూతములు గాని లేవు.
1: ఇన్ రియాలిటీ దే ఆర్ నైదర్ ఫైవ్ ఎలిమెంట్స్ నార్ ఫైవ్ షీట్స్ ఇన్ ఎ హ్యూమన్ బాడీ.
0: ఈ పంచకోశములు పంచ ప్రాణములు ఉండినటువంటి దీన్ని ప్రపంచము అన్నారు.
1: ప్రపంచ భగవాన్ గివ్స్ అస్ ద డెఫినేషన్ దట్ ఇట్స్ ద వన్ దట్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఉండేవి పంచ అనే పంచకోశము.
1: బికాస్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచ అండ్ దే కాన్స్టిట్యూట్ ద పంచకోశ ద ఫైవ్ షీట్స్ ఆఫ్ దిస్ ప్రపంచ.
0: పంచ అంగముల యొక్క ప్రభావాన్ని ప్రకటించినదే పంచాంగము.
1: The pancha anga, the five angas, the elements of parts, speak of almanac, panchanga.
0: Kanukani, anni kulanu, angamalanu, gunamalanu, puraskarinchukoni, ivanni yerpadutu vachinayi.
1: All these things are framed basing on the limbs and the relationship they have with the qualities.
0: Atmanu atmanu gamanichatam ledu.
1: And we are not observing the main factor here.
0: Kani manamu, manavudai putti, జంతువు నా నరధర్మ దుర్లభం. మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
0: దుర్లభమైన మానవ జన్మము లోని ఆత్మను గమనించాలి గాని ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క చర్యను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The most valuable, precious human life is given to investigate and experience the self, Atma, and not merely to experience the physical world.
0: Atma chani veeranatvade muktudu.
1: And he is the one who is liberated, mukta, if he experiences the Atma, the self.
0: Atma chani nirantaramu hrudayamulandunchukunnatvadu muktudu.
1: And he is the only one who really understands the self and the nature, or else he is only mukta, the enjoyer.
0: కనుకని ఈ భుక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
1: Therefore the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets and five life breaths.
0: అట్టు కాకుండా దేహం అనిత్యము.
1: Body is temporary.
0: దేహం అశాశ్వతము.
1: And body is not permanent.
0: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ వేవరింగ్.
0: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఇవన్నీ కూడాను అనిత్యమని తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
1: దో వి నో దే ఆర్ క్వైట్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్, వి జస్ట్ గో బై దెం.
0: కాన ఇది ప్రపంచము అనగా ఏంటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
0: ఐదు ఉండినంత వరకు కూడాను మనము దీన్ని వదలడానికి ఏమాత్రం వీలు లేదు.
1: So long these five elements are there around, you cannot give up your body.
0: జీవితం అంతా కూడాను కేవలము కష్ట నష్టములతో సుఖదుఃఖములతో పాపపుణ్యములతో బాధపడవలసింది.
1: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
0: దేహం పంచభౌతికము.
1: Body is of limb.
0: దేహం కూలక తప్పడు ఎప్పుడు.
1: It's bound to fall one day or other.
0: దేహ నిరామయుండు.
1: But the dweller is eternal.
0: గుణతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: Truly speaking, the indweller has neither a beginning nor an end, the liberation or bondage.
0: Kani,
1: but
0: nijambu chuda, aa dehiye deva devudu.
1: Truly speaking, that indweller verily is God himself.
0: Aa dehi, dehi anetuntide chaala sthiramainatuntidi.
1: Dehi, the indweller, is stable and permanent.
0: Anaga deham tu koodinatuntidi kaadu.
1: And is quite independent of the body.
0: కనుకనే ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
1: And therefore everyone is Atma, the self.
0: దేహములకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
1: For identity, the body has a name and certain identification marks.
0: కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెట్టితే ఫలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
1: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
0: సత్య సాయి బాబా అంటే ఈ దేహాన్ని నిరూపిస్తుంది.
1: When once you say Satya Sai Baba, you will naturally think of the body.
0: ఈ పేరు లేకపోతే ఏ ఒక్క రూపమును కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
0: కనుక ప్రతి మానవుడు కూడాను బాహ్యంలో ఉన్నాడు కనుకని భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడు కనుకనే ఈ విధమైన భౌతికమైనటువంటి లక్షణాలను నిరూపిస్తూ వచ్చారు.
1: Since there is a physical form, the external form, we have to think of the external form and the inner reality.
0: ఇవన్నీ కూడాను కేవలము దృశ్యకల్పితములే.
1: All that what we see outside, they are of your own making, artificial.
0: ఏది మనం చూడమలం ఏది చూడలేదో అది సత్యము.
1: That what you can see, that what you do not see, well, that is the reality.
0: అది ఆత్మ.
1: That is the self, ఆత్మ.
0: కాబట్టి who are you అని ఎవరైనా పిలిచినప్పుడు నేను ఆత్మ.
1: If anyone asks you who are you, you should say I am ఆత్మ.
0: కేవలం నీ దేహం పేరు చెప్పకూడదు.
1: You cannot give the name of this body.
0: దేహం నీ తల్లిదండ్రులు పెట్టినటువంటిది.
1: The name given to this body is given by your parents.
0: దీన్ని పురస్కరించుకునే ప్రజలంతా కూడాను ఈ పేరుని ఉచ్చరిస్తున్నారు.
1: And all people call you by your name.
0: కనుక పేరు మనకు ప్రధానం కాదు.
1: It's not that name given that's important.
0: రూపనామములు రెండు కూడాను అనిత్యమైనటువంటివి అసత్యమైనటువంటివి.
1: The name and form are temporary. They're momentary. They're going changing.
0: ఈ ప్రపంచంలో ఉండినంత వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: You can certainly make use of this so long you are alive in this world.
0: కానీ ఈ ప్రపంచం వదులుతానే ఎవరు కూడా దీన్ని గుర్తించరు.
1: The moment you leave this world, nobody can recognize you.
0: గొప్ప కోటీశ్వరుడు ఉన్నాడు.
1: There is a millionaire.
0: గొప్ప కోటీశ్వరుడు.
1: Oh, he's very rich, affluent.
0: కుప్పలు కుప్పలు దండిగా డబ్బులు ఉన్నాయి.
1: He's got lots, plenty of money.
0: కానీ అతనికి మరణకాలం ఆసన్నమైనది.
1: And the death was fast approaching.
0: అతను చాలా బాధపడుతున్నాడు.
1: He was feeling so sad.
0: చుట్టూ ఉన్నటువంటి బంధువులందరూ కూడాను ఏడుస్తున్నారు.
1: All the relations around the body, they started crying.
0: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
1: Then he could have that awareness, jnana within.
0: ఆదిశంకరుడు చెప్పారు.
1: ఆదిశంకర సార్,
0: పునరపి జననం పునరపి మరణం.
1: This sort of birth and death happening again and again repeatedly. And the state that one has to lie within the womb of the mother.
0: ఉన్నంత వరకే ఇది.
1: And this would be there so long you are alive.
0: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
1: Later, nobody would bother about it.
0: అప్పుడు తాను తెలివి తెచ్చుకున్నాడు.
1: Then out of this awareness he could know.
0: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడాను మీకే ఒప్పచెప్పాను.
1: All that I have earned, I have given it to you.
0: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడాను మీకే అప్పచెప్పాను.
1: I got all mansions and palatial buildings, I have gifted them to you.
0: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడాను మీకే అప్పచెప్పాను.
1: I have transferred all my bank deposit to you.
0: అందరు బంధువులంతా కూడాను మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
1: And naturally you're attracted, your attention is drawn towards
0: me. కాని ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
1: But I remain all alone.
0: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
1: You are thinking of all the money that has been given to you and you don't think of me.
0: కనుక ఎవ్వరైనా కూడాను ఈ లోకంలో ఉండినంత వరకును లోక సంబంధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తుల యొక్క తీర్చితను మాత్రమే చూసుకుంటారు.
1: Therefore, so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
0: ప్రాణలక్ష్యం ఎక్కడ వెళుతుందో ఏమిటో అనేటువంటిది ఏమాత్రం యోచించలేదు.
1: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
0: కనుక మనము ఉన్నంత వరకు కూడాను ఈ దేహంకు సంబంధించింది మనసుకు సంబంధించినవి మొత్తం మనం ఉచ్చరిస్తుంటాం.
1: Therefore, so long we are here in this body, we think of this body and the mind.
0: ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు.
1: You are seated here.
0: లేచి నీవు రెండు అడుగులు వేసేటప్పటికీ నువ్వు మరణించవచ్చు.
1: You may get up and as you step forward, well, you may collapse any moment.
0: ఆ తర్వాత అది ఏమిటి?
1: Later, what will happen?
0: ఏ సంబంధము?
1: What relationship?
0: ఏ ఫ్రెండ్స్ సంబంధము?
1: How is it related to
0: friends?
1: Our relations.
0: ఎవరికి సంబంధం లేదు.
1: No relationship whatsoever.
0: ఈ విధంగా దేహంతో మాత్రమే మనం రక్షించుకోకూడదు.
1: Like this, we should always know that. We should not keep the body as the main thing.
0: ఒక విధమైనటువంటి ఒక సత్కర్మల ద్వారా దేహాన్ని పరిశుద్ధం చేయాలి.
1: The body can be purified by undertaking sacred acts.
0: అనేక రకమైనటువంటి యొక్క ఈ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవటం చేత అనేక మాలిన్యములోకి చేరిపోతున్నాయి.
1: The body is highly polluted because of multidimensional relationship established.
0: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకునేటప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
1: Therefore, this pollution should be cleansed sometime or other.
0: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
1: As we have rains, you find more and more of pollution around.
0: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
1: Many fall sick because of polluted water.
0: ఎక్కడ చూసినా మన కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపలనో, తాగే నీటి లోపలనో, గాల్చే పీల్చే గాలి లోపలనో ఏదో పొల్యూషన్ చేరబడ్డాం.
1: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
0: కనుకని ఈ పొల్యూటెడ్ చేసేటువంటి పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
1: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
0: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలో మొదలు పెట్టారు.
1: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
0: ఏమిటి ఆ నవవిధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
1: These are all 9 forms, paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: దేహం,
1: సరెండర్,
0: ఆత్మ నివేదనం,
1: ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ 5 విధములైనటువంటి యొక్క తత్వాన్ని, 9 విధములైన తత్వాన్ని ఏదో ఒక దాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
1: వీ షుడ్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ మేక్ అవర్ లైఫ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
1: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
0: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని నేను చెప్పడానికి వీల్లేదు.
1: We cannot simply call him మానవుడు or human being.
0: ప్రతి ప్రాణి కూడాను దైవ స్వరూపమే.
1: Every living creature is essentially divine.
0: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
1: The insects and also are divine.
0: పశువులు అనుమలు కూడా జీవితమే.
1: బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్ ఆర్ డివైన్.
0: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్చంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు కన్సిడర్ డివినిటీ యాజ్ సో లో అండ్ సింపుల్.
0: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రక్షింపబడేటానికి ఈ విధమైన కొన్ని వినయాలు జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
1: I want to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
0: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డూ?
0: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
1: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: కాదు కాదు కాదు.
1: నో నో.
0: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
1: ఇట్ ఈస్ ఎంక్వైరీ విద్ ఇన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
0: వాట్ ఈస్ ట్రూత్?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: నేను దేహాన్ని చూటా?
1: ఈజ్ ఇట్ ద బాడీ?
0: మైండ్ చూటా?
1: ఆర్ ద మైండ్?
0: బుద్ధి చూటా?
1: ఇంటెలెక్ట్?
0: ఇంటెలెక్ట్
1: ఆర్ సెన్సెస్?
0: కాదు కాదు.
1: నో,
0: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: మ్యాడ్ మంకీ.
0: బుద్ధి ఒక చూసే చంచలత్వం.
1: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ వేవరింగ్.
0: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
1: వెన్ వీ ఫాలో దీస్ యూ విల్ బి లాస్ట్ సండే ఆర్ అదర్.
0: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు ఫర్గెట్ దిస్ ఆస్పెక్ట్.
0: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారంలో అత్యవసరం.
1: ఫర్ సస్టెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నెసెసరీ.
0: అవి కూడాను సాత్వికమైన పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారంగా తీసుకోవాలి.
1: ద ఫుడ్ దట్ వి టేక్ షుడ్ బి సాత్విక్ ద పాయస్ ద అన్పొల్యూటెడ్ అండ్ ప్యూర్ అండ్ ఫ్రెష్.
0: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
1: If you follow this path, what else is required?
0: Soham, soham, soham, so nenu, ham nenu, nive nenu, nive nenu, nive nenu. Ani daivatvamu gurinchi chakkaga manasu vicharam cheyali.
1: Therefore, we have to investigate and inquire clearly. Soham, I am you, I am you. This kind of things.
0: Aham Brahmasmi, ani chepparu Vedamulo.
1: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
0: Nene Brahman.
1: I am Brahma.
0: Nene Devam.
1: I am God.
0: Nene Manavudu Kadu.
1: I am not human being.
0: Nene Bandhanaku Chikkukoledu.
1: I am not caught in bondage.
0: Kanukane nenu Devatvanni. Nirmalam Nishkalam Nishtvatvam Nirohitamainatuvanti yokka tattvam.
1: I am divine, eternal, immortal, pure, pristine.
0: Kanuka nenu Devanni.
1: I am God.
0: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా నేను దైవాన్ని దైవాన్ని దైవాన్ని.
1: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought.
0: నన్ను కన్నది, నన్ను కన్నది పెంచింది దైవమే.
1: It's only God who has taken care of me, who is responsible for my birth.
0: ఆ తల్లి నెచ్చింది ఎవరు? దైవం కాదా?
1: The parents who are there, they are also divine.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను దైవం యొక్క కృపనే.
1: Therefore everything is gift and will of God.
0: ఈ దైవం యొక్క చింతన మాత్రం మర్చి అన్ని చింతనలు మనం పెట్టుకుంటే అన్ని పోతాయి. కట్టగడపటికి దైవం కూడా ఉండడు.
1: You should never forget God. If you keep in view all the rest, you will be losing everything in this world. You should think of God repeatedly, constantly.
0: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
1: And once you are God in your mind, all the rest of the things will leave.
0: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
1: And you can think of God with love.
0: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ.
1: Repeat Rama's name with full of love.
0: ఈ ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: ఈ ప్రేమనే లేకుండినా.
1: Without love.
0: No mother, no father, no brother, no wife.
1: No mother. No father, no brother, no wife.
0: Anta kudano premato kudinatundi.
1: All of them symbolize love.
0: Ivanni kudano kevalo mana anukoola nimittamai mana aananda nimittamai swartha nimittamai vitannitni bandhutvanga mana maarchukuntunnam.
1: These associations are so framed for our own happiness, for our own convenience.
0: Bharya evari kosam? Bharya
1: wife for whose sake?
0: Nikosame kani kosam kaadu kada.
1: And wife is for you, not for anyone else.
0: Nee kumarudu nikosame kani marakara kosam kaadu kada.
1: The son is for you, not for anyone.
0: Kanukani ye okkati kudanu mana swarthame.
1: For everything for your own self interest.
0: Andukosame self realization annadu.
1: Naturally we should step into that area, self realization.
0: Kanukani mottamota self realization manam tayari kavali.
1: Therefore, we should be prepared for self-realization.
0: Nenu evaru?
1: Who am I?
0: Dehama?
1: By the body?
0: Manasa?
1: Mind?
0: Buddhya?
1: Intellect?
0: Chittama?
1: Or that inner senses?
0: Ahankarama?
1: Or ego?
0: Kaadu kaadu.
1: None of these.
0: Nenu nene.
1: I am I.
0: Ee rakamainatuvanti yokka nishkaranamainatuvanti yokka nirupamainatuvanti yokka nischayamainatuvanti yokka సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ విత్ ఆల్ ద ఎంక్వైరీ దిస్ బేసిక్ ట్రూత్.
0: చదువుకుంటున్నారు మీరు చదువులు.
1: యూ స్టడీ లెర్న్ యూ స్టడీ
0: కావాల్సిన బీఎస్సీలు బీకామ్లు బీఏలు ఎంబీఏలు అన్ని చదివేసేసి తర్వాత డిగ్రీకి పోయి తర్వాత డాక్టరేట్ డిగ్రీ తీసుకుంటున్నారు.
1: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees and also doctorate degrees.
0: కానీ ఇట్లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఇటువంటి పిహెచ్డి తీసుకున్న వాళ్ళు లోకంలో ఎంతమంది లేరు?
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ డాక్టరేట్ డిగ్రీస్.
0: వారి వల్ల లోకములకు ఏమి ఉపకారము?
1: వాట్ హెల్ప్ వాట్ సర్వీస్ దే ఆర్ డూయింగ్ టు సొసైటీ?
0: వారి వారే పోషించుకుని పడుతున్నారు కానీ
1: లేదు. అండ్ దే ఆర్ నాట్ కన్సిడరేట్ టు ఎనీబడి.
0: కనుక ఈ చదువులంతా కూడా పొట్టకోటి నిమిత్తమై చేసుకుంటున్నారు.
1: సో ఆల్ దిస్ స్టడీస్ ఆర్ ఫర్ యువర్ లివింగ్.
0: కనుక మనం అది కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
1: వీ షుడ్ బి సెల్ఫ్లెస్ అండ్ బి ప్రిపేర్డ్ ఫర్ సాక్రిఫైస్.
0: డిజైర్ యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
1: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ డిజైర్.
0: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
1: ఇఫ్ యూ సాక్రిఫైస్ యువర్ డిజైర్ రీచ్ స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ యు ఆర్ యోగి.
0: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నులు మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
1: A yogi is not a person who sits under a tree with the eyes closed, sits straight and goes on repeating God's name.
0: నీ డిజైర్స్ను త్యాగం చేసుకోవటమే నీవు నిజమైనటువంటి యొక్క త్యాగి.
1: You are the one of sacrifice if you are desireless.
0: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కబరచుకోవాలి.
1: With these small things, we have to rectify, correct our human life.
0: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
1: వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్, ఎక్స్పాండ్ అవర్ మైండ్.
0: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి నేరో మైండెడ్.
0: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ బిల్డ్ అవుతుంది.
1: ద నేరో మైండ్ బికమ్స్ నేచురల్లీ ఫర్దర్ నేరోవర్.
0: బ్రాడ్ మైండ్.
1: యూ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండ్.
0: బ్రాడ్ మైండ్ చేసి ఉంటావు బ్రాడ్ హార్ట్.
1: బ్రాడ్ మైండెడ్నెస్ విల్ నేచురల్లీ లీడ్ టు బ్రాడ్ హార్ట్.
0: నాట్ ఫిజికల్ హార్ట్.
1: And not the physical heart, no.
0: Physical heart, bad aithe, heart enlarge aipoyindani, operation antaru.
1: If it is physical heart, broad heart, naturally heart enlargement, that requires surgery.
0: Premanu enlarge chesukovali.
1: And you have to expand your love, enlarge.
0: Ee premanu manam enlarge chesukunnappude, nijamaina manavudu avutam.
1: And once there is expansion of love, you will be true human.
0: Palvara.
1: Students.
0: Meeru Swami cheppe matalu చాలా సులభంగా ఉంటుంటాయని మీరు అనుకుంటారు.
1: యు థింక్ స్వామి స్పీక్స్ టు అస్ ఇన్ సచ్ ఎ సింపుల్ వే.
0: కానీ సర్వసారముల యొక్క సారము అందులోనే ఉంటుంటది.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ హస్ టు బి సెడ్.
0: సర్వశాస్త్రముల యొక్క సారము ఆ మాటలోనే ఉంటుంటాయి.
1: ఇన్ భగవాన్స్ వర్డ్స్ యు ఫైండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సకల శాస్త్రములు చదివితే నంటును గర్వం ఎందుకు?
1: వై డూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ గాన్ త్రూ సో మెనీ టెక్స్ట్?
0: కాదు కాదు.
1: నో,
0: జ్ఞానం కలిగినటువంటి వాడు వినయుడై ఉండాలి.
1: ఇఫ్ యూఆర్ వన్ ఆఫ్ విజ్డమ్ యూ షుడ్ బి సో హంబల్.
0: కనుక ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను చదువులు ఎంత చదివినప్పటికీ నీవు హ్యూమన్ కాలిగా ఉండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ లెర్నింగ్ అండ్ విజ్డమ్ యూ షుడ్ బి సో హంబల్ విత్ హ్యూమన్ క్వాలిటీస్.
0: కానీ నీవు ఫిజికల్ అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ మెంటల్ ప్లేన్ ఆఫ్ థాట్.
0: ఈ మెంటల్ ఫీలింగ్ ఎట్లాంటిది?
1: వాట్ సార్ట్ ఆఫ్ స్టేట్ ఇట్ ఈస్?
0: ఈ డిజైర్ ఫీలింగ్ కాదు.
1: ద మెంటల్ స్టేట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్
0: డిజైర్లెస్.
1: ద మెంటల్ స్టేట్ షుడ్ బి డిజైర్లెస్.
0: అప్పుడే నీవు సరైన మానవ వినయుడై ఉండాలి.
1: ఇఫ్ యూఆర్ వన్ ఆఫ్ విజ్డమ్ యూ షుడ్ బి సో హంబల్.
0: కనుక ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను చదువులు ఎంత చదివినప్పటికీ నీవు హ్యూమన్ కాలిగా ఉండాలి.

0: be born of
1: desireless.
0: The mental state should be desireless.
1: అప్పుడే నీవు శరీరానికి మానవుడిగా ఉంటావు.
0: When you are desireless, you will be a true human.
1: Ma, desire.
0: Without desire, ma, desire.
1: Navudu. Ma, navudu.
0: Manavudu, human being.
1: Narudu ani aitam ante desireless ga undala.
0: If you want to be nara, the human being, you should be desireless.
1: Too much desires chala pramadam.
0: Too many desires are dangerous.
1: కనుక ఈ లెస్ డిజైర్స్ మీరు పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ హ్యావ్ లెస్ డిజైర్స్.
1: అనవసరమైనటువంటి ఒక వాంఛను మీరు పెంచుకోకూడదు.
0: డూ నాట్ డెవలప్ అన్నెసరీ డిజైర్స్.
1: దీనివల్ల కాలం కూడా వ్యర్థం చేసుకుంటారు.
0: యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ దట్ వే.
1: కాలం వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
0: ద వన్ హూ వేస్ట్ ది టైమ్ ఈజ్ ఓన్లీ కాలా, బట్ హీ కెనాట్ బి మానవ.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: Time is God.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: కనుక మీరు టైం వేస్ట్ చేయకూడదు.
0: So never waste time.
1: ఏ సెకండ్ మనకు చిక్కిన ఆ సెకండ్ లోపల కూడా నీ యొక్క శ్వాసాన్ని గుర్తించుకుంటురా.
0: Every second you should observe the soham in your breath.
1: అప్పుడే నీకు సరైనటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
0: Then only you will have true human quality.
1: అన్నసరి అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే
0: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్.
1: అంతా న్యూసెన్స్ చేరిపోతుంది.
0: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
1: ఇప్పుడు ఎక్కడ చూస్తే గానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
0: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
1: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తారు.
0: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఈస్ ఫౌండ్ దేర్.
1: ఆ బొమ్మను మీరు చూచారా?
0: యూ మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
1: ఆ విషయాలంతా మీరు విన్నారా?
0: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్స్.
1: చీ చీ చీ చీ చీ,
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్.
1: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
0: యూ డోంట్ ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ ది న్యూస్ పేపర్ ఎట్ ఆల్.
1: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
0: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
0: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner, which is within God. It is only divine, the Godhead, that is beyond the name and form.
1: Sweet, sweet.
0: And he is sweet and sweet.
1: Kadali kajulamulakanna, kasturi bandakanna, adi ye nijamin sweet.
0: And therefore here the sweetness lies. It's much more than almost of the precious fruits that we know.
1: ఈ పండుగలంతా వస్తున్నాయి దేనికోసం వస్తున్నాయి?
0: Why do we celebrate festivals?
1: ప్రతి పండుగ కూడాను ఒక దైవాన్ని జ్ఞాపకం చేసే నిమిత్తమై వస్తున్నాయి.
0: Every festival is observed to remind ourselves of God.
1: ఈనాడు చాలా మంది ముస్లింలు కూడాను పండుగ చేసుకుంటారు.
0: And today you find Muslims also celebrating.
1: అన్ని మతముల వారికి కూడాను పండుగలు ఉన్నాయి.
0: All religions have festivals.
1: మతములన్నీ చేరి మంచినే బోధించే.
0: All religions together speak of goodness only.
1: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
0: All speak of the
1: మతం కూడా చెడ్డది కాదు.
0: No religion is bad.
1: అందువల్ల మీరు ప్రతి మతము వారి దీన్ని కూడా మనం అనుసరించాలి.
0: Therefore each one should follow one's own religion.
1: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
0: When one's mati, the mind is spoiled, then mata, the religion, turns bad.
1: మతం మంచిదిగా పెట్టుకోండి.
0: And have your mati, the mind perfect.
1: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
0: When mati, the mind is perfect, corrected, mata, the religion, gets unified.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: కాలమును వ్యర్థం చేయకండి.
0: Don't waste time.
1: పవిత్రమైనటువంటి యొక్క కాలమును మనం అపవిత్రం చేసిన వారం అయిపోతాం.
0: Never make this sacred time unsacred.
1: కనుక మీరు పవిత్రం గావించుకుని తద్వారా మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: By making the time sacred, experience the true state of bliss.
1: మానవుడు ఆనందమయుడు.
0: A human being is blissful.
1: ఆనందమయ.
0: And is full of bliss.
1: కనుక నిరంతరము నీవు ఆనందంగా ఉండాలి.
0: Remain eternally blissful.
1: నీవు ఎప్పుడు కూడా ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కృంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
0: బికాజ్ అవుట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ నెవర్ బి డిప్రెస్డ్.
1: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్
0: ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
0: వేర్ ద స్మైలింగ్ ఫేస్. Be blissful, be happy, continuously.
1: ఏ పరీక్షలు రాని, ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని, ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆర్ పేస్ చేయకూడదు.

ప్రేమ ముదిత మనసు కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

అంటే భాషలు చుండును భాను తేజము కంటే భాషలు చుండును మంచు తెలుపు కంటే మించి ఉండు ఆకాశమున కన్నా అతి సూక్ష్మమయ్యుండు ఆకాశమున కన్నా

పరమాత్మ చైతన్యం. పరమాత్మ చైతన్యం భవ్య ప్రకాశమై అంతట వెలుగొందు కాంతితోడ

ఉండే నీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే ఇంతకన్నను ఇంతకన్నను వేరెద్దియరుగ పరతు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా సాధు సద్గుణగణ్యు

0: shining more than the brilliant sun, more white than the dove, eyes subtler than the space, divine God is spread everywhere. There's nothing in this world where God doesn't exist. Though He is present all over, He is untouched by any. God is all awareness and is self-effulgent. We are in Brahman. Brahman is within us. There is no difference whatsoever between the individual and the Brahman. More than this, what is to be conveyed to the pious members of this assembly?
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Narayanudainu Naravataram Dalchinappudu Tana Nibandhanu Tanu Acharinchaka Tappadu.
0: When Narayana takes the human form, he must follow his own regulation.
1: Vishwanataka Rangamanaku Tanu Sutradaya Ayundinappatikini Kani Atanu Kudanu Oka Patradharude Anetuvanti Satyanni Meeru Marugakoodadu.
0: Though he is the director of this cosmic drama, he has assumed himself a role and therefore he has to enact it.
1: Tana Patrochitamainatuvanti Oka Karmanu Tanu Acharinchakundina Lega Patrochitamainatuvanti Oka Pravartanalu Mitamaina Ati Aina Suti Dappina Mati Dappina Ee Kalanike Chala Kalankam Erpadutundi.
0: He has to act according to the role that he has taken upon himself and conduct. It should not be more or even less. It should be quite appropriate to the role.
1: Divyattamainappatikini Manavakaramulu Dharinchinappudu Manavata Pravartanayandu Adarshamainatuvanti Sutramulanu Adarshamainatuvanti Yokka Pravartananu Andinchavalasi Vastundi.
0: Being God Himself, when He takes upon the human body, He has to set an example and set an ideal to the humanity.
1: Hiranyakshudu, Hiranyakashipudu, Narayanu Anveshinchi, Tama Deshamunu Tallachukovalanani, Aneka Prayatnamulu Salipadu.
0: Persons like Hiranyaksha, Hiranyakashipu had all hatred towards God and made attempt.
1: Pancha Bhutamulu Yandukudanu Sodinchi Sadinchi Divyattamainatuvanti Daivattamu Ledani Vishwasistu Vacharu.
0: They have experimented, investigated all the five elements and denied the presence of God.
1: Kani Kala Karma Karana Kartavyalu Kalisi Vachinappudu Ayokka Samaya Sandarbhanusaranga Aa Patranugunyanga Tama Yokka Tattvamunaku Tamu Lobadavalasi Vachindi.
0: Basing on the passage of the time and the destiny appropriate to the situation and circumstances, he takes a particular role.
1: Kalam kari samipinchinappudu Kala garbhudu Kala sarupudu Bhikarakaramunu dharinchi Chichi chendadadu Hiranyakashipu.
0: He being the time, the one who transcends time, he has taken upon this role and killed Hiranyakashipu finally.
1: Krishnudu avataramettinappudu Tanu kudanu Tama patrochitanga anusarinchavalasi vastundi Neemalanu Tanu nadchukovalasi vastundi.
0: When Krishna incarnated, he has to act according to his role and follow his regulations.
1: Shishupaludu aneka vidhamulainatuvanti dushanalu chesinappatikini tiraskara puraskaramulu emaatram kudanu Tanu grahinchaka samayamunakai vechi undi aa samayamu raagane అతనిని అంత్యముగా వించాడు.
0: Though Shishupala accused and criticized Lord, he was not mindful of any, but he was waiting for the right time.
1: కృష్ణుడు భయపడి జరాసంధునకు దాగుకొని ఎక్కడో పరిగెత్తిపోతున్నాడని భాగవతం బోధిస్తుంది.
0: Bhagavata teaches that Krishna was fear stricken of Jarasandha, ran away.
1: సర్వజ్ఞమైనటువంటి సర్వత్వమైనటువంటి సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వము ఎక్కడ పారిపోవటం?
0: Omniscient, omnipotent.
1: ఎక్కడ దాచుకోవటం?
0: Where does he go? How can he hide?
1: ఇది కేవలం ఒక భ్రమ.
0: It's only illusion.
1: కాని భగవంతుని యొక్క తత్వము ఏనాడు విశ్వసించురో, ఏనాడు దానిని ఆశించురో, ఏనాడు దానిని రమ్మించురో, ఆనాడు అది ప్రత్యక్షమవుతుంటాడు.
0: The day when you understand the divinity with all full faith and expect it, it will manifest in front of you.
1: కాని ఈ పాత్రోచితంగా భగవంతుడు కూడాను తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ రావాలి.
0: God also should start discharging his own duty.
1: సమయం ఆసన్నము కాగానే శిశుపాలుని కంఠము తీసివేశాడు.
0: At the right time he has beheaded శిశుపాల.
1: నిండు సభలో ద్రౌపదిని దుర్మార్గులు, దుష్టులైనటువంటి దుర్యోధన, దుశ్శాసనాదులు అనేక విధముల పరాభవంగా జరిపినప్పటికీ,
0: దో దుర్యోధన దుశ్శాసన హ్యూమిలియేటెడ్ ద్రౌపది ఇన్ ద ఓపెన్ కోర్ట్,
1: భగవంతుడైన కృష్ణుడు శాంతమును వహించి ఇతని ప్రాణము కేవలం భీముని ద్వారా పోవలసిందే కాని నేను ఇందులో నేను చర్య తీసుకోకూడదు, ఇది నా పాత్ర యొక్క దీనికి ఉచితమైనటువంటిదని విశ్వసించి తన పాత్రానుగుణ్యంగా తన నాటకము తాను ఆడుతూ వచ్చాడు.
0: కృష్ణ వాజ్ కామ్ అండ్ హీ వాజ్ ఎట్ పీస్ బికాజ్ హిజ్ లైఫ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ భీమ. హి హస్ టు బి కిల్డ్ బై భీమ అకార్డింగ్ టు హిజ్ ఓన్ డివైన్ ప్లాన్.
1: కృష్ణుడు జీవించినటువంటి సమాజం నందే ఆ సమాజం యొక్క దుష్టులు, దుర్మార్గులు, తిట్టరాని తిట్టు, పెట్టరాని బాధలు పెట్టారు.
0: డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ కృష్ణ ద వికెట్ పీపుల్ హెస్ పుట్ హిమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్ అండ్ అక్యూజ్డ్ హిమ్.
1: కానీ భగవంతునికి ఆగ్రహము, అనుగ్రహము రెండు లేవు.
0: బట్ గాడ్ హెస్ నేదర్ గ్రేస్ నోర్ యాంగర్.
1: ఇది కేవలము ఆ యొక్క దుష్టులు, దుర్మార్గులు, భక్తులు, ఈ యొక్క శక్తులు, వీరి వీరి స్వభావముల యొక్క సంపత్తియే వీరికి ఫలితములు అందిస్తూ వస్తుంటాయి.
0: The wicked people or the devotees or their faculties or powers they acquire basing on their own attempts.
1: Praptanugunyanga labhinchetvanti kevalamu oka vidhamainatvanti arhata.
0: They get deservedness from the worldly point of view.
1: Dinine prabhavamu untaru.
0: It is called effect.
1: Kanukane praptanusaranga labhinchetvanti idi kevalamu tatkalikamainatvanti.
0: That's what you get. Is momentary.
1: కానీ ఈ ప్రభావాన్ని తాము ఆధారం చేసుకుని స్వభావాన్ని మర్చిపోయి మానవుడు తన ఇష్టానుసారం ప్రవర్తించడానికి మునుకుంటాడు.
0: He is carried away by all his influences and is along the wrong direction.
1: ప్రాప్తానుసారం లభించేటువంటిది ప్రభావము, పురుషార్థము చే లభించేటువంటిది స్వభావం.
0: That's what you get in the world is the influence and the effects. But your innate quality is
1: nature. శాశ్వతము, ప్రభావము క్షణభంగురము.
0: This influences are temporary, momentary, but nature is permanent.
1: అయితే ఒక దర్శకుడు కాని, ఒక కళాకారుడు కాని ఒక వేషమును ధరించినప్పుడు ఆ వేషములకు సంబంధించినటువంటి ఒక సిలబస్ అంతకుడను అనగా కథనంతకుడను పూర్తి చదువుతాడు.
0: Director or an artist, when he takes upon himself a role, he must go through the story.
1: తన యొక్క పాత్రను ఆ యొక్క సీన్స్ ప్రకారమే తాను యాక్ట్ చేయవలసి వస్తుంది. కానీ నేను నేర్చుకున్నానని కాని అన్ని ఇది ఎంత కూడాను ఒకే సీన్ లో ఉచ్చరించడానికి వీలు కాదు.
0: As he has taken a part there in the drama, though he is fully aware of the entire story, he can't act as he likes.
1: ఒక్కొక్క సీన్ తర్వాత ఒక్కొక్క సీన్ లో తాను ప్రవేశించి తన యొక్క పాత్రానుగుణ్యంగా తాను నాట్యం చేయాలి, పాత్రానుగుణ్యంగా తాను యాక్ట్ చేయాలి.
0: సీన్ ఆఫ్టర్ సీన్ హీ షుడ్ అపియర్ ఆన్ ద డయస్, సింగ్ అండ్ టాక్, యాక్ట్.
1: కనుకనే భగవంతుడు కూడాను ఈ జగన్నాటక నాటకం నందు తాను కూడాను ఒక పాత్రధారియే కనుక సమయోచితంగా పాత్రానుగుణ్యంగా తాను కొన్ని కొన్ని సందర్భంలో నియమాన్ని పాటించవలసి వస్తుంది.
0: యాజ్ గాడ్ ఆల్సో హ్యాస్ టేకెన్ ఎ రోల్ ఇన్ దిస్ కాస్మిక్ డ్రామా, హీ షుడ్ act according to the role expected.
1: Aike Bharati sanskriti puraskarinchukoni
0: basing on the culture of Bharat,
1: Bharatiyulu prachina kalam nundi kudanu tyagamunake pattam gattu vacharu.
0: The ancients have revered the sacrifice.
1: Dharmamune andalam ekkinchaaru.
0: It is only righteousness that is considered greatest.
1: Nyayamunaku kankanam pettaru.
0: They are determined to establish justice.
1: Satyani swagatam chesaru.
0: Is the truth that's made important.
1: Ee vidhamainatundi prachina sambandhamainatundi yokka samskrutini ee naati aadhunika yugam varu vismarincharu.
0: The ancient culture is forgotten by the modern society.
1: Kevalamu tane bhautikamainatundi jeevitame pradhanamani pramanamani vishwasinchi aneka vidhamainatundi ee prakrutamainatundi jeevitaniki laukikamaina jeevitaniki taanu ankitamaipothunnadu.
0: He goes by this temporary ephemeral world, he takes it as the real and the standard, forgetting his own nature.
1: Inaati prapanchamu inaati manavulu yenaadu kudanu kani viruganatvi eriganatvanti yokka dravastalaku guri ayipoyi dirbhavastamulu dirbhavamulaku karanamai dushtarilo praveshistunnaru.
0: Today in this world you find the people entertaining the wicked ideas, indulging in the wicked actions not heard before.
1: Prati manavuni yettu kudanu artha drishti adhikara drishti ee rendu kudanu yenaadu kudanu eruganatvanti reetiga mitimiri pothunnadi.
0: Man today is after wealth and position.
1: Aithe artham undali.
0: However, money is needed.
1: Dhanamu lekapothe chanamaina ee yokka bhautika jeevitamunu gadapalemu.
0: Without money you cannot live in this world.
1: అయితే ఇది కూడాను మితిమీరి పోరాదు.
0: However, it should not be in excess.
1: ప్రపంచమును సస్యశ్యామలం గావించేటువంటి ఒక సముద్రం కూడాను తన హద్దులను మీరినప్పుడు చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: The sea that is responsible for all the greenery will also abide by its own limits.
1: దేహమును కాపాడేటువంటి అన్నమైన కూడాను మితముగా భుజించినప్పుడే ఇతనికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: If you partake food in a limited sense, you will have all the strength.
1: అమితంగా భుజించినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి విషముగా మారిపోతుంది.
0: But if you eat in excess, it becomes poison.
1: అన్నమే తృప్తిని అందిస్తుంది, అన్నమే ఆలాహలంగా మారిపోతుంది.
0: The very same food gives you satisfaction, or it may turn.
1: తద్వారా అనేక విధమైనటువంటి ఒక రోగములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: Therefore man falls sick.
1: కనుక అన్నము అవసరమే, కాని మితమైనటువంటి ఆహారము తన మతిని కాపాడుతుంది.
0: ఫుడ్ ఈజ్ నీడెడ్ హౌఎవర్ ఇట్ షుడ్ బి లిమిటెడ్.
1: అదే విధంగానే ధనము అనేటువంటి ఒక ఆశ కూడాను ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: సిమిలర్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వెల్త్ దేర్ షుడ్ బి లిమిట్.
1: ఇది పరిమితము మీరినప్పుడు ప్రమాదం సంభవిస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ లిమిట్లెస్ యు విల్ ఫేస్ ఎ డేంజర్.
1: గౌరవ మర్యాదలు కూడాను కోల్పోవ చేస్తుంది.
0: యు విల్ లూజ్ ఆల్ యువర్ కర్టసీ ఇన్ రెస్పెక్ట్.
1: అయితే మానవులకు ఈ ధనముల వల్ల మదమెక్కి తద్వారా మంచి చెడ్డలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోయి
0: బికాస్ ఆఫ్ వెల్త్ హీ బికమ్స్ అరగెంట్ అండ్ లూజెస్ దిస్ సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: అపర దుర్యోధనుడిగా మారుతున్నాడే కాని అపర కర్ణుడిగా మారటం లేదు.
0: హీ బికమ్స్ ద ప్రోటోటైప్ ఆఫ్ దుర్యోధన నాట్ కర్ణ.
1: సంపద పెరిగినప్పుడు దానికి తగినటువంటి త్యాగం కూడా పెరగాలి.
0: వెన్ యూ హ్యావ్ మోర్ ఆఫ్ వెల్త్ యూ షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ సక్సెస్.
1: ఐశ్వర్యం పెరిగినప్పుడు ఔదార్యం కూడా పెరగాలి.
0: When the wealth is more and more, you should also have that broad-mindedness.
1: కానీ ఈనాడు ఐశ్వర్యం పెరుగుతున్నది కానీ ఔదార్యం పెరగటం లేదు.
0: Today the wealth is increasing, but not the spirit of sacrifice.
1: So

0: The one who cannot be happy, what is the use if he has all the wealth?
1: Neeru gatuku kukkaku yerenta parina.
0: Though there is continuous flow of water, it is the dog that licks water. A greedy person will never be satisfied.
1: ఈ విధముగానే ఈనాటి మానవులకు ధనము అధికమై కొలది, లోహత్వం కూడా అధికమవుతూ వస్తుంటుంది.
0: Today mankind, as they have more and more of money, they are more miserly.
1: ఈ లోభత్వము చేతనే మానవుడు తన యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Because of excess of greedy temperament, he has forgotten his original nature.
1: కేవలము ధర్మమైనటువంటి మార్గంలో ఆదరణ చేసినప్పుడు, సంపాదించినటువంటి ధనమే మనకు సుఖమును అందించలేనప్పుడు, అధర్మముతో సంపాదించినటువంటి ధనము మనకు సుఖము ఏ రీతిగా అందిస్తుంది?
0: When the money earned by righteous way, if it cannot give you happiness, how do you expect to be happy? The money earned by wrongful ways.
1: కనుక ధనం అనేటువంటిది ఏమాత్రం కూడా మనకు అధికంగా ఉన్నప్పుడు సుఖశాంతులను మనకు అందించలేదు.
0: Excess of money will never confer peace and happiness.
1: ఒకవేళ అధికముగా ఉన్నప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కర్మల్లో ప్రవేశించి తద్వారా దీనిని త్యాగము గావించు, అది నీకు యోగము అందిస్తుంది.
0: When you have more money at the beginning itself, involve yourself in service activities.
1: ఇంకా రెండవది అధికార తృష్ణ.
0: The second, authority, love for authority.
1: పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా అధికారి కావాలని ఆశిస్తున్నాడు.
0: Right from the village to the town, everyone wants power.
1: అధికారానికి కొన్ని పరిమితులు ఉంటున్నాయి.
0: Even man of power has
1: కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Has got certain values.
1: విద్యాబలము, బుద్ధి బలము, కీర్తి బలము, శీల బలము, ఔదార్య బలము, ఈ ఐదు బలములు ఉండినటువంటి వాడే అధికారికి అర్హుడు.
0: Who is the one who deserves this power or authority? The one the strength of education, the strength of intellect, the strength of reputation and the strength of character and come and sacrifice.
1: కనుకనే ఈనాడు అధికారం అంటే ఏమిటి అనేటువంటి అర్థం తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: Man is conducting himself without knowing the meaning of position.
1: కేవలం పల్లె పంచాయతీ మొదలుకొని రాజ్యాధిపతిగా కూడా చేయాలనేటువంటి ఆశను పొందుతున్నాడు మానవుడు.
0: Man wants to be the leader at the panchayat level and he wants to occupy the topmost position.
1: ఈ నిమిత్తమై తాను చేయరానటువంటి కార్యాలు చేస్తున్నాడు.
0: For position, he does all such things not expected of him.
1: నడవరానటువంటి యొక్క మార్గాన్ని నడుస్తున్నాడు.
0: He is treading along the path which is not proper.
1: నీతి నిజాయితీలను కోల్పోతున్నాడు.
0: He has lost all the morality.
1: సోదరులవలే జీవించుతున్నటువంటి పల్లె ప్రజల యొక్క దీనిని కూడాను చీల్చి అనేక రకములుగా కూడాను దుర్మార్గానికి గురి చేస్తున్నారు.
0: He also entertains conflicts among the villagers and indulges in
1: అనాచారమును, హత్యలు కూడాను గాలింపజేస్తున్నారు.
0: He is also doing all sorts of things which are against.
1: అన్నదమ్ముల యొక్క ప్రేమను కూడాను కాల్చివేస్తున్నారు.
0: They are also burning the love among the brothers.
1: ఈ అధికార నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి చెడు మార్గములో ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: Because of a thirst for power, he indulges in all such wicked actions.
1: ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
0: It's highly dangerous.
1: అధికారం అందవలసినటువంటి వారికి అదే తనను వరించి వస్తుంది.
0: If you are bound to get it, the power will be after you.
1: అయితే మానవుని ప్రయత్నము తగినటువంటి యొక్క అవసరత చేత తాను ప్రయత్నించాలి.
0: However, he has to make effort under certain limits.
1: నశ్రేయో నియమం వినా, పరిమితమే లేకపోతే ఇది శ్రేయస్సే కాదు.
0: When there are no limits, it cannot be a progress.
1: కనుక మనము ఒక పరిమితములో మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: We should live under certain limitations.
1: ఈ రెండు కూడాను ఈనాడు మితిమీరిపోయినటువంటివి.
0: These two factors are more and more today.
1: ఏ అవతారమునందు కాని ఏ యుగమునందు కాని ఈ రెండు యొక్క ఆశలు కూడాను ఇంత మితిమీరిపోలేదు.
0: In no age, in no times of any avatar, these two have been so rampant as now.
1: తద్వారానే దేశమనేటువంటిది కూడాను చాలా అశాంతులకు, అభద్రతకు గురి అవుతుండాలి.
0: For that reason, the country is full of insecurity and restlessness.
1: భగవత్ తత్వం అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: He is not able to recognize the nature of divinity.
1: భగవంతుడు కూడాను పాత్రధారి అయి ఉండి కూడాను ఈ యొక్క పాత్రలు చేసేటువంటి యొక్క ప్రవర్తనలకు కొంత కాలమును అందిస్తుంటాడు.
0: Though God also has a role, he'll be waiting for time.
1: చెట్టులో పుట్టినటువంటి కాయను కూడాను ఫలం కావాలంటే కొంత కాలాన్ని తీసుకుంటుంది.
0: For the fruits to ripen, it takes some time.
1: ఆ యొక్క కాలంలో ఇది పరిపక్వమైనప్పుడు ఆ చెట్టును వీడి కింద పడుతుంది ఈ ఫలం.
0: ద మూమెంట్ ది ఫ్రూట్ రైపెన్స్ ఇట్ డ్రాప్స్ డౌన్.
1: అదే విధముగాని మనము మన కాలం సమీపించినప్పుడు మంచి అయినా చెడ్డ అయినా కూడా రెండు విధమైనటువంటి ఫలితాన్ని కూడా మనం అందుకోవడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: When the time approaches, we should be prepared to face the consequences, either good or bad.
1: Mana yokka cheriyala valane manaku cheddalu yerpadutundayi.
0: Our actions are responsible.
1: Mana yokka cheriyala valane manaku manchi chekurutundadi.
0: You get all good because of your actions.
1: Deenini puraskarinchukoniye manayemo manushyanam karanam bandhamo cheyo annadu.
0: Basing on this, it says that mind that is responsible for bondage
1: and liberation. Pavitramainati margamlo praveshapettali.
0: So we should see that mind is along
1: the path. సంబంధమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We should entertain the ways of service.
1: సమాజ క్షేమాన్ని కోరేటువంటి మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
0: We should dwell along the path wishing the welfare of the world.
1: అప్పుడే ఈ మనసు యొక్క పవిత్రత కూడా సార్థకమవుతుంది.
0: Then only the sacredness of the mind is redeemed.
1: కనుక ఈనాటి మానవులు ఎందు కాని ఈనాటి దేశమునందు కాని ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణం ఏమిటి? మన యొక్క భావం లేక దీనికి కారణం.
0: What is it responsible for all sorts of agitations, conflicts in human
1: beings and country?
0: Either criticizing others or accusing them.
1: మనకు ఎవరో హానిని చేశారని చెప్పని వారిని కొంతవరకు శిక్షించడానికి ప్రయత్నించడం కానీ,
0: because of the fact someone harmed you, that
1: we punish him. మనం కూడా ప్రయత్నం చేయకూడదు.
0: You should never act that way.
1: ఆ శిక్షించేది వేరొక వ్యక్తి కాదు.
0: The one who punishes is not a separate one.
1: అతను కేవలం నిమిత్తం మాత్రమే.
0: It's just an instrument.
1: నీ దుష్ట బుద్ధియే నిన్ను శిక్షిస్తుంది.
0: It's only your wicked temperament punishes you.
1: నీకు మంచిని చేకూర్చినటువంటి ఏదో ఒక వ్యక్తి కాదు.
0: All that good you have is not through an individual.
1: అతను నిమిత్తం మాత్రమే.
0: He's also an instrument.
1: నీవు చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితమే నీకు మంచిని చేకూరుస్తుంది.
0: The consequence of good actions gives you all the good.
1: కనుక మంచి కాని చెడ్డ కాని మన ప్రవర్తనపై ఆధారపడి ఉన్నదే కాని కేవలము దైవానుగ్రహము దైవాగ్రహము అనేటువంటి దాన్ని మనం ఏమాత్రం కూడా చింతించకూడదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ బిహేవియర్ బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ సేయింగ్
1: భగవంతుడు ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు.
0: గాడ్ ఈజ్ లైక్ ఎ పోస్ట్ మ్యాన్.
1: ఈ పోస్ట్ మ్యాన్ ఒక ఇంటిలో ఒకరికి ఒక జాబునిస్తాడు.
0: దిస్ పోస్ట్ మ్యాన్ హ్యాండ్స్ ఓవర్ ఎ లెటర్.
1: మరొక ఇంటిలో ఇంకొక జాబునిస్తాడు.
0: హి హ్యాండ్స్ ఓవర్ అనదర్ లెటర్.
1: మొదలు జాబ్ ఇచ్చినటువంటి ఇంటి వారు గొల్లును ఏడుస్తారు.
0: Those recipients of the letter in the first instance, they cry.
1: రెండవ ఇంటిలో ఇచ్చినటువంటి జాబ్ వారు పక్కన నవ్వుతారు.
0: The receiver at another home, they smile.
1: వారు నవ్వడానికి వీరు ఏడ్చడానికి కేవలం పోస్ట్ మ్యాన్ కర్త.
0: For their smiles or tears, he is the postman.
1: కాదు కాదు వారికి వచ్చినటువంటి జాబుల యొక్క ఇదే కారణం.
0: Only the contents of the letter are responsible.
1: కనుకనే మంచి చెడ్డలనేటువంటిది భగవంతుడు అందిస్తున్నాడు. ఎవరు ఏమి చేసినప్పటికీ వారికి దాన్ని అందిస్తున్నాడు. ఏడ్చేది నవ్వేది మీ యొక్క ప్రవర్తన యొక్క ఫలితమే కానీ ఇతను కేవలం ఒక సాక్షిభూతుడు.
0: గాడ్ ఈజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ గివింగ్ యూ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ యువర్ బిహేవియర్.
1: ఈనాటి యొక్క మానవత్వంలో మితిమీరినటువంటి అహంకారం పెరిగిపోయింది.
0: టుడే ఇన్ మ్యాన్ కైండ్ దేర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఈగో.
1: ఇంకా ఆడంబరమా చెప్పనక్కర్లేదు.
0: The pomp and show we need not mention.
1: ఈ విధమైనటువంటి జీవితంలో మానవత్వానికి ఏమాత్రమైన కూడాను కొన్ని శాంతి భద్రతలు ఏర్పడతాయా?
0: Do you expect peace and security in such a life?
1: భగవంతుని అనుగ్రహం కూడాను ఇతనిపైన ప్రవహిస్తుందా?
0: Do you expect God's grace?
1: ప్రవహించదు, ప్రవహించదు.
0: God's grace shall never flow.
1: ఎంత ధనమున్నా, ఎంత విద్య ఉండినా, ఎంత పదవి ఉండినా, ఎన్ని విధమైనటువంటి ఇది ఉండినప్పటికీ అహంకారం అనేటువంటిది ఉండినప్పుడు ఇవి ఏమాత్రం కూడా తమకు దైవానుగ్రహం దక్కదు.
0: You may have lot of wealth, education and position, so long there is ego, you'll never receive God's grace.
1: ప్రవాహము పల్లములకే పోరుతుంది కాని మిట్టను ఎక్కదు.
0: Water flows downward but never upward.
1: ఎవడు వినే విజేతతో ఉంటుంటాడో వాడి వైపునే దైవానుగ్రహం ప్రవహిస్తుంది.
0: The one with obedience and humility, he will receive God's grace.
1: ఈ అహంకార ఆడంబరమైనటువంటిది కేవలం మిట్ట వంటిది.
0: The one of ego and pomp.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ మిట్టను ఎక్కదు ఈ యొక్క ప్రవాహం.
0: In spite of all attempts, we shall never receive.
1: కనుకని అహంకారమే ఈ మిట్ట.
0: So this ego is the mountain.
1: వినయ విజయతే ఈ పల్లము.
0: This obedience
1: ఈ ప్రవాహమే అనుగ్రహమనేటువంటి ప్రవాహము.
0: What sort of a flow it is?
1: కనుక భగవానుగ్రహమును పొందాలనుకున్నప్పుడు మనం వినయ విధేయులుగా ఉండాలి.
0: To have God's grace, we should have all humility.
1: పెద్దలను గౌరవించాలి.
0: We should respect elders.
1: ఉన్నదానితో తృప్తి పొందాలి.
0: We should satisfy with our
1: lord. అందరి ఎందు కూడాను విశ్వాసమును పెంచుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: We should make an effort to have faith in everyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: We should not hate anyone.
1: ఇతరులను ద్వేషించినప్పుడు ఇతరులు నిన్ను ప్రేమిస్తారా? ఇది కల్ల.
0: When you hate anybody, do you think that others will love you? No.
1: ninnu andaru preminchalani aasinchinappudu nee andarini modalu preminchu.
0: When you want to be loved by all, you love everyone.
1: Adi yad bhavam tad bhavati annaru.
0: As is the feeling, so it happens.
1: Kalukane mana manchi cheddalakanta kudanu mana yokka sankalpamulu mana pravartanale deeniki moola kaaranam.
0: Therefore the good and bad depend upon our behavior.
1: Daivam kudanu samaya spurtiga tama yokka paatranugunyanga konni rakamla enti yokka shikshanalu kudanu andinchalani prayatnistadu.
0: God also gives a sort of a training depending upon the circumstances and appropriate time.
1: Bharatam yokka charitrana meeru okka thori parichinchinappudu
0: when you go through the history of Bharat
1: chakkaga bharatiyulu enni vidhamainatundi yokka shanti swabhavulu aneetundi meeku telustundi.
0: You will understand the peace explained.
1: Ee charitranu chusinappudiki manam Bharata charitranu itarulu manapai dandetti vachina tarvata veeru daalini edurukovadaniki prayatnistunnaru kaani bharatiyulu eppudu tamantaku taamu itarulu paina dandetti poledu.
0: When you go through the history, you will understand Bharat passed through repeated foreign invasions.
1: మీరు చరిత్రను వెతికి చక్కగా విచారించండి.
0: You go through it carefully.
1: వారు మన కాలం త్రొక్కిన తర్వాతనే మనం వారిపైన ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: Because they wanted to invade and conquer.
1: భారతీయులు అన్యాయము అక్రమము అనాచారమైనటువంటి ఏనాడు ఎరుగురు ప్రాచీనులు.
0: The ancient ones never knew any kind of injustice or wrong action.
1: త్యాగము సత్యము దివ్యమైనటువంటి సహనమే వారి యొక్క స్వభావంగా ఉండేటువంటిది.
0: Their nature is the one of sacrifice.
1: పదవుల నిమిత్తమై అనేక రకమైనటువంటి ఈ నీతి నిజాయితీని కూడా కోల్పోతున్నారు.
0: Because of hunger, thirst for position, he is forgetting all the.
1: ఒక్క చరిత్రను భారతీయులు చక్కగా విచారించాలి.
0: You just inquire clearly the history.
1: తనకు లభ్యమైనటువంటి రాజ్యమును కూడా తిరస్కరించి
0: just saying no to the kingdom.
1: పితృవాక్య పరిపాలన నిమిత్తమై
0: only to uphold the command of father.
1: 14 సంవత్సరములు అరణ్యవాసం చేశాడు రాముడు.
0: Rama spent 14 years in exile.
1: పదవులకై ఆశపడలేదు.
0: He never wanted position.
1: తన ధర్మమును తాను ఆశిస్తూ వచ్చాడు.
0: He followed dharma.
1: పితృవాక్యం పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: He followed father's command.
1: చేతికి అందినటువంటి రాజ్యాన్ని కూడా త్యాగం చేసుకున్నాడు.
0: He sacrificed his own kingdom.
1: ఈ 14 సంవత్సరములు అరణ్యములో ఉండినప్పుడు
0: when he is there in the forest for 14 years.
1: ఒకనాడు రామలక్ష్మణ ఇరువు కూడాను ఒక వృక్షం కింద చల్లని ఛాయలో ఆనందంగా జీవిస్తున్నారు.
0: రామ లక్ష్మణ స్టేట్ అండర్ ది షేడ్ ఆఫ్ ది సేమ్ ట్రీ.
1: అలాంటి లోపల గుర్రము యొక్క సకిలింపులు ఏనుగు యొక్క అరుపులు సైన్యం యొక్క నడకలు వినిపించాయి.
0: At that time they heard the sounds, the noise of the steps, advancing steps of the horses and elephants.
1: ఏది ఈ శబ్దం? అడవిలో ఏనుగులు ఉండవచ్చును కానీ గుర్రములు ఉంటాయా? ఏదో ఇది ఒక విచిత్రంగా ఉంటుందా? అది నీవు దీన్ని విచారించమని చూడమని చెప్పాడు రాముడు.
0: రామ సార్ లక్ష్మణ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎలిఫెంట్స్ ఇన్ ద ఫారెస్ట్ నాట్ హార్సెస్. వాట్ ఈస్ ది సౌండ్ దట్ వీ లిసన్ నౌ?
1: చెట్టెక్కి చూచాడు.
0: లక్ష్మణ క్లైమ్డ్ అప్ ది ట్రీ అండ్ వాచ్డ్.
1: సైన్యంతో వస్తుంటుండాలి, ధూడి అంతా ఎగిరిపోతుంటుండాలి, ఏ విధమైనటువంటి ఒక ఇది కూడా గుర్తించడానికి వీలు లేనట్టుగా ఉంటుండాలి.
0: హి సా ఏ హ్యూజ్ ఆర్మీ బెటాలియన్ విత్ ద డస్ట్ థ్రోన్ బిహైండ్.
1: అశ్వవృక్షము అశ్వత్థవృక్షం అనేటువంటి యొక్క పతాకం మాత్రం కనిపిస్తూ ఉంటుండాలి.
0: బట్ దే కుడ్ ఓన్లీ సీ ద ఫ్లాగ్.
1: దాని ఆ యొక్క పతాకమును గుర్తించి భరతుడు అని గుర్తించాడు.
0: వాచింగ్ ద ఫ్లాగ్ ఓవర్ దేర్ హి కుడ్ డిసైడ్ ఇట్ వాస్ భరత కమింగ్.
1: అన్న అమ్మును సిద్ధం చేసుకో అన్నాడు.
0: బ్రదర్ బి రెడీ విత్ ఆల్ బావ్.
1: ఎందుకు అన్నాడు రాముడు.
0: రామ సెడ్ వై.
1: అరణ్యంలో కూడా మనం జీవించకూడదనేటువంటి ఉద్దేశం చేత ఆ తల్లి యొక్క బోధన చేత ఈ భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు అన్నాడు.
0: భరత డజన్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఫారెస్ట్ బికాస్ ది టీచింగ్ ఆఫ్ హిస్ మదర్ హిస్ కమింగ్ హియర్ టు ఇన్వేడ్.
1: చిరునవ్వులు నవ్వుతూ రాముడు చెప్పాడు, లక్ష్మణ భరతుడు అలాంటి దీనికి పాల్పడేటువంటి వాడు కాదు.
0: స్మైలింగ్లీ రామ సార్ లక్ష్మణ భరత వుడ్ నాట్ రిసార్ట్ టు దాట్.
1: అయోధ్యను వదిలినప్పుడు అతను అయోధ్యలో లేకపోవటం చేత తిరిగి అయోధ్యకు వచ్చి మనమును చూడాలని వస్తున్నాడు అన్నాడు రాముడు.
0: As he didn't find us there in Ayodhya when he stepped in there, he is now coming to visit us.
1: మనము చూడడానికి వచ్చేటువంటి భరతుడు సైన్యంతో ఎందుకు రావాలి?
0: భరత హూ ఇస్ కమింగ్ హియర్ టు విజిట్ అస్, వై షుడ్ హీ హ్యావ్ దట్ ఆర్మీ బెటాలియన్?
1: అనగా ప్రజల యొక్క ఆందోళనను చల్లార్చి నిమిత్తమై ప్రజలను కూడా తీసుకుని వస్తున్నాడు మీ దర్శన నిమిత్తమై.
0: హీ ఈస్ బ్రింగింగ్ ద అసోసియేట్ సబ్జెక్ట్స్ ఆల్సో టు పాసిఫై దేర్ రెస్ట్లెస్.
1: లక్ష్మణ ఇక్ష్వాకుల వంశము లోపల జన్మించినటువంటి రాజకుమారులు సింహాసనం నిమిత్తమై రాజ్యం నిమిత్తమై రక్తపాతం చేసేటువంటి వారు కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: రామ సార్ లక్ష్మణ యూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది బేసిక్ ట్రూత్ that in Ikshvaku clan there will be no blood shed
1: for రాజ్యంలో రాజ్యాన్ని అనుభవించేటువంటి వాడు ఇది సరైనటువంటి రాజు కాదు.
0: He is not a proper king if he just attains position by bloodshed.
1: కనుక ఇక్ష్వాకుల వంశంలో అలాంటి వారే జన్మించడానికి వీలు లేదు.
0: Such people would never be born in the clan of Ikshvaku.
1: ధర్మంగా ప్రజాసమ్మతంగా మనం పాలించటము ఇక్ష్వాకుల వంశం యొక్క ధర్మం.
0: Therefore the dharma of Ikshvaku clan is to rule, administer righteously and with all the justice.
1: కనుక సేవయందు ఉత్తీర్ణుడైనటువంటి వాడే,
0: the one who is successful in service,
1: రాజ్యపాలనకు అధికారుడు అవుతాడు.
0: Yes, got the authority deserved.
1: సాకార నాయకుడు కాలేడు.
0: Without being the one of service, he can't be leader.
1: కింకరుడు కాక శంకరుడు కాలేడు.
0: Without being Kinkara, he cannot be Shankara.
1: అని చల్లార్చాడు లక్ష్మణు యొక్క క్రోధాన్ని.
0: The anger of Lakshmana was pacified.
1: ఇంతలో భరతుడు పరిగెత్తుకుని వచ్చి అన్నా అన్నా అని శోకిస్తూ పాదముల పైన పడ్డాడు.
0: In the meantime, Bharata came crying and fell at his feet.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి లక్ష్మణుడు క్షమాపణ కోరుతూ వచ్చాడు.
0: Lakshmana understood the truth. And then he sought pardon.
1: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశము సింహాసనాల నిమిత్తమై రాజ్యాధిపత్య నిమిత్తమై ఎలాంటి అల్లకల్లోలమును కాని ఒక అక్రమ మార్గమును కాని పాల్పడినటువంటి వారు కాదు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ నెవర్ రిసార్టెడ్ టు ఎడ్యుకేషన్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ మాస్ కిల్లింగ్ ఫర్ అథారిటీ.
1: ధర్మములకే వారు పాటుపడుతూ వచ్చారు.
0: దే వర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎవ్రీవన్.
1: సత్యం వద ధర్మం చర.
0: Tell the truth, conduct righteously.
1: Dharmamunu aacharinchadamu, satyamunu uccharinchadamu. Ee rende prachina bharateeyulaku sariyainatti pramanamulu. Avi sariyainatti netramulu.
0: You have to speak truth and you have to act righteously. They are the two eyes of the human.
1: Ee aadhunika yugamulopala ee naadu satyam vadha.
0: But in the modern age, truth is killed.
1: Dharmam chara. Jarchalalo vesipettaru dharmanni.
0: Dharma is under arrest now.
1: Satyanni kill chesaru.
0: Truth is killed.
1: Asatyame ee naadu ప్రమాణము.
0: Falsehood is standard.
1: అధర్మమే ఈనాడు మానవుని యొక్క కర్తవ్యము.
0: Unrighteous path is the duty of modern man.
1: ఈ విధమైనటువంటి ప్రవర్తన చేతనే భారతదేశము ఇన్ని విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తుంది.
0: Because of such behavior, Bharat is restless now.
1: కనుక ప్రాచీన సంస్కృతి అయినటువంటి యొక్క సత్యమును ధర్మము కూడాను ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను దానిని పోషించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అప్హోల్డ్ ట్రూత్ అండ్ రైట్యూస్నెస్.
1: ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యం ఇది.
0: దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవరీ భారతీయ.
1: దేశమునకు ఇది అని మనం చేయవలసినటువంటి సేవ.
0: దిస్ ఇస్ ద సర్వీస్ వీ షుడ్ డూ టు ది కంట్రీ.
1: దేశాన్ని రక్షించే నిమిత్తమే మీరు మిలిటరీలో చేరేసేసి ఏదో తుపాకులతో కాల్చి పిరంగులతో పేల్చి బాంబులు వేసి ఈ విధమైనటువంటి దీంతో మీరు విజయాన్ని సాధించలేరు.
0: యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్ ఇఫ్ యూ హోల్డ్ బాంబ్స్ అండ్ ద గన్స్.
1: మీరు సత్యధర్మాన్ని రక్షించండి, ఆ సత్యధర్మం జగత్తును రక్షిస్తాయి.
0: ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్యూస్నెస్, దే విల్ ప్రొటెక్ట్ ది వరల్డ్ ఇన్ టర్న్.
1: ఒకనొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: 20 సంవత్సరాల పూర్వము,
0: 20 ఇయర్స్ బ్యాక్,
1: మున్షి తాను ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు.
0: మున్షి అరేంజ్ ఏ వెరీ బిగ్ కాన్ఫరెన్స్.
1: అక్కడ ఇంటెలెక్చువల్స్ ఉన్నాయి, చాలా తెలివితేటలు కలవారని అందరినీ చేర్చాడు.
0: All intellectuals gathered there.
1: ఈనాడు తెలివితేటలు గల వారికి అనేక అనుమానాలు కూడా.
0: Only intellectuals are full of doubt.
1: తెలివితేటలని అనుకునేటువంటి వాళ్ళకి తెలివే ఉండదు.
0: The one who thinks that his intellect has no intellect at all.
1: ఇది కేవలం అహంకారం యొక్క ప్రభావమే.
0: Is effect of ego.
1: కానీ అందరూ చేరారు.
0: All assembled.
1: ఇంకా ఈ తెలివితేటలు కలిగినటువంటి వారు చేరినప్పుడు ఎట్లా ఉంటుందో సమావేశం మీకు తెలుసు.
0: You can imagine when all intelligent people assemble.
1: చాలా తలెత్తి విర్రవీగుతూ కూర్చున్నారు.
0: They all highly egoistic.
1: మేము దీన్ని చదివాం, దాన్ని చదివాం, ఇన్ని రకమైనటువంటి యొక్క దీన్నంతా ప్లాన్లు వేశామని అనేక రకములుగా వర్ణిస్తూ కూర్చున్నారు.
0: దే వెంట్ ఆన్ స్పీకింగ్ ఆఫ్ దేర్ ప్లాన్స్ అండ్ దేర్ స్టడీ.
1: నేను ఆ సభకు ప్రధానమైనటువంటి యొక్క అధిపతిని.
0: భగవాన్ వాజ్ ది చీఫ్ గెస్ట్ ఫర్ దట్ అసెంబ్లీ.
1: నా ప్రక్కలో మున్షి కూర్చున్నాడు.
0: మున్షి సాట్ వెరీ క్లోజ్ టు భగవాన్.
1: ఈనాటి ఆధునిక లోపల తెలివితేటలు కలిగినటువంటి వారికి ఆధ్యాత్మికమైనటువంటి దానిపైన ధార్మికమైనటువంటి దానిపైన చాలా అనుమానాలు ఉంటున్నాయి, వాటిని తాము తప్పక తీర్చాలి అన్నారు.
0: Munshi said, Bhagavan, clarify this doubt. Among the modern educated people, they don't have any sense of spirituality or dharma.
1: వేశారు దానికి చక్కని జవాబు సూటిగా హృదయానికి నాటుకునేటట్టుగా చెప్పాను.
0: భగవాన్ గేవ్ డైరెక్ట్ రిప్లై దట్ వుడ్ గెట్ ఇన్ టు ద హార్ట్.
1: తదుపరి ఒక మహా గొప్ప తెలివితేటల వాడైనటువంటి వాడు లేచాడు.
0: లేటా హైలీ ఇంటెలిజెంట్ వన్ గాట్ అప్.
1: రష్యా గొప్ప ట్యాంకులు బాంబ్స్ ఎక్కువ తయారు చేస్తుంది.
0: రష్యా మ్యానుఫ్యాక్చర్డ్ ట్యాంక్స్ అండ్ బాంబ్స్.
1: ఇంకా అమెరికా చూస్తామంటే వారి శక్తి సామర్థ్యంకి ఏమాత్రం కూడా ఎవరు కూడా గురి కావడానికి వీలు కాదు, సమత్వం కావడానికి వీలు కాదు.
0: నో వన్ కుడ్ ఎవర్ ఈక్వల్ అమెరికన్స్.
1: ఇది కుబేర రాజ్యంగా ప్రకాశిస్తుంటుండాలి.
0: అమెరికా ఈజ్ ది ల్యాండ్ ఆఫ్ కుబేర అఫ్లూయన్స్.
1: కానీ భారతీయులు ఈ అస్త్రములు కాని ఈ శస్త్రములు కాని ఏమాత్రం కూడా వీరు ప్రయత్నం చేయటం లేదు.
0: బట్ భారతీయస్ డోంట్ ఎక్వైర్ ఎనీ వెపనరీ వాట్స్ ఎవర్.
1: మన భారతదేశం కట్టి ఏమి కావాలి?
0: వాట్ ఈస్ దట్ భారత్ నీడ్?
1: ఈ సందేహాన్ని తీర్చాలి అన్నారు.
0: ప్లీజ్ క్లారిఫై.
1: మన భారతీయులు కూడా ఒక అస్త్రాన్ని ఈ బాంబ్స్ అంతా తయారు చేయాలి అన్నారు.
0: ఇండియన్స్ ఆల్సో షుడ్ మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్.
1: పిచ్చివాడ, తినడానికి తిండి, ఉండడానికి పంప, తాగడానికి నీరు మనం అందించినప్పుడు ఇదే మనం చేసేటువంటి గొప్ప శక్తి. ఈనాడు రష్యాలో కావలసినంత ఆయుధాలకు సామాగ్రి అంతా ఉంటుండాలి, కానీ తినడానికి తిండి లేదు.
0: ప్రొవైడింగ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ పర్పస్.
1: ప్రజలకు తగినటువంటి అనుకూలము చేయలేని యొక్క పరిపాలన లోపల బాంబులు పెట్టుకునే ప్రయోజనం ఏమిటి?
0: వెన్ యూ డోంట్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్,
1: కొట్టకొలిది కూడా ధనం వ్యర్థం చేస్తున్నారు.
0: ఇఫ్ యూ మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ యూ విల్ బి వేస్టింగ్ క్రౌడ్స్ ఆఫ్ వెల్త్.
1: ఇది నేనేమాత్రము అంగీకరించనున్నాను.
0: భగవాన్ సెడ్ దట్ హి వుడ్ నాట్ అక్సెప్ట్ సచ్ ఎ వ్యూ.
1: మరి మన పైన దండెత్తి వచ్చినటువంటి వారిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని ఇంకొకరు ప్రశ్నించారు.
0: How to resist the invaders?
1: చెప్పారు. మన దేశం పేరు ఏమిటి?
0: భగవాన్ సెడ్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ?
1: భారతం.
0: భారత,
1: భారతదేశము,
0: భారతదేశం.
1: భారతదేశమునకు భారతమే చాలా ప్రమాణం.
0: భారతదేశ భారత ఇస్తాను.
1: ఈ భారతంలో ముఖ్యులు ఎవరు?
0: వర్ ఇంపార్టెంట్
1: ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవల. ఈ పంచభూతములే.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ ఆర్ ఇంపార్టెంట్.
1: కనుక భారతమునకు ప్రధాన సూత్రులు, ప్రధాన నాత్రులు, ప్రధానమైనటువంటి యొక్క కర్తలు ఈ ఐదు మంది.
0: దీస్ ఆర్ ఫైవ్ దట్ హావ్ టేకెన్ అపాన్ దెంసెల్ఫ్స్
1: మెయిన్ రోల్. అర్జున సుస్తమా గొప్ప శక్తివంతుడు.
0: అర్జున ఇస్ హైలీ
1: పవర్ఫుల్. గాంధీవాన్ని కూడా సాధించాడు.
0: హి కుడ్ హావ్ ఈవెన్ గాంధీవా.
1: ఈ అర్జునుడు కేవలం పద్మశ్రీ, పద్మవిభూషణ్ టైటిల్స్ మాత్రమే కాదు.
0: అర్జున ఇస్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ టైటిల్స్ లైక్ పద్మశ్రీ, పద్మభూషణ్,
1: పద్మ కిరీటి, చేతువాహన, భీమశ్చర్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ. ఇన్ని టైటిల్స్ అంతా ఉంటున్నాయి అర్జునుకు.
0: అర్జున హాస్ సో మెనీ టైటిల్స్.
1: కానీ ఇన్ని టైటిల్స్, ఇన్ని శక్తి సామర్థ్యములు ఉండేటువంటి అర్జునుడైనా కూడాను అన్నమాటను ధిక్కరించక శిరస్సు వంచుతున్నాడు.
0: అర్జున విత్ ఆల్ హిస్ మైటీ పవర్ హి సింప్లీ ఒబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ హిస్ బ్రదర్.
1: భీముడు చూస్తామా, అతని భుజబలము, బుద్ధిబలము, గదబలం అనేటువంటిది చెప్పశక్యం కానటువంటి బలం ఉంటుండాలి.
0: ద భీమ హాస్ గాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా.
1: భీముడు కూడా యొక్క ఎడం చేతితో కూడా కదిలించి వేర్ల వరకు పెకిలించేటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
0: హి కుడ్ జస్ట్ టేక్ అవుట్ ఎ వెరీ హ్యూజ్ ట్రీ.
1: అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి భీముడు కూడాను తాను అన్న ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు.
0: భీమా విత్ ఆల్ ది మైటీ స్ట్రెంగ్త్ ఒబేయ్డ్ హిస్ బ్రదర్.
1: కానీ ఎందుకోసం చేస్తున్నాడు?
0: వై?
1: ఈనాడు మీరు చక్కగా గుర్తించండి.
0: టుడే అండర్స్టాండ్ దట్
1: అర్జునుడు అనేటువంటి వాడు ఇన్ని అస్త్రశస్త్రములతో సాధించి ఇన్ని శక్తి సామర్థ్యములు గుర్తించినటువంటి వాడు కూడాను అతను కేవలము ఒక అమెరికాతో సమానం.
0: అర్జున విత్ ఆల్ ద వెపనరీ అండ్ ఎక్స్పర్టిస్ ఈజ్ ఈక్వల్ టు అమెరికా.
1: ఈ ట్యాంక్స్, ఈ విధమైన భుజబలము, బుద్ధిబలము, గదబలము, ఈ యొక్క శక్తి సామర్థ్యంతో కూడినటువంటి బలం అంతా, ఆయుధ బలాలు అధికం చేసుకున్నటువంటి వాడు రష్యా వంటి వాడు ఈ భీముడు.
0: భీమ స్టాండ్స్ ఫర్ రష్యా విత్ ఆల్ ద ట్యాంక్స్.
1: ఈరోజు ఎవరికి శరణాగతి పొందుతున్నారు? ధర్మజ అనేటువంటి వాడికి శరణాగతి
0: పొందుతున్నారు.
1: కానీ ఎందుకోసం చేస్తున్నాడు?
0: వై?
1: ఈనాడు మీరు చక్కగా గుర్తించండి.
0: టుడే అండర్స్టాండ్ దట్
1: అర్జునుడు అనేటువంటి వాడు ఇన్ని అస్త్రశస్త్రములతో సాధించి

0: ధర్మజ. కనుక ఈనాడు మనం ధర్మాన్ని పోషించినప్పుడు ఈ రెండు కూడా మనకు స్వాధీనమైపోతాయి, కానీ అస్త్ర శస్త్రాలతో మనం ఏమాత్రము స్వాధీనం పొందలేము.
1: Therefore the moment we observe and uphold dharma, everything else will come to you, not out of box.
0: ఎటువంటి వాడైన ధర్మం ముందు అణు మాత్రంగానే ఉంటాడు.
1: Anyone would be just a fragment before dharma.
0: మనకు భారతీయులకు ప్రధానమైనటువంటి ప్రాణము ధర్మము, ధర్మము, ధర్మము.
1: Dharma is the main life principle for Bharatiya.
0: అని ఈ విధంగా నేను జవాబు చెప్పాను.
1: That was the reply of Bhagavan.
0: ఈ జవాబు చెప్పేటప్పటికి ఒక నిమిషం కాదు, రెండు నిమిషం కాదు, 15 నిమిషములు క్లాప్స్ వేస్తూ వచ్చారు.
1: There was thunderous applause for 15 minutes.
0: నేను చెప్పాను ఈ క్లాప్స్ వేసినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: Bhagavan said, "There's no use my wheel clapping."
0: మనసు యొక్క ట్యాప్స్ తిప్పండి అన్నాను.
1: He said, "Open the taps of your heart."
0: మీ మనసు యొక్క ప్రభావాన్ని దీని లోపల మీరు ప్రవేశపెట్టండి.
1: See that your mind is influenced.
0: మీరు ధర్మ మార్గంలో ప్రవేశించండి.
1: You follow dharma.
0: అంతేకాని కేవలం విన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ మియర్లీ లిస్నింగ్.
0: ఎంతమంది భారతదేశంలో రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు?
1: ఇన్ భారత మెనీ పీపుల్ గో త్రూ రామాయణ.
0: ఎంతమంది రామాయణాన్ని పూజిస్తూ ఉంటున్నారు?
1: మెనీ వర్షిప్ రామాయణ.
0: రామాయణమే మాకు ప్రాణమని చెప్పి భావిస్తున్నారు.
1: మెనీ టేక్ రామాయణ.
0: కానీ ఈ విధంగా భావించి విశ్వసించి పారాయణ చేసేటువంటి వ్యక్తులు ఎంతమంది పితృరాజ్యం పరిపాలన చేస్తున్నారు?
1: Having accepted it as the standard, worshipping it, how many follow the command of the Father?
0: Ramayana nu paranam chesi prayojanam emti?
1: What is the use of going through Ramayana?
0: Ramayana nu vishwasinchi prayojanam emti?
1: What is the use of having faith in it?
0: Ramayana nu aacharanalo pettukunda nee enni pedda padana chesinappudiki idi prayojanam ledu.
1: When you don't practice Ramayana, everything is useless.
0: Bhagavad Gita chustama ante ee naadu aadhunika yuga lopala vidhi vidhi Bhagavad Gita yokka sandeshale.
2: Kaani ee Bhagavad Gita lopala okka vakyanaina aacharanalo pettetattu varu unnara?
1: But is there anyone who follows at least one sentence?
2: No. ఎంత కాలమైనప్పటికీ మనం తెలుసుకోవటం తెలుసుకోవటం తెలుసుకోవటంలోనే ఉంటే ఇంకా ఆచరించడం ఎప్పుడు?
1: When they spend their life span in merely reading, when
2: we are studying,
1: throughout lifetime we
2: think. నా ఉద్దేశం ఏమిటంటే చిక్కిన బుక్కులంతా చదివేటుంటాడు మూర్ఖుడు అని చెప్పచ్చు.
1: According to Swami, the one who goes through all the books is a fool.
2: మనము ఆచరణలో పెట్టేటువంటి ఒక్కటి పదం ఉంటుంటే మనకు చాలు.
1: If we just practice one word,
2: సంపాదనుకున్నప్పుడు తుపాకులు పిస్టోల్స్ ఉండాలి.
1: When you want to kill anybody, you need pistols and guns.
2: తనను తాను చంపుకోవాలంటే సూది ముక్క చాలు.
1: If you want to commit suicide, a needle and pen is enough. తనను
2: తరించవలసింటే ఒక్కటి ఆచరణలో పెడితే చాలు.
1: For liberation, you need to practice one.
2: ఆచరణలో లేనిటువంటి గ్రంథాలు ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of reading so many?
2: అన్ని తెలుసును అని అనుకుంటున్నారు.
1: He thinks that he knows all.
2: అన్ని తెలిసినటువంటి వాడు తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: He knows all, but he does not know himself.
2: ఈనాటి భారతదేశంలో ఇలాంటి మూర్ఖులే అభివృద్ధి అయిపోతున్నారు.
1: Such fools are increasing in Bharata.
2: ఇలాంటి వారే పెద్ద గొప్ప విద్యావంతులుగా ప్రకటన జరుగుతుండాలి.
1: They are highly educated, they consider.
2: ఇలాంటి వారే గొప్ప సాధకులుగా విశ్వసిస్తున్నారు.
1: They are taken as aspirants.
2: ఇది భారతదేశమునకే అవమానము, అపకారం.
1: It's a matter of shame and hurt.
2: మీరు ఆచరణలో ఒక్కటైనా పెట్టండి.
1: Therefore practice one or two.
2: 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంతా కూడా మీరు ఇక్కడ ప్రవేశిస్తున్నారు.
1: You have been visiting since 30 to 40 years.
2: ప్రబోధన ఎన్నో వింటున్నారు.
1: You have been listening to Bhagavan.
2: కర్మణ నప్రజ్ఞ ధనేన త్యాగేన ఇతి అమృతత్వమానసు అని అనేక రకంగా బోధిస్తున్నాం.
1: Bhagavan taught repeatedly, it is a sacrifice that can bring immortality. How are you sacrificing?
2: ఎంతమంది స్వామివాక్యాలను ఆచరణలో పెడుతున్నారు?
1: How many are practicing?
2: ఎందుకోసం మీరు చేరటం ఇక్కడ?
1: Why are you here?
2: ఇది ప్రయోజనం లేనటువంటిది.
1: It's all useless.
2: కనుక ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టే చాలు, అన్ని చేయనక్కర్లేదు.
1: At least practice one.
2: ఏమిటి నా ఆచరణ?
1: What is that you should practice?
2: ఏమిటి నా ప్రీతి?
1: What is that you?
2: ఏది నా ఇష్టము?
1: What is that formula?
2: ఒక్కటే, ఒక్కటే.
1: Only one.
2: ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: Only love, love.
2: అది ఏ సాయి యొక్క శక్తివంతమైనటువంటి అస్త్రము.
1: That is the powerful weapon.
2: మీకు ఎవరికైనా ఇన్విటేషన్స్ పంపించామా?
1: Have any one of you received an invitation?
2: రామని కోరామా?
1: Is there any announcement?
2: లేదు.
1: No.
2: ఈ ప్రేమ యొక్క ఆకర్షణే ఇన్ని రకమైనటువంటి వ్యక్తులను ఇక్కడ చేర్చుతూ ఉంటుండాలి.
1: It is the attraction of love that brought you all here.
2: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
1: In this world that you cannot, there is nothing you cannot achieve with love.
2: ఏదో కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కొన్ని మాత్రమే సాధించవచ్చును, కానీ ప్రేమ చేత భగవంతుని కూడా తన చేతిలో హస్తగతం గావించుకుని ఆడించవచ్చు.
1: With love you can have God on hand and make him dance.
2: గత జీవుడగు పతిని బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వీగాది.
1: Is not the Savitri the one of chastity?
2: తన శక్తి మహిమచే దావాద్య సల్లాచి పృథ్చంద్రమతి భారతీయగాది.
1: చంద్రమతి ఇస్ ఎ భారత.
2: కుల సంగీతం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాది.
1: సీత ఆల్సో బిలాంగ్స్ టు భారత.
2: కిరిసి దుర్మతి కిరాతి భూతి గావించి దమయంతి భారత రమణిగాదే.
1: Damayanti also likewise.

0: వీళ్ళందరూ ఎలాంటి శక్తిని సాధించారు?
1: What kind of power?
0: ఎలాంటి పవిత్ర కీర్తిని ఆర్జించారు?
1: What reputation they had?
0: కానీ వారందరూ ఎక్కడిప్పుడు?
1: Where are they now?
0: ఇలాంటి వారి యొక్క చరిత్ర మనం చదువుతున్నామే కానీ ఆచరణీయమైన పెడుతున్నామా?
1: We read their stories but we don't practice.
0: సరే, దీనికి మూల కారణం ఏమిటి?
1: What is that responsible?
0: మన దుర్భావమే దీనికి మూల కారణం.
1: The bad thoughts are responsible.
0: స్వార్థం స్వప్రయోజనమే దీనికి మూల కారణం.
1: Selfishness, self-interest.
0: అహంకార ఆడంబరమే దీనికి మూల కారణం.
1: The pomp and the ego.
0: ఇవి పోవాలంటే ఏం చేయాలి?
1: What is to be done to give up?
0: అయితే ఈ గుణములంతా కూడా ఆహార విహారముతో ఏర్పడుతుంటాయి.
1: These qualities are due to food and habits.
0: ఈనాడు ఎవరైనా సరే భగవద్భక్తులుగా కోరేటువంటి వారు, భగవద్భక్తులని విశ్వసించేటువంటి వారు,
1: టుడే లెట్ హిమ్ ఎనీవన్, దోస్ హూ కన్సిడర్ దెమ్సెల్వ్స్ యాజ్ డివోటీస్,
0: మాంస భక్షణ వదలాలి.
1: దే షుడ్ గివ్ అప్ మీట్ ఈటింగ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఈ పశు మాంసము నీ పశు గుణములనే పెంచుతుంది.
1: ద మీట్ విల్ డెవలప్ అనిమల్ క్వాలిటీ.
0: హిందీలో చెప్తారు, జేసే అన్నే ఐసే మన్.
1: As is the food, so is the mind.
0: ఎలాంటి తిండో అలాంటి ప్రేపు.
1: As is the food, so is the belt.
0: మామిడి పండు తింటే దోసకాయ కేపు వస్తుందా?
1: When you eat mango, you don't have belt of cucumber.
0: కనుక మేము ఈ దుర్మార్గమైనటువంటి గుణములతో కూడినటువంటి క్రూర మృగముల యొక్క మాంసం భుజించడం చేత మనలో కూడా ఆ క్రూరత్వం అభివృద్ధి అవుతుండాలి.
1: When you partake the meat, you'll have animal qualities more and more.
0: ఇది ఒక్కటే కాదు.
1: Not only this.
0: కానీ పంచభూతములతో మనకు కనిపించే శబ్ద స్పర్శలు ప్రసంగాలతో జీవించేటువంటి యొక్క ప్రాణం తీయటము ఎంత పాపము.
1: What sort of sinity is to kill an animal?
0: నీ గుణములు రాక్షస గుణములు కావటమే కాకుండా నీ పంచభాతం భూతముల యొక్క సమానమైనటువంటి పరప్రాణిని కూడా నువ్వు తీయటం ఎంత పాపం.
1: You have got the five elements in you to kill another animal with all the five elements. What is sinity?
0: మానవునికి తాపం ఏర్పడుతుంటుండాలి.
1: When you commit such a sin, you will have all the worry.
0: కనుకనే నిజమైనటువంటి దైవ భక్తులు కాబోయేటువంటి వారు, కావాలని ఆశించేటువంటి మాంస భక్షణ పూర్తి వదలాలి.
1: Therefore the true devotees should give up meat eating.
0: మేము సాయి భక్తులము, రామ భక్తులము, కృష్ణ భక్తులము అనేది కోళ్లు కోళ్లు తింటూ కూర్చోవటం.
1: They say we are Sai devotees, Rama devotees, but they eat chicken.
0: వీడి డివోటీ ఎట్టవుతాడు?
1: How can you be devotee?
0: వీడి నిజమైన భక్తులు ఎట్టవుతాడు?
1: How can you be true devotee?
0: కనుక వీడు కేవలం రాక్షసుడే.
1: So you are a demon.
0: అలాంటి వాడిని భగవంతుడు ఏమాత్రం కూడా అనుగ్రహించడు.
1: Such man will never be the recipient of God's grace.
0: ఎవరైనా కూడాను స్వదేశీయులు కానీ విదేశీయులు కానీ నిజంగా స్వామి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వారు ఈ మాంస భక్షణ తక్షణమే విసర్జించాలి.
1: Therefore whether Indians or foreigners should give up this non-vegetarian food.
0: ఇంకా రెండవది.
1: The second one.
0: మనము పానీయం తీసుకుంటున్నాము, నీరు.
1: We drink water.
0: నీటిలో ప్రాణం ఉంటుండాలి.
1: There's life soul.
0: నీటిలో జీవశక్తి ఉంటుండాలి.
1: There's power.
0: నీటి చాలా పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క అంశము.
1: Water is the spark of the divine.
0: భగవంతుని నుండి ఆవిర్భవిస్తుంటుండాలి. శంకరుని యొక్క జటాజుటం నుంచి ఆవిర్భవిస్తుండాలి.
1: ఇట్ ఒరిజినేటెడ్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ శంకర.
0: నీటిని వదలి
1: వి లీవ్ ఇట్
0: బాటిల్ ను తీసుకోవటము,
1: బట్ వి టేక్ వాటర్
0: తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: కనుక ఇది మద్యపానం అనేటువంటిది మహాక్రూరమైనటువంటిది.
1: This alcoholism is very bad.
0: తనంతాను మరిపిస్తుంది.
1: It makes you forget yourself.
0: తన గౌరవాన్ని తీసివేస్తుంది.
1: You lose respect.
0: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
1: The human quality is gone.
0: దివ్యత్వాన్ని మరిపిస్తుంది.
1: The divinity is forgotten.
0: వాడు ఏమి చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో వానికే తెలియదు.
1: He doesn't know what he sees, what he listens to.
0: ఊగుతూ ఉంటుంటాడు.
1: He goes on talking that way in this way.
0: నిజముగా వాడిని చూస్తే ఎంత అవమానం వేస్తుంది.
1: What a matter of shame to look at him.
0: నవ్వు వస్తుంది. ఏమిట్రా వీడు మానవుడై పుట్టిపడను ఈ విధమైనటువంటి యొక్క ప్రాణం లేనటువంటి జీవిగా ప్రవహిస్తున్నాడే.
1: వి జస్ట్ హెకిలేట్ హిమ్ బికాజ్ హి బిహేవ్స్ సో.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: తద్వారా కొన్ని కొన్ని కుటుంబంలో కూడా నాశనం అయిపోతున్నాయి.
1: బికాజ్ దీస్ క్వాలిటీస్ ఆఫ్ ఫీచర్స్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ రూయిన్.
0: అంతా కూడా ఈ విధమైనటువంటి మద్యపానానికే వినియోగించి కన్న భార్యను కట్టుకున్న బిడ్డలు కానీ ఏమాత్రం కూడా సాగటం లేదు.
1: ఆల్ ది మనీ స్పెండ్ ఫర్ దీస్ హ్యాబిట్స్ అండ్ ఈస్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ.
0: ఇలాంటి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ భార్యలు కానీ పోషించలేనటువంటి వాడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం?
1: With all the wealth, what is use if you can't maintain the parents?
0: దుర్గతికి మూల కారణం ఏమిటి?
1: What is the main reason?
0: మద్యపానమే.
1: It's only drinking.
0: నిజంగా అది మద్యపానంతో పాటు కొంతమంది సిగరెట్ కూడా తీసుకుంటుంటారు.
1: Along with drinking some smoke,
0: ఈ సిగరెట్ వల్లనే ఈనాడు మానవునికి మితిమీరినటువంటి జబ్బులు ప్రవేశిస్తున్నాయి.
1: Because of smoking, people fall sick.
0: ఆస్తమా, ఇస్నోఫీరియా, గుండె జబ్బు ఇలాంటివంతా కూడా స్మోకింగ్ వల్ల వచ్చేటువంటివి.
1: ఆస్మా, ఇసోఫీలియా అండ్ కార్డియక్ కంప్లైంట్స్ డ్యూ టు స్మోకింగ్.
0: నిజముగా ఒక్కతూరి వాడు సిగరెట్ పీల్చి తన కన్న బిడ్డను ఒక్కతూరి ముద్దు పెట్టని వాడికి క్యాన్సర్ వస్తుంది.
1: ద మూమెంట్ హీ స్మోక్స్ అండ్ టేక్స్ వన్ పఫ్, హీ విల్ సఫర్ ఫ్రమ్ క్యాన్సర్.
0: ఒక్కతూరి నీవు స్మోకింగ్ చేసి ప్రత్యక్ష ప్రమాణంగా నిరూపించండి.
1: యూ కెన్ ప్రూవ్ ఇట్ డైరెక్ట్లీ.
0: తెల్లని బట్ట తీసుకుని ఆ గాలిని అని ఊపండి.
1: Take the white cloth and blow it.
0: ఈ తెల్లని బట్ట పైన ఎర్రని మార్పు ఏర్పడుతుంది.
1: On the white cloth you find red spot.
0: ఒక బట్ట పైనే తన యొక్క గాలి వల్లనే ఇంతవరకు ప్రమాదం జరిగినప్పుడు ఈ స్మోకింగ్ వల్ల మన దేహంలో ఉన్నటువంటి రక్తనాళములు ఎంతవరకు చెడగొడుతుంది.
1: When the cloth shows all the spots, you can imagine how the vessels are
0: destroyed. ఆరోగ్యాన్ని పూర్తి నిర్మూలం చేస్తుంది.
1: The health is totally gone.
0: జీవితమే కొంతవరకు నశింపజేస్తుంది.
1: The life span is cut short.
0: కనుక నిజమైన దైవ భక్తులు కాబోయేటువంటి వారు,
1: the true devotees,
0: మాంస భక్షణ మద్యపానము ఈ యొక్క స్మోకింగ్,
1: నాన్ వెజిటేరియన్ డైట్ ద డ్రింకింగ్ అండ్ స్మోకింగ్,
0: ఈ యొక్క మద్యపానం చేత మహాక్రూరమైన కర్మలకు పాల్పడుతున్నారు.
1: They must discontinue. They should not do that anymore.
0: కానీ ఇది ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఆపలేదు.
1: But none can stop it anyway.
0: ఎవరి భావం వారిలో మార్పు రావాలి.
1: The feeling should transform.
0: ఇది మానసిక పరివర్తన వల్లనే కలిగేటువంటిది కానీ పరుల వల్ల బోధిస్తే వచ్చేటువంటిది కాదు.
1: It should come out of mental transformation.
0: ఎవరికి వారు సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: Each one has to recognize the truth and conduct one's own self.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: love. స్వామి యొక్క 69వ బర్త్డే అని మీరు భావిస్తున్నారు.
1: యు వ్యూ దిస్ డే యాస్ ది 69th బర్త్డే ఆఫ్ భగవాన్.
0: ఆ విధమైనటువంటి ఆశ లేవు.
1: స్వామి హాస్ నో
0: హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని అనేక మంది వస్తుంటే చెప్తారు.
1: మెనీ సే హ్యాపీ బర్త్డే.
0: నాకు ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాను, నాకు ఎందుకు హ్యాపీ బర్త్డే చెప్తాను?
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, దెన్ వై షుడ్ యూ సే
0: హ్యాపీగా ఉండండి?
1: యూ బీ హ్యాపీ.
0: హ్యాపీనే నా హ్యాపీ.
1: యువర్ హ్యాపీనెస్ ఇస్
0: భగవాన్.
1: This is the main thing.
0: ఈనాడు స్వామికి ఒక విధమైనటువంటి కానుకగా మీరు భావించి ఈ మాంస భక్షణ మద్యపానము ఈ స్మోకింగ్ మూడు కూడా స్వామికి అర్పితం చేయండి.
1: దేర్ఫోర్ యు షుడ్ సాక్రిఫైస్ నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్.
0: మూడింటిని మీరు అర్పితం చేయటం వల్ల మీరు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది.
1: When once you sacrifice, the society will progress, you will be better.
0: కుటుంబము సమాజము దేశము బాగుపడటమే స్వామి యొక్క లక్ష్యం.
1: The main aim of Bhagavan is the prosperity.
0: లక్ష్యాన్ని మీరు అనుసరించేటట్టుగా ఉంటుంటే, అనుసరించాలని విశ్వాసం ఉంటుంటే మొట్టమొదటి ఈ మూడింటిని త్యజించండి ఇదే క్షణంలో.
1: If you have full faith in Bhagavan's teachings, follow these three.
0: ఏదో రేపు రేపు రేపు అని అనుకోకూడదు.
1: Don't postpone saying tomorrow.
0: ఎందుకనగా
1: why?
0: ఇది నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటుంటే అది పూర్తి టెస్ట్ గా మారిపోతుంది.
1: If you go on saying next next, it becomes a test.
0: టెస్ట్ గా మారిపోతుంది.
1: Then it becomes taste.
0: వద్దు వద్దు.
1: నో,
0: ఇప్పుడే ఈ నిమిషం లేకుండా ఆ సంకల్పాన్ని మీరు దృఢం చేసుకోవాలి.
1: రైట్ నౌ ఇట్ సెల్ఫ్ డిటర్మిన్.
0: ఇది ఈనాడు మీ నుంచి నేను ఆశించేటువంటి యొక్క ఆశ.
1: దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై భగవాన్ టుడే ఫ్రమ్ us.
0: కనుక ప్రేమస్వరూపులైనటువంటి వారు మీరు తప్పగా దీనిని ఆచరించి స్వామికి ఆనందాన్ని అందించి దేశానికి కుటుంబానికి కూడా సరైన ఆదర్శప్రాయులు అవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan expects that you would follow these three things, make yourself happy, your family and the country by and large, and brings his discourse to a close.

0: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 22 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
1: भूमिका। भगवान बाबा अपने इस प्रेरणादायक दिव्य प्रवचन में मानव जीवन में इंद्रियों के प्रभाव एवं मानव की आध्यात्मिक प्रगति में उनके योगदान का अनेक उदाहरणों के माध्यम से विश्लेषण करते हैं। स्वामी का स्पष्ट कथन है कि इंद्रियों के विषयों से संलग्न होने पर ही मानव को सुख दुख के अनुभव प्राप्त होते हैं। दक्षिणामूर्ति के उदाहरण द्वारा स्वामी बताते हैं कि बुराई चाहे जितनी भी स्वल्प क्यों न हो, उसकी उपेक्षा नहीं करनी चाहिए। इसी प्रकार हजरत मोहम्मद के उदाहरण से बाबा समझाते हैं कि माया के संदर्भ में मानव को अपने अंतिम श्वास तक अत्यंत सतर्क रहना चाहिए, वरना थोड़ी सी चूक भी व्यक्ति को पतन की खाई में गिरा सकती है। हम सब आर्य हैं, अतः हमें इंद्रियों के वशीभूत नहीं होना चाहिए, प्रत्युत इंद्रियों को ही वश में रखना चाहिए। ऐसा करने पर ही आत्मा और अनात्मा के अंतर को समझने का ज्ञान प्राप्त होगा। सांख्य योग में श्री कृष्ण ने अर्जुन को जो उपदेश दिया, उसी के सार तत्व को स्वामी इस प्रवचन के माध्यम से हमें प्रदान करते हैं।
2: सर्वत्र पंचभूतानि सिस्टम किंचिन्न विद्यते पाताळ लोकमुनंदु गानि भूलोकमुनंदु गानि మరి ఏ స్వర్గలోకమునందైనప్పటికీ పంచభూతమును తప్ప ఇంకా ఆరో భూతమనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించదు. కనుక దేనిని ఆశించినప్పటికీ, దీనిని విసర్జించినప్పటికీ, దీనితో సంయోగం కలిగినప్పటికీ, దీనితో వియోగం సంభవించినప్పటికీ పంచభూతముల యొక్క పరిణామము తప్ప అన్యము కాదు.
1: सर्वत्र पंचभूतानि षष्टम किंचिन्न विद्यते, पाताल लोक में, भूलोक में या चाहे स्वर्ग लोक में पांच भूतों के अतिरिक्त छठा भूत कहीं भी नहीं दिखाई पड़ता है। अतः जिसकी भी अपेक्षा करें, जिसका भी त्याग करें, चाहे जिससे भी संबंध स्थापित करें या जिससे भी वियोग घटित हो, सब कुछ पंचभूतों के परिणाम के अतिरिक्त अन्य कुछ भी नहीं है।
2: ई पंचभूतमुलु नश्वरमैनटुवंटिवि, निरंतरमु मार्पु चेंदेटुवंटिवि, नेडु विकसिंचिनटुवंटि पुष्पमु रेपटिकि वाडिपोतुंदि, रेपु वाडिपोयिन पुष्पमु मर्नाडु कुल्लिपोतुंदि, नेडु वंडिन अन्नमु रेपटिकि पासिपोतुंदि, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు, తదుపరి అది ఏ విషముగా మారిపోతుంది. నేడు అందచందముగా ఉండినటువంటి ఆకారము కొన్ని వర్షములకు వికారముగా మారిపోతుంది.
1: ఏ పంచభూత్ నశ్వర హై, నిరంతర పరివర్తిత హోనే వాలే హీ హై. ఆజ్ ఖిలా ఫూల్ కల్ ముర్ఝా జాయేగా, కల్ తక్ ముర్ఝాయా ఫూల్ అగలే దిన్ తక్ సడ్ జాయేగా, आज पकाया भात कल तक बासी पड़ जाएगा, बासी पड़ा भात खाने लायक नहीं होगा, अगले दिन तक वह जहर हो जाएगा। आज जो रूप अत्यंत सुंदर है, वह कुछ वर्षों के बाद विकृत हो जाएगा।
2: नेड़ चंद्रनी यंतुने ट्वंटी अनुभू रेप भूलोकानिक दिगवच्छु, నేడు భూమిపై ఉన్నటువంటి అణువు రేపటి దినము చంద్రమండలాన్ని చేరవచ్చు. ప్రతి 7 సంవత్సరములకు కూడాను దేహమునందున్నటువంటి యొక్క అణువులన్నీ కూడాను పూర్తిగా మారిపోతాయి. ఇట్టి అణువుతో కూడినటువంటి యొక్క ఇంద్రియములను స్థిరముగా భావించి అవే సత్యములను విశ్వసించి వాటి వెంట వెంటాడటం ఇది సరి అయినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
1: ఆజ్ చంద్రమా మే జో అణు హై వహ్ కల్ తక్ ధర్తీ పర్ ఆ సక్తా హై. ఆజ్ ధర్తీ పర్ జో అణు హై వహ్ కల్ తక్ చంద్రమా పర్ పహుంచ్ సక్తా హై. 7 వర్షోకే బీతతే బీతతే శరీర కే సారే కణ పూరి తరహ బదల్ జాతే హై. ఐసే అణువో సే యుక్త్ ఇంద్రియో కో స్థిర మానకర్ ఉన్నే హీ సత్య మానకర్ ఉన్కా పీఛా కర్నా సహీ కర్తవ్య నహీ హై.
2: ఇవి కేవలము బాహ్య సంబంధమైనటువంటి విషయములు మాత్రమే వెంటాడుతూ ఉంటాయి. వీటిని 24 తత్వములతో కూడినటువంటి మాయా స్వరూపమని కూడాను నిరూపించింది భగవద్గీత. ఇంకా ఆత్మతో కూడి 25 తత్వములతో నిండినటువంటిదని కూడాను నిరూపించాడు బాలరాజు. వీటిని మనం సులభంగా అర్థం చేసుకునే వలన 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 కోశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ చేరితే 24గా తయారవుతుంది. ఇంకా ఆత్మతో కూడినప్పుడు 25గా రూపొందుతుంది.
1: ఏ సదా బాహ్య విషయం కాహీ పీఛా కర్తే రహతే హై. భగవద్గీతనే ఇన్హే 24 తత్వోసే యుక్త్ మాయా స్వరూప్ కే రూప్ మే నిరూపిత్ కియా హై. ఆత్మా కే జుడనే పర్ ఇన్హే 25 తత్వో కే రూప్ మే బాలరాజు నే నిరూపిత్ కియా హై. ఇన్హే సరళతా సే సమజ్నా హై తో 5 కర్మేంద్రియ, 5 జ్ఞానేంద్రియ, 5 ప్రాణ, 5 కోశ తథా మన్, బుద్ధి, చిత్త ఔర్ అహంకార్ ఇన్ సబ్ కే జుడనే పర్ 24 తత్వ హోతే హై. ఇన్కే సాథ్ ఆత్మా కే జుడనే పర్ యే 25 తత్వో మే రూపాయిత్ హోతే హై.
2: ఈ 24 అవిద్యా లక్షణములైనటువంటివి కనుక, అవిద్యా వస్తువులైనటువంటివి కనుక, ఈ అవిద్యా వస్తువులను లెక్కించేటువంటి యొక్క దీనిలో ఈ సాంఖ్యము కొంత సహాయకారి అయినటువంటిది కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇంకా కర్మేంద్రియమైనటువంటివి కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం. కన్ను ఉండవచ్చును, అది కర్మేంద్రియము, కానీ దృష్టి లేకపోవచ్చు. కనుక కన్ను కర్మేంద్రియము, ఆ దృష్టియే జ్ఞానేంద్రియము. నోరు ఉండవచ్చును, కానీ మాట్లాడలేకపోవచ్చు. నోరు కర్మేంద్రియము, మాటలు లేకపోవటం జ్ఞానేంద్రియం. అనేక మందికి చెవులు ఉంటుంటాయి కర్మేంద్రియములు, కానీ వినిపించవు. కనుక నీ కర్మేంద్రియముతో కూడినటువంటివి జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములతో చేరినటువంటివి కర్మేంద్రియములు.
1: ఏ 24 తత్వ అవిద్యా లక్షణ హోనే తథా అవిద్యా వస్తువే హోనే కే కారణ ఇన్కీ గినతీ కే సందర్భ మే సహాయక సిద్ధ హోనే కే కారణ ఇసే సాంఖ్య కహా గయా హై. ఆంఖ, నాక్, కాన్, ముహ్ ఔర్ త్వచా యే కర్మేంద్రియ హై. ఆంఖ హో సక్తీ హై, వహ్ కర్మేంద్రియ హై, పరంతు దృష్టి నహీ హో సక్తీ హై. అతః ఆంఖ కర్మేంద్రియ హై ఔర్ ఉస్కీ దృష్టి జ్ఞానేంద్రియ హై. ముహ్ హో సక్తా హై పరంతు బాతే నహీ కర్ సక్తా హై. ముహ్ కర్మేంద్రియ హై తో బాతో కా హోనా జ్ఞానేంద్రియ హై. కర్మేంద్రియ కాన్ హోతే హై పరంతు సునాయి నహీ దేతే హై. అతః కర్మేంద్రియో సే జుడే రహనే వాలే హీ జ్ఞానేంద్రియ హై ఔర్ జ్ఞానేంద్రియో సే జుడే రహనే వాలే హీ కర్మేంద్రియ హై.
2: కనుక కర్మేంద్రియములు 5 జ్ఞానికి అంతర్భావంతో శక్తి సామర్థ్యము నిరూపించేటువంటి జ్ఞానేంద్రియములు 5, ఇవి 10. ఇంకా కోశములు 5, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి పంచభూతములు, పంచప్రాణములు. ఇవి అన్ని చేర్చి 20 అవుతుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ, అహంకారము ఈ 4 చేర్చి 24 అవుతుంది.
1: అతః कर्मेंद्रिय पांच हैं और उनकी आंतरिक शक्ति को निरूपित करने वाले पांच तत्व ही पांच ज्ञानेंद्रिय हैं। ये कुल दस हैं। इनके बाद पांच कोश हैं, अन्नमय, मनोमय, प्राणमय, विज्ञानमय और आनंदमय कोश। प्राण, अपान, व्यान, उदान और समान, ये पांच प्राण हैं। इन सब को जोड़ने पर कुल बीस होते हैं। इनके साथ मन, बुद्धि, चित्त और अहंकार के जुड़ने पर कुल चौबीस होते हैं।
2: इवन्नी कूडनु केवलम अविद्या प्रभावम तो उंडिनटुवंटि वस्तुवुलु कनुक वीटिनि लेक्किंचडं वल्ल दीनिकि सांख्यमु अनि वच्चिंदि। కనుక ఇట్టి మార్పు చెందేటువంటి ఇంద్రియముల ద్వారా మార్పు చెందినటువంటి ఆనందం మనకి ఏ రీతిగా లభిస్తుంది? మనం అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను దుఃఖ కారణములైనటువంటివి. కనుక ఇవి శాశ్వతములైనటువంటివి కావు, ఇవి వచ్చి పోయేటువంటివి. కనుక వీటిని మాత్రం నీ విశ్వసించి నీ ఇంద్రియములను పెడమార్గం పట్టించుకోవద్దు అని కృష్ణుడు బోధించాడు.
1: ఏ సభీ అవిద్యాకే ప్రభావసే యుక్త హోనేకే కారణం, इनकी गिनती में सहायक होने के कारण इसे सांख्य कहा गया है। अतः ऐसी परिवर्तनशील इंद्रियों के माध्यम से हमें अपरिवर्तनशील आनंद की प्राप्ति कैसे होगी? हम जिन आनंद का अनुभव कर रहे हैं वे सब दुख कारक ही हैं, अतः ये शाश्वत नहीं हैं, ये आने जाने वाले ही हैं। अतः श्री कृष्ण ने उपदेश दिया कि इन पर विश्वास कर अपनी इंद्रियों को गलत मार्ग पर मत जाने दो।
2: ఎంతటి విద్యావంతుడైనా ఎంతటి అధికారి అయినా ఎంతటి పదవి ఉండినప్పటికీ ఎంతటి సిరి సంపదలతో కూడినవాడైనప్పటికీ ఇంద్రియములను నిగ్రహించుకొని లేకుండినా వాడికి శాంతి అనేటువంటిది లభించదు. కనుక శాంతి అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం ద్వారానే మనకు లభిస్తుంది.
1: चाहे कितना बड़ा विद्वान क्यों न हो, चाहे बड़ा अधिकारी क्यों न हो, चाहे कितने ही ऊंचे पद पर क्यों न हो, चाहे कितनी ही धन संपत्ति क्यों न हो, परंतु यदि वह अपनी इंद्रियों को नियंत्रण में नहीं करता है तो उसे शांति बिल्कुल प्राप्त नहीं होगी। शांति की प्राप्ति हमें इंद्रियों के नियंत्रण से ही होती है।
2: ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై ఈ సాంఖ్యయోగంలో అనేక విధములుగా కూడాను అర్జునుడికి బోధించాడు కృష్ణుడు. ఈ ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయటం? ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అని భావిస్తుంటారు.
1: అత శ్రీకృష్ణనే అర్జున్ కో ఇస్ సాంఖ్య యోగ్ మే ఇంద్రియ నియంత్రణ సే సంబంధిత్ అనేక ఉపదేశ దియే. ఇంద్రియో కా నియంత్రణ కిస్ ప్రకార किया जाना चाहिए। लोग विचार करते हैं कि इंद्रियों का नियंत्रण अत्यंत कठिन है।
2: इकड़ा अनार्य दुष्टम अन्नाडु कृष्णुडु। अनार्य दुष्टम अनगा आर्युलनी अनार्युलनी रेंडु तेगलवारु उंटुन्नारु। सन्मार्गमुनु पवित्रतनु प्रकाशमुनु आश्रयिंची आचरिंची అనుభవించేటువంటి వారు ఆర్యులు అని. ఇంకా అపవిత్రమైనటువంటి భావములతో అశుద్ధమైనటువంటి హృదయాలతో వారు చీకటిగా అనగా అజ్ఞానమును కమ్మి అపవిత్రతతో జీవించేటువంటి వారంతా అనార్యులు అని.
1: యహా శ్రీకృష్ణనే అనార్య జుష్టం కహా. యహా ఆర్య ఔర్ అనార్య కే రూప్ మే దో జాతియా విద్యమాన్ హై, సన్మార్గ పవిత్రతా और प्रकाश का आश्रय ग्रहण कर उनका आचरण कर उनका अनुभव प्राप्त करने वाले ही आर्य हैं। अपवित्र भावनाओं, अशुद्ध हृदयों और अज्ञान के साथ जीवन यापन करने वाले अनार्य हैं।
2: सन्मार्गमुन को विरुद्धमु दुर्मार्गमु, पवित्रतक विरुद्धमु अपवित्रमु, प्रकाशमुन को विरुद्धमु अंधकारमु, वीरंदर कूडनु वीरे देवतलु राक्षसुलु अनि पिलुवबडुतु वच्चिंदि. పవిత్రతతో కూడి సద్గుణములతో ఉండి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానతత్వంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు వీరు ఆర్యులు అని నిర్ణయించేసింది.
1: సన్మార్గ కా విపరీత్ దుష్ట మార్గ హై. पवित्रता का विपरीत अपवित्रता है, प्रकाश का विपरीत अंधकार है। इन्हीं को देवता और राक्षस कहा गया है। यह निश्चित किया गया है कि जो पवित्रता से युक्त, सद्गुणों से पूर्ण और प्रकाशमान ज्ञान तत्व में पहुंचे हुए होते हैं, वे आर्य हैं।
2: अर्जुन, నీవింతవరకు నేను ఆర్యుడని భావించాను. నీవు దుర్మార్గమనేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు, అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు, అంధకారంలో మునిగి ఉంటున్నావు, నీవు అనాథునిగా నిరూపిస్తూ ఉంటున్నావు. ఇలాంటి వాడిని ఆర్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గులు చేయటం ఉన్నాడు. కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు.
1: శ్రీకృష్ణుని కహా, హే అర్జున్, अब तक मैं तुम्हें आर्य समझता रहा, किंतु तुम दुष्ट मार्ग में प्रवेश कर रहे हो, अपवित्र मार्ग का अनुसरण कर रहे हो, अंधकार में डूबते जा रहे हो, स्वयं को अनार्य निरूपित करते जा रहे हो। ऐसे में तुम्हें आर्य कहना शर्म की बात है। इस प्रकार श्री कृष्ण ने अर्जुन को आर्य बनने के लिए అనేక ప్రకారసే ప్రోత్సాహిత్ కియా.
2: ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము. ఈ మోహమునకు పునాది అజ్ఞానము. ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకుని వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు. ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి.
1: శ్రీకృష్ణునే కహా, తుమ్హారే ఇస్ అజ్ఞాన్ కా మూల కారణ तुम्हारा मोह ही है। इस मोह की नींव अज्ञान ही है। अतः इन दुख, मोह और अज्ञान पर नियंत्रण पाना है तो अपनी इंद्रियों को वश में करने के प्रयत्न करने चाहिए। इंद्रियों के विषय को बड़ी सावधानी से देखना चाहिए।
2: जीव यात्रा लो इंद्रियों ने ट्वंटी గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి. ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథమునకు కాని రథమునందు ఉన్నటువంటి వారికి కాని క్షేమం చేకూరుతుంది. ఈ గుర్రమును స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానులకు కాని రథమునకు కాని ప్రమాదం సంభవించవచ్చు. కనుక మొట్టమొదట నీవు గమ్యాన్ని సుక్ష్మంగా చేరవలనన్నా ఈ గుర్రములు మొదలు నీవు అదుపులో పెట్టుకోవాలి.
1: జీవన యాత్ర మే యే ఇంద్రియ గంతవ్య తక్ పహుంచానే వాలే ఘోడో కే సమాన్ హై. ఇన్ ఘోడో కో నియంత్రణ మే రఖనే పర్ హీ రథ్ ఔర్ రథ్ మే బైఠే లోగ్ సురక్షిత్ రహ్ పాయెంగే. ఇన్ ఘోడో కో స్వేచ్ఛా సే ఛోడ్ దేనే పర్ रथ और रथ में बैठे लोगों को खतरा हो सकता है। अतः गंतव्य तक सुरक्षित पहुंचना है तो प्रथमतः इन घोड़ों को नियंत्रण में रखना चाहिए।
2: इंद्रियमुलकु मात्रहा अने ओक कोत्त पेरु पेट्टाडु कृष्णुडु. मात्र अनगंटे एमिटी? या माया इति मात्रहा अनि दीनिकि अर्थं. एदि कोलचुनो दानिकि मात्र अनि. ఇక్కడ ఇంద్రియములకు కొల్చేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలోను నిరూపించగలము.
1: శ్రీకృష్ణనే ఇన్ ఇంద్రియోకు ఏక నయా నామ్ మాత్ర దియా. మాత్ర కా అర్థ క్యా హై? యా మాయా ఇతి మాత్ర, యహీ ఇస్కా అర్థ హై. అర్థాత్ జో మాపతా హై వహీ మాత్ర హై. యహాం इंद्रियों की शक्ति और सामर्थ्य को कैसे मापा जा सकता है?
2: నాలుక ఉంటుంది, ఇది తీయగున్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి? ఇది తీపు, ఇది చేదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి కొలచి అనేక నిర్ణయం చేసినటువంటిది నాలుక. మనిషి బాగానే ఉన్నాడు కాని ముక్కు మాత్రం పొడువు అని వాని ఆకారాన్ని నిర్ణయం చేసింది. ఈ కొలతలు చేసినటువంటిది ఏమిటి? కన్నులు. ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము. ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటిది చెవి. అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డను నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు.
1: జీభ హే యహ మీఠా హే యహ తీఖా హే ఇస్ ప్రకార్ స్వాద్ కో మాపనే వాలా క్యా హే యహ మీఠా హే యహ తీఖా హే ఐసా నిర్ణయ జీభ హీ కర్తీ హే. ఆద్మీ దేఖనే మే అచ్చా హీ హే లేకిన్ నాక్ లంబీ హే ఇస్ తరహ ఉస్కే ఆకార్ కా నిర్ణయ కియా గయా హే ఐసా మాపనే వాలీ క్యా హే ఆంఖ यह गाना सुनने लायक और आनंदपूर्ण है, यह सुर में नहीं है. इस प्रकार अच्छे बुरे का निर्णय कान करता है. इस प्रकार एक एक इंद्रिय एक एक विषय को माप कर अच्छे बुरे का निर्णय करती है.
2: अदे विधंगाने ई मात्राने दानिकि इंकोक अर्थं कूडा उंटुंडाली. इक्कड ఒక నియతి అన్నారు, పరిమితి. ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు. ముక్కునిచ్చాడు భగవంతుడు, శ్వాసము ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు. ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీనిని వినియోగించుకోమని ఇచ్చాడు. ఇది సరి అయినటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసావించినటువంటి వారమవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంట్లో మనం ప్రవేశించినటువంటి వారమవుతాం.
1: మాత్రాకా అర్థ మిత్ అథవా సీమా యా లిమిట్ హే. ఇంద్రియోకే లిమిట్ కో कैसे मापा जा सकता है? ईश्वर ने नाक दी है, श्वास अर्थात उच्छ्वास और निःश्वास तथा गंध का अनुभव करने के लिए नाक दी. इनके द्वारा जीवन बिताकर जीवन को सार्थक और सदुपयोगी करने के लिए नाक दी गई. इन इंद्रियों का सही ढंग से उपयोग करने पर हम ईश्वर की आज्ञाओं का పాలన్ కర్నే వాలే భీ హోంగే ఔర్ ఇంద్రియో కో పవిత్ర మార్గ మే ప్రవేశ్ కరానే వాలే భీ హోంగే.
2: ఇది సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవటము, భగవత్ ఆజ్ఞను శిరసావహించటము రెండూ జరగటం చేత తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది. అట్లు కాకుండా ముక్కునిచ్చినటువంటిది శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారమవుతాం. తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాన్ని తప్పు మార్గంలో ప్రవేశపెట్టినటువంటి వారమే కాకుండా దానిని దుర్వినియోగపరచుకోవటం కూడాను దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం కూడా అవుతాం.
1: సహీ మార్గ కా అనుసరణ కర్నే ఔర్ ఈశ్వర్ కీ ఆజ్ఞా కా పాలన్ కర్నే కే కారణ హమే अच्छे परिणाम भी प्राप्त होंगे. जो नाक श्वास और गंध के लिए दी गई है उसका सदुपयोग न करके सूंघनी के लिए करेंगे तो इसका दुरुपयोग करने वाले होंगे. ईश्वर प्रदत्त इस इंद्रिय का बुरे मार्ग में प्रवेश कराने पर उसका दुरुपयोग करने वाले ही नहीं प्रत्युत ईश्वर की आज्ञा का ఉల్లంఘన్ కర్నే వాలే భీ హోంగే.
2: నాలుగునిచ్చాడు భగవంతుడు, నాయన నువ్వు మధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు. మృదుమధురమైనటువంటి మాటలతో వారిని ఆనంద పెట్టాలి. హృదయానికి బాధ కలిగేటువంటి మాటలు ఈ యొక్క నాలుగు ద్వారా ప్రవేశపెట్టకూడదు.
1: ఈశ్వర్నే జీభ ది, ఈశ్వర్నే కహా వత్స్ ఇస్కా ఉపయోగ్ కోమల్ శబ్దో కే లియే కరో, दूसरों का मन कभी मत दुखाओ, कोमल एवं मधुर शब्दों से सबको आनंदित करना चाहिए. इस जीभ से हृदय को कष्ट पहुंचाने वाले शब्दों का प्रयोग नहीं करना चाहिए.
2: अंते काकुंडा सात्विक आहारमुनु पवित्रमैनटुवंटि आरोग्यकरमैनटुवंटि आहारमुनु భుజించమని చెప్పాడు. దేహమునకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములను కూడా నువ్వు భుజించమని చెప్పాడు. అంతేకాని ఈ నాలుగుతో సిగరెట్లు, బీడీలు, చుట్టలు త్రాగటము, మద్యపానమును సేవించటము, మాంసమును భక్షించటము, ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనము దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం, భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం అవుతాం.
1: ఇతనా హీ నహీ, సాత్విక్ పవిత్ర ఏవం స్వాస్థ్య కారక భోజన కర్నే కే లియే భీ కహా. यह भी कहा कि शरीर को शक्ति प्रदान करने वाले विटामिन्स और प्रोटीन्स लेने चाहिए. ऐसा न करके यदि जीभ का उपयोग सिगरेट, बीड़ी, चिरुट, मदिरा आदि पीने और मांस भक्षण के लिए करेंगे तो ईश्वर प्रदत्त इस इंद्रिय का दुरुपयोग करने वाले होंगे, ఈశ్వర్ కి ఆజ్ఞా కా ఉల్లంఘన్ కర్నే వాలే హోంగే.
2: ఇదే విధంగా ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధంగా భగవంతుడు నిర్ణయించాడో, ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియములు సరి అయినటువంటి దీంట్లో మనకు సుఖశాంతులు అందించగలవు. ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గం చేత సుఖ దుఃఖములను, వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి. కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖదుఖములు ఏమాత్రం కూడా కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖదుఖాలకు కారణమవుతుంది.
1: ఇసీ ప్రకార ఈశ్వర్ నే ప్రత్యేక ఇంద్రియ కే లియే జో నిర్ణయ కియా, జిస్ నిమిత్త అనుగ్రహ రూప్ మే ప్రదాన్ కియా, యది ఉసీ కా అనుసరణ కరేంగే తో యే ఇంద్రియా హమే సచ్చే సుఖ్ ఔర్ శాంతి దే పాయేంగీ. ये इंद्रियां विषय भोग के संपर्क से सुख दुख और गर्मी तथा ठंड का अनुभव प्राप्त कर रही हैं. इंद्रियों के रहने मात्र से हमें सुख और दुख के अनुभव नहीं होते हैं. विषय के संपर्क के कारण ही इंद्रियों को सुख और दुख के अनुभव प्राप्त हो रहे हैं.
2: नीवु इकड़े उन्नाव, नी चेवु इकड़े उंटुंडाली इंद्रियम. ఏదో నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి, మంచి కాని చెడ్డ కాని. అక్కడ విషయం ఉంది, ఇక్కడ ఇంద్రియం ఉంది. కానీ నీకు సుఖం కాని లేక దుఃఖం కాని, ఆనందం కాని లేక విచారం కాని రెండూ లేవు. అది ఏదైనా ఒక ఫోన్ ఏగిన వచ్చి అయ్యా ఈ మంచి విషయం జరిగిందంటే చాలా ఉత్సంగిపోతున్నావు, ఈ చెడ్డ విషయం జరిగిందంటే విచారంలో కుంగిపోతున్నావు.
1: తుమ్ యహీ పర్ హో, తుమ్హారే కాన్ యహీ హై, तुम्हारे गांव में अच्छा या बुरा कुछ घटित होता है, वहां कोई विषय है, यहां इंद्रिय है. तुम्हें सुख या दुख, आनंद अथवा चिंता कुछ भी नहीं है, परंतु कोई फोन आता है और पता चलता है कि कुछ भला घटित हुआ तो फूले नहीं समाते हो, बुरा घटित होता है तो बहुत दुखी होते हो.
2: ఇంద్రియములకు విషయం చేరినప్పుడే సుఖ దుఃఖములకు కారణమైపోతా ఉంది. కనుక విషయములు ఉండినప్పటికీ విషయము మార్పు చెందేటువంటి ఇంద్రియములకు దానికి ఏమాత్రం కూడా చేర్చుకోకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా అనిత్యములైనటువంటివి, ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు. ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి.
1: ఇంద్రియోకో జబ్ కోయి బాత్ పహుంచతీ హై తో సుఖ్ या दुख के भागीदार बन रहे हो. अतः विषय तो रहते हैं, वे निरंतर बदलने वाले भी होते हैं. इन बदलने वाले विषयों को इंद्रियों के साथ जुड़ने नहीं देना चाहिए. ये सभी अनित्य हैं, यथार्थ में ये सब शाश्वत नहीं हैं. ऐसे छोटे छोटे विषयों को एक एक करके जोड़ते रहने के कारण హమారా జీవన్ ఔర్ భీ మలిన్ హోతా జా రహా హై.
2: ప్రపంచములో అనేక జీవులు ఉంటున్నాయి. ఇక్కడ కొన్ని కొన్ని కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి. కురంగా మాతంగా పతంగా నేను బృందముల వలె అన్నాడు. కురంగ మాతంగ పితంగ అనగా కురంగము, కురంగమనగా జింక. ఇది శబ్దముతోనే స్తంభించిపోతుందట. శబ్దంతోనే కొంచెం వరకు తాను కట్టుబడిపోతుంది. మాటంగ ఏనుగు ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది. ఈ విధంగా కొన్ని కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో.
1: సంసారమే అనేక ప్రాణి హై, ఇన్మే సే ఏక్ ఏక్ ప్రాణి ఏక్ ఏక్ ఇంద్రియ కే కారణ బందీ హోతా జా రహా హై. ఇన్హే కురంగ, మాతంగ, పతంగ, మీన్ ఔర్ భృంగ కహా గయా హై. కురంగ కా అర్థ హిరణ హై, యహ ధ్వని సే స్తంభిత హో జాతా హై, ధ్వని సే హీ బందీ హో జాతా హై. మాతంగ అర్థాత్ హాథీ, యహ స్పర్శ సే బందీ హో జాతా హై. ఇస్ ప్రకార్ కుచ్ కుచ్ ప్రాణీ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఆది సే బందీ హో జాతే హై.
2: పతంగము అని, పతంగమనగా మిడత, అది లైట్ ను చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది. మీనము చేప, చేప ఇది రసమునకు అనగా ఎర్ర యొక్క రసమును చూసేటికే అది బంధింపబడిపోతుంది. తుమ్మెద ఇది వాసన చూసేటప్పటికే పుష్పంలో ప్రవేశిస్తుంది. కురంగ, మాతంగ, పతంగ, మీన బృంగముల వలె అని ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి. కానీ మానవుడు అన్నింటికీ కట్టుబడిపోతున్నాడు.
1: పతంగ అర్థాత్ టిడ్డా హై, యహ ప్రకాశ్ కో దేఖ్తే హీ వహా ఆకర్ గిర్ పడతా హై. మీన్ అర్థాత్ మచ్లీ, యహ చారే కో దేఖ్కర్ కాంటే మే ఫస్ జాతీ హై. భంవరా, యహ గంధ సే ఫూల్ మే ప్రవేశ్ కర్తా హై. కురంగ, మాతంగ, పతంగ, మీన్ ఔర్ భృంగ యే ఏక్ ఏక్ ఇంద్రియ కే కారణ మాత్ర ఏక్ ఏక్ విషయ సే హీ బందీ హోతే జా రహే హై. పరంతు మానవ సభీ సే బందీ హోతా జా రహా హై.
2: శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు కట్టుబడిపోతున్నాడు. కనుక ఈ యొక్క చేప కంటే, తుమ్మెద కంటే, ఏనుగు కంటే, జింక కంటే, మిడత కంటే కూడా హీనమైపోతున్నాడు మానవుడు. దీనికి ఒక చిన్న కథ. ఒకనొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు. ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు.
1: శబ్ద స్పర్శ రూప్ రస్ గంధ ఆది సభీ సే బందీ హోతా జా రహా హై. వహ ఇస్ మచ్లీ, భంవరా, హాథీ, హిరణ ఔర్ పతంగ సే భీ గయా గుజరా హోతా జా రహా హై. ఇసే సమ్ఝానే కే లియే ఏక్ ఛోటీ సీ కహానీ. ఏక్ బార్ దక్షిణామూర్తి పూరే దేశ్ మే విచరణ కర్ రహా థా. ఇస్ దౌరాన్ వహ ఏక్ ఏక్ వస్తు, ఏక్ ఏక్ విషయ కో అప్నా గురు మాన్తా ఆయా.
2: దక్షిణామూర్తికి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు. ఒకనాడు వస్తూ ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుక దిన్నపైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలను ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నాడు. ఒక్క నిమిషంలో ఏదో గాలికి ఒక చెట్ట వచ్చి పడింది ఆ సముద్రంలో. తక్షణమే ఈ సముద్రము ఒకదానిపైన ఒకటి అలను పంపించి ఆ చెట్టును గట్టుకుని ఎత్తించింది.
1: కుచ్ లోగ్ దక్షిణామూర్తికే 34 గురు మాన్తే హై తో కుచ్ 64 గురు కహతే హై. ఏక్ బార్ దక్షిణామూర్తి సముద్ర తట్ పర్ పహుంచా ఔర్ వహాం రేత్ కే ఢేర్ పర్ బైఠ్ కర్ సాశ్చర్య ఔర్ సానంద సముద్ర కీ లహరోం కో దేఖనే లగా. థోడే సమయ కే బాద్ హవా కే ఝోంకే సే కుచ్ కూడా ఆకర్ సముద్ర మే గిరా. అగలే హీ క్షణ సముద్ర నే బడీ బడీ లహరోం కే సహారే ఉస్ కూడే కో కినారే పర్ ధకేల్ దియా.
2: దక్షిణామూర్తి అనుకున్నాడు, అనంతమైన సముద్రము, అగాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము ఒక్క చిన్న చెత్త వచ్చి దానిలో పడితే తనకి ఏమి నష్టము, ఇందుకోసం ఈ విధంగా దీనికి ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టివేస్తుండాలి అని యోచించాడు. తదుపరి ధ్యాన నిష్ఠయ్యాడు చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు.
1: దక్షిణామూర్తి సూచనలగా, అరే యా సముద్రతో అనంత హై, అథాహ గహరాయి హై, ఫిర్ ఇతనా జరా సా కూడా ఆ గిరనే సే ఇస్ సముద్ర కా క్యా నుక్సాన్ హువా, ఇస్నే తురంత బడీ బడీ లహరో సే उस कूड़े को यूं क्यों बाहर कर दिया। इसके बाद वह ध्यान मग्न हुआ और तब इसके आंतरिक अर्थ को पहचान पाया।
2: కొంత చెత్త వచ్చి తన పైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగానే చెత్త చెత్త చెత్త చెత్త దండిగా వచ్చి కట్టగలిపటికి సముద్రం రూపుని కూడా మరిపింపు చేస్తుంది, సముద్రాన్ని కప్పివేస్తుంది. కనుకని మొట్టమొదటి జాగ్రత్తలోనే చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తానికి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు.
1: समुद्र अपने में समाने देगा तो ऐसे ही थोड़ा थोड़ा कर कूड़ा इसमें गिरता रहेगा और अंततः समुद्र का स्वरूप ही बदल जाएगा, पूरा समुद्र कूड़े से ढक जाएगा। पहले से ही जागरूक रहते हुए जरा से कूड़े को भी अपने में न समाने दे तो किसी प्रकार से वह अपवित्र नहीं होगा, यही सोचकर సముద్ర నే ఏసా కియా హోగా.
2: ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాలకు కూడాను మనం లోపల ఏమాత్రం కూడా అవకాశము, చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు. ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలలు మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి. ఏదో ఇది చిన్న విషయం కదా చిన్న విషయం కదా అని మనము దానికి ప్రవేశమిస్తే క్రమక్రమేణా అది పెద్దదిగా మారిపోతుంది.
1: यदि आरंभ में ही छोटे छोटे बुरे विषयों को अंदर जगह न दें तो बड़े बड़े विषयों के लिए कोई स्थान नहीं रहेगा। यदि कोई छोटा सा विषय मन में प्रवेश करता है तो तुरंत विचार करना चाहिए कि यह अच्छा है या बुरा। यदि वह बुरा है तो समुद्र की लहरों की भांति उसे तुरंत बाहर कर देना चाहिए। यदि उसे छोटा विषय मानकर उपेक्षा करें तो वह धीरे धीरे बहुत बड़ा हो जाएगा।
2: కనుకని ఇంద్రియము యొక్క తనులను చక్కగా గుర్తించి ఇది మంచిదా చెడ్డదా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు. ఐదింటికి వశమైపోయినటువంటి మానవుడు ఇంకా వాడు ఏమాత్రం కూడాను కోలుకొనలేడు. వాడికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యం కావు. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి.
1: ఇస్లియే యది ఇంద్రియో కే కార్యో కో అచ్చీ తరహ జాంచ్ కర్ అచ్చే బురే పర్ అచ్చీ తరహ సే విచార్ కర్నే పర్ కిసీ భీ ప్రకార్ కే బురే మార్గ్ మే ప్రవేశ్ కర్నే సే బచ్ సక్తే హై. పాంచో ఇంద్రియో కే వశీభూత్ హువా మానవ కదాపి ఉబర్ నహీ సక్తా హై, ఉసే సుఖ్ ఔర్ శాంతి कभी प्राप्त नहीं हो सकते हैं। इसके लिए एक छोटी सी कहानी भी है।
2: ఒక మహారాజు ఉండేటువంటి వాడు, ఆ మహారాజుకు ఐదు మంది భార్యలు. ఈ ఐదు మంది భార్యలు కూడా ఎవరూ చెప్పినట్టు వినేటువంటి వారు కాదు. ఈ మహారాజు రాజులకు మహారాజే కానీ చాలా బాధలతో కూలిపోతున్నాడు. తలపైన కిరీటము తలలోపల విచారము.
1: బహుత్ పహలే ఏక్ మహారాజా రహతా థా, ఉస్కే పాంచ్ రానియా థీ. యే పాంచో రానియా కభీ किसी की भी बात नहीं सुनती थी। यह राजाओं के लिए महाराजा तो था परंतु बहुत दुखी था। सर पर मुकुट था और सर के अंदर चिंताएं।
2: ఈ విధంగా వీరికి వశం కావటం చేత కదా ఈ బాధలంతా కలగటం. నిజంగా భార్యకు వశులు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు. ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటది, ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు.
1: ఏక్ దిన్ రాజానే విచార్ కియా కి ఇస్ తరహ ఇన్కే వశ్ మే హో జానే కే కారణ ఇతనే కష్ట హో రహే హై, యథార్థ మే క్యా కోయి ఏక్ భీ ఏసా వ్యక్తి హై జో పత్ని కే వశీభూత్ నా హువా హో. ఇస్ విషయ పర్ खुलेआम विचार करना भी बहुत कठिन है। कोई कुछ बुरा भी मान सकता है। यूं विचार कर राजा ने एक दिन एक समारोह का आयोजन किया।
2: ये समावेश की पुर प्रजर रावाले आह्वान चेसर वेपना पेंडाल वेसर पंदिरी मरक वेपना पंदिरी वेसर ఒక పెండాల లోపల పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాలు ప్రత్యేకంగా పెట్టాడు.
1: షహర్ కే సభీ నివాసియో కో ఇస్మే ఆమంత్రిత్ కియా. ఏక్ ఓర్ ఏక్ పండాల్ లగాయా గయా ఔర్ దూసరీ ఓర్ ఏక్ ఔర్ పండాల్ లగాయా గయా. పత్నీ కే వశ మే రహనే వాలో కో యహాన్ బైఠనా హై, పత్నీ కో వశ మే కియే లోగో కో యహాన్ బైఠనా హై. ఇస్ ప్రకార్ దో పండాల్ అలగ్ కర్కే రఖే గయే.
2: వచ్చారు అందరూ వచ్చారు, భారీకి వశమైనటువంటి పెండాల్లోనే చేరిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. చూచాడు, కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతమంది ఉంటున్నారు కదా నా రాజ్యంలో, మీరొక్కడు మాత్రం ఉండటంలో తప్పే వచ్చింది అనుకున్నాడు.
1: ఆయే సభీ లోగ్ ఆయే, పత్నీకే వశ మే రహనే వాళ్ళకే పండాల్ మే హీ సభీ లోగ్ ఇకట్ఠా హోనే లగే. రాజా నే దేఖా, స్వయం కో ధీరజ్ బంధాయా, సోచా మేరే రాజ్య మే ఇతనే లోగ్ హై, ఫిర్ మేరే అకేలే కా పత్నీ కే వశ మే రహనే మే బురాహీ క్యా హై.
2: సభ ప్రారంభం కావడానికి ముందుగా ఒక్కడు మాత్రం వచ్చి భార్యను వశం చేసుకున్నటువంటి పెండాల్లో నిల్చుకున్నాడు. చాలా సంతోషించాడు, ఒక్కడైనా ఉంటున్నాడు కదా అని. అతని దగ్గరికి పోయి స్వాగతం చేసి, మహానుభావుడవు నువ్వు, నీవు ఈ భార్యను వశం చేసుకున్నటువంటి వాడిగా ఉంటున్నావు అని అతను అనేక రకంగా వర్ణించాడు. ఈమెను వశం చేసుకోవటానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించావు అని ప్రశ్నించాడు.
1: సభాకే ఆరంభ హోనే సే ఠీక్ పహలే ఏక్ ఆద్మీ పత్నీ కో వశ మే కియే గయే లోగో కే పండాల్ మే ఆ ఖడా హువా. రాజా బహుత్ సంతుష్ట హువా ఔర్ సోచా కమ్ సే కమ్ ఏక్ తో మేరే రాజ్య మే హై. రాజా ఉస్కే పాస్ గయా ఔర్ ఉస్కా స్వాగత్ కర్తే హువే కహా, తుమ్ మహానుభావ్ హో, పత్నీ కో వశ మే కర్నే వాలో కే లియే అచ్చే ఉదాహరణ హో. ఇస్ తరహ కయీ ప్రకార్ సే రాజా నే ఉస్కీ ప్రశంసా కీ ఔర్ పూచా, పత్నీ కో వశ మే కర్నే కే లియే తుమ్నే కిస్ మార్గ్ కో అప్నాయా.
2: చెప్పాడు, మహారాజా నేను భార్యను కోసమే కానీ భార్య నా వశం కాదు అన్నాడు. అయితే మరి ఈ పెండాల్లో ఎందుకు వచ్చి నిల్చుకున్నావు అన్నాడు. మా భార్య చెప్పింది, పుర ప్రజలంతా ఎక్కడ నిల్చుకుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు, నువ్వు ప్రత్యేకంగా పోయి ఉండాలి, నువ్వు ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు.
1: తబు సాద్మీనే కహా, మహారాజ్ మే పత్నీ కా వశీభూత హూ, పత్నీ మేరే వశ మే నహీ హై. రాజా నే పూచా, ఫిర్ తుమ్ ఇస్ పండాల్ మే క్యో ఖడే హో? ఉస్నే కహా, మహారాజ్ మేరీ పత్నీ నే కహా థా కే షహర్ కే సభీ లోగ్ జహాన్ ఖడే హోంగే, ముఝే వహాన్ నహీ ఖడా హోనా హై. పత్నీ నే ఆజ్ఞా దీ కే ముఝే సబ్సే అలగ్ ఖడా హోనా చాహియే.
2: అట్ట ఉండడానికి వీలు కాదు, వీరందరూ పోయిన చోటే నీవు కూడా పోయి ఉండాలని మహారాజు చాలా గట్టిగా చెప్పాడు. అప్పుడు ఈ మనిషి చాలా కఠినంగా కూడా నమస్కారం చేస్తూ, స్వామి మహారాజా మీరు శిక్షించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా భార్య మాత్రం నేను తప్పుడు. ఈ మహారాజా అనుకున్నాడు, లోకములో దీనికి లొంగిపోవటం చేత ఈ విధమైనటువంటి బాధలకు గురి అయిపోతున్నామని.
1: తబ్ మహారాజా నే జోర్ దేకర్ కహా కే ఉస్కా యహాన్ ఖడా రహనా సంభవ నహీ హై, సభీ లోగ్ జహాన్ ఖడే హై ఉసే భీ వహీ ఖడా హోనా పడేగా. తబ్ ఉస్ ఆద్మీ నే మహారాజా కో ప్రణామ్ కర్తే హువే పూరీ దృఢతా సే కహా, మహారాజ్ చాహే ఆప్ ముఝే దండిత్ కరే, చాహే మేరే ప్రాణ హీ లే లే, పరంతు మే అప్నీ పత్నీ కీ బాత్ టాల్ నహీ సక్తా. తబ మహారాజా నే విచార్ కియా కే ఇంద్రియో కే వశీభూత హో జానే కే కారణ హీ ఇతనే కష్ట సహనే పడ రహే హై.
2: అతనే మహారాజు అనేటువంటి వాడు మనస్సు, అతనికి ఐదు మంది ఈ ఇంద్రియములే భార్యలు, ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడి బాధలకు తప్పినవి కావు, వీటిని తృప్తి చేయటానికి ఎవరి తరమూ కాదు.
1: వహ్ మహారాజా హీ మన్ హై, ఉస్కీ పాంచ్ పత్నియా హీ యే ఇంద్రియా హై, ఇంద్రియో కే వశీభూత హో జానే పర్ వహ్ చాహే మహారాజా హీ క్యో న హో కష్ట అనివార్య హై, ఇన్హే సంతుష్ట కర్నా కిసీ కే బూతే కీ బాత్ नहीं है।
2: కన్ను కోరుతుంది నేను అందమైనటువంటి దీన్నంతా చూడాలి, నేను అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచం యొక్క సౌందర్యాన్ని నేను పరికించాలి, నన్ను అక్కడ తీసుకెళ్ళు అని తొందర పెడుతుంది. నాలుక కోరుతుంది నాకు రుచికరమైనటువంటి పదార్థములంతా తెచ్చిపెట్టు అని ఒక పీడిస్తుంది. మృదుమధురమైనటువంటి గానము నేను ఆలకించాలని చెవులు కోరుతాయి, సుగంధాన్ని నేను అనుభవించాలని ముక్కు కోరుతుంది. కనుక వీటన్నింటినీ తృప్తిపరచడం అనేటువంటిది ఎవరి తరమవుతుంది?
1: ఆఖ్ జల్దీ కర్తీ హుయి కహతీ హై కి మై సారీ సుందరతా దేఖూంగీ, సంసార్ మే జితనా భీ సౌందర్య హై ముఝే వహాన్ లే చలో. జీభ బహుత్ కష్ట దేతీ హుయి కహతీ హై కి ముఝే సారే స్వాదిష్ట వ్యంజన్ లాకర్ దో. కాన్ సురేలే గీత సున్నా చాహతే హై, నాక్ చాహతీ హై కి ఉసే సుగంధ కా అనుభవ ప్రాప్త హో. అతః ఇన్ సబ్కో సంతుష్ట్ కర్నా కిస్కే లియే సంభవ్ హై.
2: ఒకటి ఒకవైపును పోవాలంటుంది, మరొకటి మరొక వైపును పోవాలంటుంది. దీంట్లో ఒకదానికి ఒకటి ఏమాత్రం కూడా ఒడ్డుక లేదు. కనుక ఈ ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టుగా మనము వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి. మొట్టమొదటి దీనిని అరికట్టుకునేటువంటి మార్గాన్ని నీవు కనిపెట్టమన్నాడు. నీ స్వాధీనంలో ఉండేటట్టుగా నీవు ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు. కచ్చిత్ ధీరహ, వాడే నిజమైనటువంటి ధీరుడు అన్నాడు.
1: ఏక ఇంద్రియ ఏక ఓర్ జానా చాహతీ హై తో దూసరీ దూసరీ ఓర్, ఏక్ కీ బాత్ దూసరే కో నహీ జచ్తీ హై. ఇన్ ఇంద్రియో కే వశ్ మే హో జానే పర్ వే అనేక్ ప్రకార్ సే కష్ట్ దేనే లగ్తీ హై. అతః సబ్సే పహలే ఇన్హే వశ్ మే కర్నే కే మార్గ్ ఢూంఢనే కో కహా. యహ్ భీ కహా కే తుమ్హే ఐసే ప్రయత్న కర్నే చాహియే తాకి యే తుమ్హారే అధీన్ మే రహే. కశ్చిత్ ధీరః కహా కే వహీ సచ్చా ధీర హై.
2: కనుక నీవు ఇంద్రియాలను నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనస్సులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి. మనసు నాధారముగొన్న మానవుడు పశువు కంటెను హీనమై పతనమగును, బుద్ధి నాధారముగొన్న బుధజనుడు ఆ యొక్క బుద్ధిని ఆధారంగా చేసుకున్నటువంటి వాడు మహాపురుషోత్తముడుగా మారిపోతాడట.
1: యది తుమ్ ఇన్ ఇంద్రియో కో వశ్ మే కర్నా చాహతే హో తో ఇన్ ఇంద్రియో కీ బాతే సునే బినా ఇన్హే మన్ కే అధీన్ మే కర్ ఉస్ మన్ కో బుద్ధి కే అధీన్ రఖనే పర్ వహ అచ్చే బురే కా విచార్ కర్ ఇంద్రియో కో సహీ మార్గ్ పర్ చలాయేగా. మన్ కే ఆధార్ జో నర్ కర్తా హై సబ్ కామ్ పశు సే భీ హీన్ హోకర్ చలే పతన్ కే ధామ్. బుద్ధి కే ఆధార్ చలే జో వహ జగ్ మే సంత్ కహతే హై పర్తీ సాయీ వహీ సచ్చా మహంత్. బుద్ధి కో ఆధార్ బనానే వాలా మహాపురుషోత్తమ్ హో జాతా హై.
2: కనుక మనము బుద్ధి బుద్ధి అనగా ఏమి? నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి శక్తితో కూడింది. ఇది బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతం వరకు కూడాను ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది. మనసును ఆధారంగా చేసుకుంటే ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా ఇది మారిపోతుందో చెప్పడానికి వీలు కాదు. ఇది రాతి తెప్పని ఎక్కి నీరు దాటడానికి ప్రయత్నించినట్టు అవుతుంది. ఇది ఎక్కడ ముంచుతుందో ఎక్కడ మునిగిపోతుందో.
1: బుద్ధి కా అర్థ క్యా హై? నిత్య ఔర్ అనిత్య కి జాంచ్ కర్నే కి శక్తి కే సాథ్ యుక్త తత్వ హీ బుద్ధి హై. బుద్ధి కో ఆధార్ బనానే పర్ వహ అంత తక్ హమే సహీ స్థితి మే పహుంచా దేతీ హై. మన్ కో ఆధార్ బనానే పర్ యహ్ కహనా కఠిన్ హో జాయేగా కి యహ్ కబ్ కిస్ క్షణ మే కైసే పరివర్తిత్ హో జాయేగా. యహ్ బిల్కుల్ వైసా హీ హై జైసే कि पत्थर से बनी किश्ती से पानी को पार करना, यह कहां डूब जाएगी या कहां डुबा देगी पता नहीं.
2: हजरत मोहम्मद उंडेटुंटि वाडु इतनु चाला महासद्गुणवंतुडु महाज्ञानी, इतनु पूर्णंगा इंडियानु निग्रहिंचुकुन्नटुवंटि वाडु. इतनिकि अंत्यकालमु आसन्नमैंदि. अतनि योक्क शिष्य प्रशिष्युलंतरु कूडानु गुमिगूडिनारु. ఇక్కడ వాతపిత్త శేషాదులంతా కూడాను గొంతును చుట్టినాయి. కానీ దాని నుంచి తప్పించుకునడానికి హజరత్ మొహమ్మద్ అనేక విధములుగా కూడా పోరాడుతున్నాడు.
1: హజరత్ మొహమ్మద్ बड़े सद्गुण संपन्न और महाज्ञानी थे। पूर्णतः इंद्रियों को वश में किए हुए व्यक्ति थे। इनकी अंतिम घड़ियां आ पहुंची, सभी शिष्य चारों ओर इकट्ठा हुए। तब हजरत मोहम्मद के गले को वात, पित्त, कफ आदि घेर चुके थे। इनसे बचने के लिए हजरत मोहम्मद जी जान से कोशिश कर रहे थे।
2: కానీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అది బయటకు రావటం లేదు. శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదవు బయటకు రావటం లేదు. ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు. అప్పటికీ ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి. మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది. అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి, మీరేదో చెప్పదనని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలి ఏం చెప్పాలని అన్నారు.
1: వే కుచ్ కహనా చాహ రహే థే, పరంతు శబ్ద్ బాహర్ నహీ నికల్ రహే థే. శిష్యో నే భీ బహుత్ ప్రయత్న కియే. శిష్య బహుత్ ఉతావలే హో రహే థే కి హజరత్ సాహబ్ కుచ్ కహనా తో చాహ రహే హై పరంతు కోయి శబ్ద్ నహీ నికల్ రహే థే. అంతతః कुछ ध्यान और ईश्वर चिंतन करने के बाद हजरत मोहम्मद उस कष्ट से उबर पाए, उनकी बोलने की कुछ शक्ति लौट आई। तब सभी शिष्यों ने उनसे पूछा, स्वामी क्या बात है, आप कुछ कहना चाह रहे हैं, आप क्या कहना चाह रहे हैं?
2: अपुरायन चेप्पाडु, नायना ना वेंट ओक सैतान वच्चिंदी, अदे माया. అది చెప్పిందట, మహమ్మద్ లోకంలో ప్రతి వాడు కూడాను నా వలలో చిక్కుకుని పోయాడు, కానీ నీ ఒక్కడు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయను జయించావు అని చెప్పిందట.
1: తబ్ హజరత్ మహమ్మద్ నే కహా, బేటే మేరే సాత్ ఏక్ శైతాన్ ఆయా, వహీ మాయా హై. ఉస్నే మహమ్మద్ సే కహా, మహమ్మద్ దునియా మే సభీ లోగ్ मेरे जाल में फंसे हुए हैं, लेकिन तुम अकेले ही मेरे जाल से बचकर निकल गए, तुम माया पर विजय पा चुके हो.
2: అప్పుడు ఇతను చెప్పాడట, మాయతో అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటుంటుంది ఇంకా భ్రమించద్దు, ఇంకా రెండు మూడు శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇంద్రియానికి వశమైపోతాను అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు.
1: తబ్ మొహమ్మద్ నే ఉస్ మాయా సే కహా, తుమ్ ఇత్నీ జల్దీ మత్ కరో, ఇస్ భ్రమ్ మే మత్ రహో కి మై తుమ్హారే జాల్ సే బచ్ చుకా హూ, బచే హువే ఇన్ దో తీన్ శ్వాసో మే మై కిస్ తరహ అప్నీ ఇంద్రియో కే వశ్ మే హో జాఊంగా యే పతా నహీ హై. ఇస్ ప్రకార్ మొహమ్మద్ నే మాయా సే జో కహా వహీ శిష్యో కో బతాయా.
2: రెండు సెకండ్లకు ముందు కూడా ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కరెక్ట్ శ్వాస వచ్చేంత వరకు కూడా మాయను నమ్మడానికి వీల్లేదు. కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకుని వచ్చాను, ఈ కరపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది. అందువల్ల ఈ కడపటి క్షణమునందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు. కనుక మనం కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి.
1: ఉన్హోనే ఆగే కహా, దో పల్ పహలే భీ క్యా కుచ్ హోనే వాలా హై కోయి నహీ బతా సక్తా హై. ఆఖిరీ సాంస్ కే నికల్ జానే తక్ మాయా పర్ భరోసా నహీ కియా జా సక్తా హై. ఇతనే సమయ తక్ మై మాయా పర్ కాబూ పా సకా, लेकिन मुझे शक हुआ कि इस आखिरी सांस के समय मैं इस माया को काबू कर पाऊंगा या नहीं, इसीलिए इन आखिरी पलों में मैं अल्लाह से प्रार्थना करता रहा. अतः हमें अपने अंतिम श्वास तक इंद्रियों के वशीभूत न होते हुए उन्हें अपने वश में रखने के प्रयत्न करने चाहिए.
2: ఇంద్రియమును నిగ్రహించుకునేటువంటి విధానమని అధికంగా బోధించు వచ్చాడు కృష్ణుడు. ఇంద్రియాన్ని నీవు నిగ్రహించుకుంటువా, తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగమైనా కూడా సులభం అయిపోతుంది. ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి. ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు.
1: ఇస్ సాంఖ్య యోగ్ మే ఇంద్రియో కో వశ్ మే రఖనే కే విషయ పర్ హీ శ్రీకృష్ణ అత్యధిక ఉపదేశ్ దేతే రహే. ఇంద్రియో కో వశ్ మే కరోగే తో తుమ్హారే లియే కర్మయోగ్, భక్తి యోగ్ యా ఔర్ కోయి భీ యోగ్ సరల్ హో జాయేంగే. తైరనా సీఖనే తక్ హమే థర్మోకోల్ యా టాయర్ కీ మదద్ లేనీ చాహియే. తైరనా సీఖ జానే పర్ ఇన్హే ఫేంక్ దియా జా సక్తా హై.
2: ఇంద్రియ విగ్రహం అయ్యేంత వరకు కూడా నువ్వు ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి. ఇంద్రియ విగ్రహం అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రము నీకు అభ్యంతరం ఉండదు. ప్రారంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక విశాలమైన గ్రౌండ్ లో పోయి
1: అత్యధిక ఉపదేశ్ దేతే రహే. ఇంద్రియో కో వశ్ మే కరోగే తో తుమ్హారే లియే కర్మయోగ్, భక్తి యోగ్ యా ఔర్ కోయి భీ యోగ్

0: కొంత బాధపడవలసి వస్తుంది.
1: కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక విశాలమైనటువంటి గ్రౌండ్ లో పోయి మనం దీనిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. పూర్తి డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఈ చిన్న సందుగొందుల్లో కూడా నువ్వు సులభంగా ప్రయాణం చేయవచ్చు.
2: ఇంద్రియ నియంత్రణ పానే తక్ ఇస్ జ్ఞాన్ కో ఆధార్ బనానా చాహియే. ఏక్ బార్ ఇంద్రియ నియంత్రణ కే హో జానే పర్ చాహే జిస్మే భీ ప్రవేశ్ కరే కోయి అడచన్ నహీ హోగీ. ఆరంభ మే హమే బహుత్ కష్ట సహనా పడతా హై. ఏక్ బార్ కార్ చలానా సీఖనా హై తో హమే కిసీ విశాల్ మైదాన్ మే సీఖనే కా ప్రయత్న కర్నా చాహియే. ఏక్ బార్ డ్రైవింగ్ కే సీఖ లేనే పర్ ఛోటీ ఛోటీ గలియో మే భీ గాడీ చలాయీ జా సక్తీ హై.
0: కనుక నీవు మొట్టమొదట ఈ నిత్యానిత్య విషయం ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుని తద్వారా ఈ ఇంద్రియములు నశ్వరమైనటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోమన్నాడు. చలించేటువంటి యొక్క ఇంద్రియములు మనకు స్థిరమైనటువంటి ఆనందాన్ని అందించవు. మార్పు చెందేటువంటి వస్తువులు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించవు.
2: ఇసీలియే శ్రీకృష్ణనే పహలే నిత్య ఔర్ అనిత్య తథా ఆత్మా ఔర్ అనాత్మా సే సంబంధిత్ బాతో కో సమజ్ కర్ ఇంద్రియో కి నశ్వరతా కే సత్య సే అవగత హోనే కో కహా. చంచలతా సే యుక్త యే ఇంద్రియ హమే శాశ్వత ఆనంద ప్రదాన్ నహీ కర్ సక్తే హై. సతత్ పరివర్తనశీల వస్తువే శాశ్వత సుఖ నహీ దే సక్తీ హై.
0: కనుక చెలించేటువంటివి చెలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి. నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి. కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు. ఇదియే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానమే గనే లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానములుండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు.
2: అత జో చలాయమాన్ హై వే చలాయమాన్ పరిణామ హీ దేతే హై. నశ్వర పదార్థ నశ్వర సుఖ హీ దేతే హై. అత శ్రీకృష్ణ నే సత్య ఔర్ నిత్య ఆత్మతత్వ కో గ్రహణ కర్ ఉస్కా అనుభవ ప్రాప్త కర్నే కా ఆదేశ్ దియా. యహీ ఆత్మ జ్ఞాన్ హై. చాహే మానవ్ కే పాస్ కితనే హీ జ్ఞాన్ క్యో న హో పరంతు యది ఆత్మ జ్ఞాన్ న హో తో కోయీ ప్రయోజన్ నహీ హై.
0: ఈ చదువులన్నీ కూడా కేవలం పట్టకోటి చదువులని బోధించాడు. ఆత్మ విద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు. ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వంగా ఉండినప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు. ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు భేదభావం కనిపించవచ్చు. ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు.
2: శ్రీకృష్ణనే ఉపదేశ దియా కి యే సారీ శిక్షాయే పేట్ పాలనే వాలీ హీ హై. యహ భీ కహా కి ఆధ్యాత్మ విద్యా హీ సచ్చీ విద్యా హై. ఆధ్యాత్మ విద్యా విద్యానాం ఇస్మే ఏక్తా కి ప్రాప్తి హోతీ హై. అద్వైత దర్శనం జ్ఞానం ఏకతా కి ప్రాప్తి హోనే పర్ మన్ భిన్నతా కి ఓర్ కదాపి నహీ జాయేగా. దో వస్తువో కే హోనే పర్ హీ భిన్నతా కి బాత్ హోతీ హై. పరంతు ఏక హీ తత్వ కే హోనే పర్ న సమయ హీ బర్బాద్ హోగా న హీ నిత్య ఔర్ అనిత్య కి జాంచ్ కర్నే కా హీ అవసర ఉత్పన్న హోగా.
0: అంతా ఒక్కటి సర్వం విష్ణుమయం జగత్. ఈ సత్యాన్ని నీవు గుర్తించవాలంటే మొట్టమొదట ఈ చెలింపజేసేటువంటి ఈ భ్రమింపజేసేటువంటి ఈ ఇంద్రియాలను మొట్టమొదట అరికట్టమన్నాడు. ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి. చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి. ఈ కళ్లములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకుని పోతే రథమును పాడు చేస్తుంది, మనములను కూడా భ్రష్టును భావిస్తుంది. కనుకనే దేహమునే రథంగా భావించుకుని ఇంద్రియుల్నే గుర్రముగా పెట్టి మనసునే పగ్గములుగా తీసుకుని బుద్ధిని సారథిగా పెట్టుకుని జీవుడు ఇందులో ప్రయాణమైపోవాలి. ఈ ఇంద్రియములనేటువంటి గుర్రములకు మనస్సు అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలి.
2: సబ్ కుచ్ ఏకతా మే హీ హై. సర్వం విష్ణుమయం జగత్. ఇసీలియే కహా కి ఇస్ సత్య సే అవగత హోనే కే లియే సబ్సే పహలే ఇన్ చంచలతా పూర్ణ ఔర్ భ్రమిత్ కర్నే వాలి ఇంద్రియో కో వశ్ మే కరో. ఇంద్రియ బడే ఖతర్నాక్ హై. బహుత్ తేజ్ భాగనే వాలే ఘోడో కే సమాన్ హై. లగామ్ కో కస్ కే నా.

0: थमेंगे तो रथ भी खराब होगा और हम भी भ्रष्ट हो जाएंगे। अतः देह को ही रथ मानकर, इंद्रियों को घोड़े बनाकर, मन को लगाम कर, बुद्धि को सारथी बनाकर जीव को इसमें रवाना हो जाना चाहिए। इंद्रिय रूपी घोड़ों को मन के लगाम से कस के थामना चाहिए।
1: ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు, కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీలు లేదు, దీనికి ఆకారమే లేదు. ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొంతవరకు మనము జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది. కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమూట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి. మన మాటను, మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమూట అదుపులో పెట్టుకోవాలి.
0: इस मन का भी कोई स्वरूप नहीं है, यह स्वयं कहां जाएगा या कहां उतार देगा पता नहीं, इसका कोई आकार ही नहीं है। अतः ऐसे मन को आधार बनाने पर बहुत सतर्क रहना चाहिए। अतः मानव को इंद्रिय नियंत्रण के लिए सबसे पहले प्रयत्न करना चाहिए। सबसे पहले हमें अपनी बातों, खाना, सुनने की इच्छा, गंध और दृष्टि, इन सब को वश में रखना चाहिए।
1: దృష్టి దోషం రాకుండా చూసుకోమని, ఏదైనా ఒక దానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు, దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంఛ కలుగుతుంది, ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు, దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు, ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురికొల్పుతావు.
0: ఇసీలియే ప్రాయః మై బచ్చో కో దృష్టి దోష్ సే బచ్నే కి హిదాయత్ దేతా రహతా హూ. जब तुम किसी को देखते हो तो उसके बारे में सोचते हो, सोचते रहने पर ही उस पर इच्छा उत्पन्न होती है। जब कुछ सुनते हो तो सुने हुए विषय पर विचार करते हो, विचार करने के बाद उसे पाना चाहते हो, एक बात करने के बाद उससे संबंधित रूप की परिकल्पना करते हो।
1: కనుక ప్రతి ఒక్కటి ఎందుకు కూడాను దోషమనేటువంటిదా దోషరహితమైనటువంటిదా అని విచారణ చేయాలి. అరే నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనద్దోషం, పంచదోషమును దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు.
0: అత ప్రత్యేక విషయ కే సందర్భ మే యహ విచార్ కర్నా చాహియే కి యహ దోషపూర్ణ హై అథవా దోషరహిత. यदि तुम यथार्थ में ईश्वर को प्राप्त करना चाहते हो तो तुम्हें दृष्टि दोष, वाक दोष, श्रवण दोष, क्रिया दोष और मानसिक दोष को दूर करना चाहिए। इन पंच दोषों को दूर करोगे तो तुम स्वयं परमात्मा हो जाओगे।
1: కనుక మాటను మొట్టమొదటి అదుపులో పెట్టుకోవాలి. కారణం ఏంటంటే నాలుగుకు రెండు పవర్స్ ఉన్నాయి. కన్ను చూచేటువంటి శక్తి మాత్రమే ఉంది, చెవులు వినే శక్తి మాత్రమే ఉంది, ముక్కు వాసన చూచే శక్తి మాత్రమే ఉంది, కానీ నాలుగు అట్టగాదు. మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, రెండు ఉంటున్నాయి. మొట్టమొదటి దాని జిహ్వీ రసజ్ఞ మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేథా మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఈ రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక యువత జాగ్రత్తగా మేలు, దీనికి తగినటువంటి ఒక భగవచ్చింతన మాత్రమే చేయి, భగవత్ కార్యములందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు.
0: అత సబ్సే పహలే వాక్ అర్థాత్ వాణీకో వశ మే రఖనా చాహియే, క్యోంకి జీభ్ కీ దో శక్తియాం హై. आंख में मात्र देखने की शक्ति है, कान में मात्र सुनने की शक्ति है, नाक में मात्र सूंघने की शक्ति है, परंतु जीभ ऐसी नहीं है, वह बातें करती है और स्वाद चखती है। इसीलिए जयदेव ने जिह्वा को इस प्रकार आदेश दिया, जिह्वे रसज्ञे मधुर प्रिये त्वम सत्यम हितम त्वाम परमम वदामि आवरण येता मधुराक्ष राणी గోవింద దామోదర్ మాధవేతి. హే రస జాననే వాలి జిహ్వా, సత్య జాననే వాలి జిహ్వా, తుమ్ బడీ సతర్కతా సే రహో, నిరంతర ఈశ్వర్ కా స్మరణ కర్తీ రహో, ఈశ్వర్ సంబంధీ కార్యో మే హీ భాగ్ లేతీ రహో.
1: ఈశ్వరుని యొక్క మంచి చెడ్డను మనం ఏమాత్రం కూడా నువ్వు విచారించే అధికారం మనకు లేదు. నీ మంచి చెడ్డను నువ్వు విచారించి మంచిని అభివృద్ధి పరుచుకో, చెడ్డను దూరం చేసుకో. ఇతరులను విమర్శించే అధికారం కూడా నువ్వు మనకు లేదు. ఎందుకంటే నిన్ను నువ్వే విచారించుకోలేనటువంటి, విమర్శించుకోలేనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నువ్వు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది. కనుక మొట్టమొదటి నిన్ను నీవు తరించుకో, అప్పుడే నీవు ఇతరులను కూడా నువ్వు తరింపజేయడానికి అర్హుడవుతావు.
0: దూసరో కి అచ్చాయి ఔర్ బురాయి పర్ విశ్లేషణ కర్నే కా అధికార్ హమే బిల్కుల్ నహీ హై. అపనీ అచ్చాయి ఔర్ బురాయి పర్ విచార్ కరో, అచ్చాయి కో బఢాఓ ఔర్ బురాయి కో దూర్ కరో. దూసరో కి ఆలోచనా కర్నే కా భీ అధికార్ తుమ్హే నహీ హై, క్యోంకి స్వయం కే బారే మే న విచార్ సకనే ఔర్ ఆలోచనా న కర్ సకనే వాలే తుమ్ దూసరో కే బారే మే కైసే విచారోగే ఔర్ ఆలోచనా కరోగే. ప్రథమతః స్వయం కో ఉద్ధారో, తభీ దూసరో కో ఉద్ధారనే కే యోగ్య బనోగే.
1: కనుకని ఎవ్వరి ఎందు కూడాను మనము చెడ్డ పలుకులు గాని చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి. ఏదైనా మంచి మాటల ఎందు, భగవచ్చింతని ఎందు, గానములు ఎందు, పాటలు ఎందు ఇలాంటిది ఇంకా కొంచెం కాలము సార్థకంగా గావించుకో. కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణ వశంబంధించుకున్నటకు సాధన ఈ అభ్యాస వైరాగ్యములే దీనికి కూడాను అత్యవసరం.
0: అత కిసీకే ప్రతి బురే శబ్దం కా ప్రయోగ్ నహీ కర్నా చాహియే. సత్సంగ్, ఈశ్వర్ చింతన్, భజన్ ఔర్ గీతో కే మాధ్యమ్ సే సమయ కా సార్థక్ ఉపయోగ్ కరో. ఇస్ ప్రకార్ ధీరే ధీరే ఇంద్రియో కో వశ్ మే కర్నే కే లియే సాధనా కర్నీ చాహియే. ఇస్కే లియే అభ్యాస్ ఏవం వైరాగ్య అత్యంత ఆవశ్యక్ హై.
1: ఈ వైరాగ్యం ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి. ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా నువ్వు కొంతవరకు నువ్వు పూనినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది. మనము ఆర్యులము కాని అనార్యులము కాదు. సన్మార్గంలో మనం ప్రవేశించాలి, పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, ప్రకాశాన్ని కూడా నువ్వు చేపట్టాలి.
0: ఇస్ వైరాగ్య కే సహారే సబ్ కీ నశ్వరతా కో జానోగే తో సబ్ ఇంద్రియ తుమ్హారే వశ్ మే హో జాయెంగే. ఇస్ ప్రకార్ జబ్ అభ్యాస యోగ కా అభ్యాస్ కర్ వైరాగ్య కో అపనాఓగే, తబ్ ఇంద్రియో కో భీ వశ్ మే కర్ పాఓగే. హమ్ ఆర్య హై అనార్య నహీ, హమే సన్మార్గ మే ప్రవేశ్ కర్నా చాహియే, పవిత్రతా కో బఢానా చాహియే, ప్రకాశ్ కో భీ అపనానా చాహియే.
1: కనుకని మనము సన్మార్గములో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం. వారే దేవతలు, వీటికి విరుద్ధమైనటువంటి వాడే రాక్షసులు. దుర్మార్గమును కాని అపవిత్రత కాని అంధకారమును కాని మనం ఆశించరాదు. కనుకని రాక్షసులు చీకటిని ఆశిస్తారు అంటుంటారు.
0: సన్మార్గమే ప్రవేశ్ కర్నే కే లియే ప్రకాశ్ కా హోనా ఆవశ్యక్ హై. వహ ప్రకాశ్ హీ జ్ఞాన్ హై, వే హీ దేవతా హై. జో ఇన్కే విరుద్ధ హై వే హీ రాక్షస్ హై. హమే దుష్ట మార్గ్, అపవిత్రతా ఔర్ అంధకార్ కీ అపేక్షా కదాపి నహీ కర్నీ చాహియే. ఇసీ లియే కహతే హై కే రాక్షస్ అంధకార్ కీ అపేక్షా కర్తే హై.
1: ఈ చీకటి రాముల దగ్గర వచ్చి సంభాషణ జరిపేసినటువంటి సమయం లోపల విభీషణుడు వచ్చి రాముల పాదం పైన పడ్డాడు. సుగ్రీవుడు చెప్పాడు, స్వామి రాక్షసులు చీకటిని ఆశిస్తారు కాని వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు, ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకుని ఈ పాదముల పైన పడినంత మాత్రం మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు.
0: జబ్ శ్రీరామ్ ఔర్ సుగ్రీవ్ మే వార్తాలాప్ హో రహా థా, తబ్ విభీషణ ఆకర్ శ్రీరామ్ కే చరణో పర్ గిర్ పడా. తబ్ సుగ్రీవ్ నే రామ్ సే కహా, స్వామీ రాక్షస్ అంధకార్ కి హీ అపేక్షా కర్తే హై, క్యా వే కభీ ప్రకాశ్ కి అపేక్షా కర్తే హై? యహ రావణ కా భాయి హై, बड़े भाई से द्वेष करते हुए यह आपके चरणों में आया है। ऐसे व्यक्ति की रक्षा करने का प्रयत्न करना खतरे से खाली नहीं है।
1: అన్నను ద్వేషం చేసుకునేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమేను అన్నాడు. రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా? నీ విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తించుకోమన్నాడు. ఎవరైనా సరిగే నాకు, నీవాడని ఒకవరైన స్వామి నేను నీవాడనని పాదముల పైన పడ్డాడు. వాడు నావాడి, ఏవాడైనా సరే వాడు నావాడే, వాడికి నేను అభయమిస్తాను, వాడు నిన్ను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు.
0: बड़े भाई से द्वेष कर आने वाले छोटे भाई की रक्षा करना खतरे की बात है। मुस्कुराते हुए श्री राम ने कहा, हे सुग्रीव, क्या तुम अपने बड़े भाई से द्वेष नहीं करते थे? पहले अपने बारे में विचार करो, चाहे जो भी हो, लेकिन एक बार स्वामी कहकर चरणों पर गिर पड़ता है तो वह मेरा अपना ही है। वह जो भी हो, मेरा अपना ही है। मैं उसे अभयदान देता हूं, मैंने उसे स्वीकारा है, वह मेरा अपना ही है।
1: తరువాత అంగదుడు ప్రశ్నించాడు, స్వామి అతనికి అభయం ఇచ్చావు, నీకు లంకను పట్టం కట్టానని చెప్పావు, కానీ రేపటి నేను రావణుడే వచ్చి స్వామి నేను నీవాడు కంటే ఇంకా అతనికి ఏ రాజ్యాన్ని కడతావు అన్నాడు. రావణుడికి అంత మంచి బుద్ధేగిని కలిగితే నేను భరతుణ్ణి చేత పట్టుకుని ఇది అడుక్కొని ఈ యొక్క అయోధ్యకి అతన్ని రాజుగా చేస్తానన్నాడు. నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు, అడుక్కోవడం నా స్వభావం కాదు, కానీ నిజంగా రావణుడికి అంత మంచి బుద్ధేగిన వస్తే నేను భరతుని కూడా అడుక్కుంటాను.
0: ఇస్కే బాద్ అంగద్ నే పూచా, స్వామి ఆపనే ఉసే అభయదాన్ దియా, లంకా రాజ్య పర్ పట్టాభిషేక్ కర్నే కా వచన్ దియా, పరంతు యది कल स्वयं रावण ही आकर आपसे, स्वामी मैं आपका अपना हूं कहेगा तो उसे किस राज्य का पट्टाभिषेक करेंगे? तब श्री राम ने कहा, यदि रावण में ही वैसी अच्छी बुद्धि उत्पन्न होगी तो मैं भरत से मांग कर अयोध्या का राजा उसे बना दूंगा। मैं किसी से नहीं मांगता हूं, मांगना मेरा स्वभाव नहीं है, परंतु यदि रावण में ही वैसी अच्छी बुद्धि उत्पन्न होती है तो मैं भरत से भी मांगूंगा।
1: కనుక దైవత్వములో ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు, విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతని జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు. కనుక ఇవన్నిటికి కారణం ఏమిటి? ఇంద్రియ నిగ్రహమే. దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు. ఎవడు ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యైనా చేయడానికి సమర్థుడే అవుతాడు. వాడు చేయలేనిటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో. ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు.
0: అత దివ్యతామే ఐసా విశాల్ హృదయ ఏవం పవిత్ర భావనాయ భరే రహనే కే కారణ రామ్ ఏక్ ఆదర్శ స్వరూప్ మే రూపాయిత హువే. ఇన్ సబ్ కా కారణ క్యా హై? ఇంద్రియ నియంత్రణ హీ హై, ईश्वर के अधीन ही सभी इंद्रियां हैं। जो इंद्रियों को नियंत्रित करता है वह कार्य चाहे जैसा भी क्यों न हो करने में समर्थ होता है। जगत में ऐसा एक भी कार्य नहीं रहेगा जिसे कि वह नहीं कर सके। वह पल भर में सृष्टि भी कर सकता है।
1: ఇంద్రియాలకు వశుడు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు. ఆశకు దాసుడైన జగమంతటికింతన్న దాసుడే కదా. ఆశ జయించి వానికి అనయమ్ముని దాసులు లోకులెల్లా, ఆశనే జయించిన వానికి లోకమంతా వానికి దాసులైపోతారు, ఆశకు లోనైనటువంటి వాడు దేశానికంతా లోకమైపోతాడు. కనుక నీవు ఇంద్రియాలకు నీవు దాసుడు కారాదు, నీకు ఇంద్రియాలు దాసత్వాన్ని పొందాలి. అప్పుడే నా కార్యంలో నీవు ప్రధానమైనటువంటి కర్తగా రూపొందుతావు. అర్జున లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో. ఈ శోకంతో నీవు కుంగి పొంగిపోవద్దు. కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము, ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు.
0: ఇంద్రియోకే వశీభూత హోజానే కారణ హీ వ్యక్తి సృష్టికే వశ మే హోతా జా రహా హై. ఇచ్ఛా కాజో బనతా దాస్ హోతా సారే జగ కా దాస్. ఇచ్ఛా కో జిస్ వ్యక్తి నే జీత లియా సారా సంసార उसका दास बन जाता है। श्री कृष्ण ने कहा, तुम्हें इंद्रियों का दास नहीं होना चाहिए, इंद्रिय ही तुम्हारे दास होने चाहिए, तभी तुम मेरे कार्य में एक प्रधान कर्ता बन पाओगे। हे अर्जुन, उठो, अपनी इंद्रियों को वश में करने के उपाय जानो, अपने इस शोक से निराश मत हो। तुम्हारे इस शोक का कारण अज्ञान ही है, अतः इस आत्मा और अनात्मा के विषय से अच्छी तरह अवगत हो। उपसंहार। भगवान बाबा ने अपने इस सुधा तुल्य प्रवचन में अपने छात्रों के साथ साथ भक्तों को भी इंद्रियों के संदर्भ में अत्यंत सतर्क रहने की चेतावनी दी है। स्वामी ने कहा कि नश्वर पंचभूतों से विनिर्मित ये इंद्रिय भी नश्वर ही हैं, और उनके वशीभूत होकर मानव भी नश्वर होता जा रहा है। स्वामी कहते हैं कि यदि मानव इन इंद्रियों से संबंधित पंच दोषों को अपने से निकाल देता है तो वह परमात्मा बन जाएगा। अर्जुन जैसे महापराक्रमी का दुर्बल हो जाने का कारण उनका इंद्रियों के वशीभूत हो जाना ही है। इसीलिए श्री कृष्ण ने अर्जुन को उनके कर्तव्यों का बोध कराने के लिए सांख्य योग का सहारा लिया, जिसके निचोड़ को स्वामी प्रभावपूर्ण प्रतीकों और उदाहरणों तथा छोटी छोटी कहानियों के माध्यम द्वारा बड़ी सरलता से हमें समझा चुके हैं। स्वामी के कथित दक्षिणामूर्ति और हजरत मोहम्मद के उदाहरणों को हमें सदा याद रखना और उन पर सतत चिंतन करते रहना चाहिए। कुरंग, मातंग, पतंग, मीन और भृंग के उदाहरण के माध्यम से मानव की स्थिति का वर्णन करते हुए स्वामी ने इनसे बचने के उपाय भी सुझाए हैं। भगवान बाबा कहते हैं कि व्यक्ति को सुरक्षित ढंग से अपनी आध्यात्मिक यात्रा करनी है तो इन घोड़ों जैसी इंद्रियों पर पूरी शक्ति के साथ बुद्धि के लगाम को कसना चाहिए, वरना जीवन रूपी रथ का दुर्घटनाग्रस्त होना निश्चित है। हम सबों को इस दुर्घटना से बचाने और जीवन को गंतव्य तक सुरक्षित रूप में पहुंचाने के लिए ही स्वामी ने पूर्ण करुण भावना के साथ सांख्य योग के सार को इस प्रवचन के माध्यम से हम तक पहुंचाया है, जिसका आचरण ही हमारा कर्तव्य है।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 22 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी, ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा।
4: Sai Ram, dear listeners, and welcome to the 32nd talk in the Ramayana series being presented by Professor G. Venkatraman. Professor, who is currently into the Yuddhakanda, would continue from where he left off last time. Over now to Professor Venkatraman.
5: At the outset, I would like to offer my humble pranams at the lotus feet of our most beloved Bhagavan. Sai Ram and greetings from Prashanti Nilayam. Last time I came up to the point where Kumbhakarna, after being awakened from his deep sleep, goes to meet Ravana, following which he heads for the theatre of war. In today's talk, I shall continue from that point. as he stepped into the battlefield, the very sight of Kumbhakarna was enough to scatter the Vanaras hither and thither. And it took a spirited pep talk from Angada to put Sugriva's army back in a combative mood. Spirits fully restored, the Vanaras now mounted a huge and collective onslaught on the mighty and fearsome Kumbhakarna. And when Hanuman joined the battle, it became even more fierce and gory. It was truly a battle of one against many. Yet, such was the power and might of Kumbhakarna that he was able to inflict serious casualties on his adversaries. For a brief period, Kumbhakarna managed to hold Sugriva captive, but the latter escaped. It was Lakshmana's turn to enter the fray next, soon after which Rama himself took on the mighty Kumbhakarna. A fierce battle ensued, and in the end, Kumbhakarna fell. With that, a very critical aspect of the divine assurance given a long time ago by Lord Vishnu to the Devas had been fulfilled. Of course, the ultimate enemy, namely Ravana, still remained. However, his extermination was now merely a question of when. The death of Kumbhakarna was too terrible a blow for Ravana to bear. It was simply impossible for him to believe that such a one who struck fear even amongst the gods would lie in the dust. Drowned in grief, he cried bitterly over the death of his brother who was dear to him. And in the midst of his sorrow, it dawned on him that amongst all his relatives, friends and ministers, it was Vibhishna and Kumbhakarna alone who gave him sane advice, even as all the rest deluded him with sycophancy and cheap flattery. But alas, it was too late to cry over all that now. Ravana painfully realized that the tide of fortune had definitely turned against him. Attempting to do his best, Ravana then pressed the surviving members of his family one by one into the battle. But all that was of little avail, since every one of them eventually fell, though after giving a tough fight. One day, when Ravana heard that his son, Atikaya, had also succumbed, he really became worried. Slowly it began to dawn on Ravana that Rama was none other than Lord Narayana himself, come in human form, for the specific purpose of annihilating him. In a last and desperate attempt, he tried to bolster up the city's defense and gave a series of instructions towards that end. It was then that Indrajit, the valorous and much feared son of Ravana, decided to enter the battlefield once more, bragging that by sundown he would get rid of Rama and Lakshmana once and for all. He set forth haughtily in his chariot, offering en route encouragement to the dispirited Rakshasa warriors. Endowed as he was with amazing martial skills, valor and might, and possessing as he did innumerable astras of immense power, in no time at all Indrajit was tearing the Vanara forces apart. Such was the ferocity with which he attacked, that soon he was able to rain arrows on even Rama and Lakshmana, causing them some difficulty. Rama then said to Lakshmana, "My dear brother, using the power of the astras given to him as a boon by Brahma, this son of Ravana is presently tormenting us. But soon his fortune would change. Be assured that by sunset he would be dead and gone. Right now both of us have to submit to the astras empowered by Brahma, with which he is going to attack us. Later, however, the tide would turn in our favor, following which Indrajit would be gone." Soon, Indrajit gained, exactly as Rama had foretold, temporary advantage by subduing both Rama and Lakshmana through the use of powerful astras, little knowing that this gain would be short-lived, deluded by the belief that he had gained the upper hand, Indrajit hastened to convey the good news to his father. Meanwhile, seeing both the brothers knocked down unconscious, there was gloom everywhere in Rama's camp. Consoling Sugriva, Vibhishana pointed out that Indrajit had by no means triumphed. Rather, that out of respect for Brahma, Rama and Lakshmana had temporarily allowed themselves to be subdued and put out of action. Morale slightly enhanced, Vibhishana and Hanuman then went round checking who all in Rama's army was still alive. While so doing, they met Jambavan, who, feeling reassured that Hanuman had not become a casualty, said, "Hanuman, there is still hope for us. This is the moment when you have to show your prowess in all its glory. Jump across the ocean and land and speed hastily to the Himalayas. There you would see a mountain peak located between Mount Rishaba and Mount Kailasa. The peak of this mountain is packed with four types of amazing herbs, using which the dead can be revived, weapons that have pierced the body can be pulled out, wounds healed without any scars, and fractured limbs completely restored. Collect all these four types of herbs and rush back immediately." Hanuman immediately left the spot and came to the shore of the ocean. Gazing for a moment at the vast sea before him and bowing to the sea god, Hanuman, the son of Vayu, became airborne with a mighty leap, after which, traveling faster than wind, he quickly reached the Himalayas. Arriving at the destination, Hanuman searched earnestly for the herbs described by Jambavan. Meanwhile, mistaking Hanuman to be a prowler wanting to steal medicinal treasures, the lord of that mountain caused all the priceless herbs to become invisible, making Hanuman's task almost impossible. Becoming enraged, Hanuman roared with fury, "O foolish one who lords over this mountain, you have no idea of the great harm you are doing. I am here looking for herbs that would save Lord Rama, but you in your meanness are placing obstacles. This is nothing short of refusing to show compassion to Rama the Great. And for this despicable act, I am this very minute going to pulverize you." In the twinkling of an eye, Hanuman tore off the entire top portion along with the wonderful herbs it contained. Such was the force with which Maruti tore the mountain top that what was left of the mountain began to burn due to heat generated by friction. Looking behind with satisfaction and carrying with him the mountain top that contained all the precious herbs, Hanuman was back in Lanka with a mighty leap, even as the Vanaras lustily cheered him as he prepared to descend. The moment Rama and Lakshmana inhaled the unique fragrance of the powerful herbs, they were back to their normal self. Indeed, the entire Vanara army recovered fully from all the casualties it had suffered thus far. So miraculous was the power of those herbs that even the Vanaras that had been killed rose up alive. Meanwhile, greatly cheered by Rama's recovery, Hanuman decided to restore the broken peak back to the mountain from which he had earlier torn it off. So, one more trip to the Himalayas, this time full of joy instead of anxiety. The tone of mountain top duly replaced, Hanuman was quickly back by Rama's side in his service. Altogether, plenty of long-distance flying and several times too, all within a few hours, and as a part of his deep devotion for Rama. With Rama and Lakshmana fighting fit once more, it was time to resume the attack on the Rakshasas with increased vigor. On a command from Sugriva, the Vanaras now speedily entered the city of Lanka and set as much of it as possible on fire. In less than an hour, everything was more or less razed to the ground, a sad fate for a once proud and famed city. Ravana, who for a while was taking comfort from the news that Indrajit brought, was now stunned by the sudden reversal of fortune. He then commanded the surviving warriors to check the enemy's onslaught. But one by one, they all fell, including Kumbha and Nikumbha, the two sons of Kumbhakarna. Next, like his father had been much earlier, Makaraksha, the son of Khara, was also slain by Rama himself. Highly frustrated about the way things were turning out, Ravana, now totally panic-stricken, commanded Indrajit to enter the fray once more, and either by straight fight or by magic, overcome Rama and Lakshmana once and for all. Bowing to the command of his father, Indrajit prepared himself with appropriate rituals and by offering oblations to the sacred fire, after which he set forth in his aerial car to reach the battlefield. Remaining airborne and managing to remain unseen, Indrajit fought cleverly and skillfully, employing many a conjuring trick. Totally frustrated by the unseen Indrajit, Lakshmana became furious and said to Rama, "Dear brother, enough is enough. Please allow me to use the Astra of Brahma and wipe out in a flash the entire army of Ravana. With no army to back him up, the enemy would be highly vulnerable, and in no time at all, victory would be ours." Responding to the request, Rama said, "Lakshmana, it is not correct or fair to wipe out an entire army when you are engaged in a one-to-one combat with a single adversary. Do not lose your cool. We have plenty of mystical weapons at our disposal, using which this Indrajit too shall be soon annihilated." Using the magical powers he possessed, Indrajit quickly became aware of what transpired between Rama and Lakshmana. Promptly withdrawing, he entered the city. Employing conjuring tricks, he then quickly created an illusory Sita looking exactly like the real one. Placing this living image in his chariot and taking a huge battalion with him, Indrajit entered the battlefield once more, his idea being to announce that he would be killing Sita in public. His belief was that when the Vanaras saw the fake killing, they would, becoming totally dispirited, take to their heels, leaving Rama and Lakshmana not only alone, but also in despair. That would be the moment to kill them both and achieve total victory. So thought the mighty son of Ravana. When the Vanaras saw Indrajit bringing Sita in his chariot, they were stunned. And when the Rakshasas surrounding Indrajit's chariot began thrashing the illusory Sita, the Vanaras were utterly shocked. Finally, when Indrajit drew his sword and struck the illusory Sita, sending her body crashing to the ground, the entire army of Rama felt totally devastated. Hanuman, who had silently watched all this in horror without realizing it was a trick, conveyed the dreadful news to Rama, who immediately swooned and fell to the ground. Lakshmana, who was by Rama's side while Hanuman was narrating in detail the gory details of how Indrajit killed Sita, was already in a state of shock. And when he saw Rama fall to the ground, it was just too much. Water was sprinkled on Rama to revive him, while Lakshmana gently picked up his brother's body and held it close to him. Deeply distraught and depressed, Lakshmana felt utterly helpless, a feeling he had never before experienced. Absolutely frustrated and choked with emotion, he looked into Rama's eyes, even as the latter was slowly recovering his consciousness. Lakshmana could scarcely believe that such a one as Rama could actually be felled in battlefield. Body trembling and in a voice filled with anguish and anger, he lamented, "O worthy brother, you steadfastly followed the path of virtue and see where it has landed you now. They say that virtue alone prospers and brings happiness. Looking at your present situation, I am unable to accept that claim. It seems that neither does virtue confer rewards, nor does unrighteousness punish a person. On the contrary, people both good and bad appear to experience pleasure and pain in alternation. What really seems to matter is strength. According to me, virtue alone is not enough, and it needs the support of might. Virtue destroys enemies only when united with strength. When you spurn the kingdom that was rightfully yours, permitting it to be gifted away right under your nose, you allowed the strength of a kingdom to slip away from you. And what happened as a result? Your wife got abducted, and now she has been killed brutally in public. That was how Lakshmana lamented, and this scene illustrates how despair and extreme depression can blind even the most intelligent. Thus it was that for a brief moment, Lakshmana was deluded by wrong logic and the false belief that Dharma by itself was powerless unless it was backed by physical might. Continuing in this vein, Lakshmana added, "O valiant brother, I simply cannot fathom your actions nor comprehend why you made the sacrifices you did. But this I do swear, I shall make Indrajit pay in full for all this. Therefore, arise, O great scion of Raghu." Having made a grim resolution, Lakshmana was able to gain some clarity, as is evident from the next few words he spoke, which were in sharp contrast to the confused discourse delivered earlier. With deep humility and much serenity, Lakshmana now said, "Rama, have you forgotten that you are the very embodiment of the Supreme Spirit? Are you not beyond all pleasure and pain, joy and sorrow? Are you not here acting a divine drama? And have I not come with you to play my own role in the manner distant? Is a part of the role I have to play? I announce here and now that Janaki's death shall be avenged in full measure, and Lanka wiped out without a trace. Of this be assured, my beloved lord." Meanwhile, Vibhishna, who had been moving around giving pep talks and trying to raise the morale of the Vanara army, returned to where Rama was and learned from Lakshmana all that had transpired. Reacting to the news brought by Hanuman that Sita had been killed by Indrajit, Vibhishna forthwith dismissed it as nothing more than a mere conjuring trick. Indrajit was well known for his skills in such matters and used them at every opportunity to confound his adversaries. Hearing this, both Rama and Lakshmana felt greatly reassured. Subsequently, as advised by Vibhishna, Lakshmana, after taking Rama's blessing and accompanied by Vibhishna, Hanuman and a huge battalion, went to a place called Nikumbila, where Indrajit was believed to be busy performing some rituals. Upon reaching their destination, they found Indrajit mounting his chariot. Vibhishna, who could easily read Rakshasa minds and intentions, said to Lakshmana, "This evil one is now all set to attack Hanuman and kill him. Now is the time for you to wipe out this dreaded son of Ravana." A confrontation between Lakshmana and Indrajit then ensued, which first began with an exchange of hot words and taunts. Intervening briefly during the verbal exchange, Vibhishna bluntly warned Indrajit that his time had come and that he would not return alive from the battlefield that evening. In the fierce battle that followed, both Lakshmana and Indrajit matched each other in the use of weapons and the adoption of masterly tactics. Finally, using an astra endowed with the full power of Indra, the god of heaven, Lakshmana killed Indrajit. Seeing their hitherto undefeated prince lie lifeless on ground, Ravana's army became utterly demoralized. Abandoning whatever weapons they had, they fled from the battlefield. In sharp contrast, in Rama's camp, there was unbounded joy and much celebration, especially since Ravana was now practically all alone. As Lakshmana, Vibhishna, Hanuman, Jambavan and all the rest of them reported the exciting news, Rama too was filled with great joy. Thrilled that a major turning point had been crossed, Rama showered praise on his younger brother, warmly congratulating him for having struck down such a reputed and valorous warrior as Indrajit. The scene in Ravana's palace was, on the other hand, strikingly different, with Ravana feeling as if he had been struck by a thunderbolt. "How could this invincible son of mine have ever been killed?" the Rakshasa king wailed and lamented. violent anger soon replaced grief, and Ravana's very appearance became fearsome. Livid with rage, body trembling, and eyes flaming in fury, Ravana swore to his ministers that he would avenge Indrajit's death by actually killing Sita. That's all I have for you today, and I hope you feel inspired and elevated by the narration I have just given. It's all the Lord's drama with ups and downs. Sometimes there are ups, sometimes there are downs. But in the end, Dharma always triumphs. Of that be sure. Do join us again next week at the same time for a continuation of the narration. I now take your leave after offering this talk to Swami as a humble token of my love and reverence. Jai Sai Ram.
4: That brings us to the end of this week's edition of our musing series, and we do hope you liked our broadcast. Please do write to us with your comments, for they always help us to serve you better. Just to keep you informed about the progress of the book, the text preparation is over and the manuscript is being proofread. There are many illustrations and they too are in the final phase. We are not sure if you mentioned this earlier, but the book would actually be in two parts. Part 1 would be Valmiki Ramayana proper, while Part 2 would discuss the relevance of the teachings of the Ramayana to this day and age. It would feature, among other things, a summary of Swami's teachings, a thorough discussion of the importance of values, something about Vedanta, as also the relationship between science and spirituality. The book would include a DVD about Swami's message and missions. We are looking forward to the book, and we trust you too are. That's all we have for this week, and do join us again next week for the continuation of the narration. Jai Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
6: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.

0: it's in my heart. And it unfolds with my music. Like once it was what happened, I had again in the government tour to Sri Lanka. There was a van which dropped us at the airport. And we would all think bye to the host, and then we were getting into the airport. We have a, you know, we trolley. Everybody was pulling, and we had all our thing on the top. So everybody going bye. I was just about to go. He said, yes. And I said, hello, how are you? Good evening. How are you doing today? Yes, fine. Please show me your passport and document. I'm seeing it's not there. It's not there. And it so happened when my mridangist was very, this thing, he said, don't worry. Everybody went. He came out. After though he came, went in, he came out for me. Then we rushed to the parking lot. The van had already left. We didn't know what to do. Can you believe, in we have a lot of tensions in Sri Lanka. That's the time I'm there outside. What to do? I was speechless. I was slowly saying, what has happened? And then I said, what have you done to me? I'm not able to talk to anybody because I'm not able to buy anything because nothing is there. Like this, I'm there, outside the airport. Can you believe? Then my friend came and then they allowed us to make a call. I made the call to one of the people. Then I thought they can do nothing, they will do nothing. But you know what happened? They immediately said, go back to the hotel. You are destined to stay for one more day. We will look after everything for you. I said, I have nothing. My wallet, everything was gone. So he said, don't worry. So next morning, then I was just praying to all my gods and gurus. I said, Sai, out of the blue, I get somebody coming. One person was a Sardarji, that much I remember. Nothing else I remember. You know what he said? First thing in the morning, he came to my room, knocked. Sai Ram, sir, I was zapped. I thought, you know, he will say, good morning, sir. All say, Punjabi say, all he will say, Sasrikal. Something he'll say. I open the door. In the reception, they say, somebody has come to take you to the Indian High Commission. This thing, please, in the reception, they said. I said, then I see one Sardarji, young Sardarji. I said, hello, please come in. Sai Ram, sir. I'm speechless. I don't know how to go further. Can you put up this thing for this? Can you put this is because happened? Then he was the only person responsible for me to get into. I came on an emergency certificate. I was taken to the police station to file an FIR. I mean, they're saying that, you know, I lost my passport in the vicinity of the hotel. Huh? Then my photo. I didn't pay anything. No problem. No, I had no money. He gave. Of course, the hotel gave me food and all, but outside, then we had to go to the police station. And we did all that. Then all the processing happened, and I got it by evening. I got it. They booked me the next morning flight. I came back. I was living in Delhi at that time. I came to Chennai. From Chennai, I flew to Delhi. After I reached Delhi, they found my pouch, and they sent it back with all currencies intact. Otherwise, how would you think I would have reached India? So Swami is universal. He's like the music only. How he takes it now, we are talking about Nadam. He's omnipresent. He doesn't have to show you. He doesn't have to prove you. It'll take a while for you to understand him. But if you understand him, then he's happy. And we are blessed. So the vibration is good. So it's all a master plan. And he's a master. And see, I was a very ambitious artist. There's nothing wrong in it, being ambitious, but you know, but never had a, then one fine day after a very successful concert, me and my wife on a dinner table, we were discussing, God has been kind, we have been given everything, but something is missing. What is missing that we were just thinking, and then came underprivileged people who have no outlet to go and listen to music or something. Then we identified few old age homes, underprivileged children, and also children with autism, visually challenged children. We started going and performing, and then our performance, some go and perform with my entourage, and sing free. And do one anadanam that time. So we do that and come. So that's what we have been doing. And there are institutions where we were able to support with some electric bulbs and lights and fans and so on. So like that we have been doing within our capacity what has been doing. But it is very satisfying. Then the way they, I've termed it as Ratna Sangamam. Ratna is gem, Sangamam is the meeting point. So it is gem of a meeting point, meeting these people. And they all don't believe, Vyas Arun is coming? No, he won't come. When I actually go, Vyas Arun is here. So I become there, very especially the old people. They will pinch you, they will do, you know, they will treat you as a child, and then, you know, they become a child also. So they will accept whatever you are, and they will ask for a request, can you sing that song for me, this song for me? That's when I was so very touched and overwhelmed, the response that I got. Because I was a bit reluctant and apprehensive to perform, because we are used to singing before audience, clapping, bawa, shabash, beautiful and all. So here, I don't know what response we'll get, but to my surprise, it was so satisfying. So we're still continuing that. That has inspired me to go a little step ahead. We are having a talent hunt competition for differently abled next. And it's again, I might become emotional if I say this. When is it happening? In Chennai, it's happening. When? 23rd November. The prize money is for the first prize is 50,000. Second prize is 30,000. Third prize is 15,000. Then there are 5,000 consolation prizes for classical category. Then there is another section we have given films category. So there are celebrities coming and who will be coming and judging the event. The director, Bhagirath sir, has very kindly accepted to be the chief guest. And when is it happening? 23rd November. It cannot happen on any other day. Did I plan it? You wouldn't believe, last year, 23rd November, I got an award in Chennai. Same, that lady Anita Guha, I was given Sai Gana Sundar, some Sai Gana Sundar, some award again. So that was full of this thing. So this time, that hall is not available. They have been doing it in that hall for ages, so many odd years. This year they have the hall was not available, and they have shifted to somewhere else. And I am also not. Then I have booked a hall for this event. It was not intentional for me to when I booked. I said 23rd November Baba's birthday. I promise. It didn't occur. It occurred after I booked. But Swami said, doesn't matter, yeah. Don't come on 23rd, but you come on the first day and perform and go. It's my 99th birthday, yeah. Come and sing. And says, Jagat Udharana, again you sang this time, you sing this time. But this time don't cry. I'll still look at you, but don't cry. That's what happened. So we didn't want to sing Jagat Udharana today, because we had some other plan to sing some other song. Ganpati was playing, said, you know, Jagat Udharana, Jagat Udharana. I said, why? You don't want other song? Jagat Udharana. That became the, you know, it took us to a crescendo. The children started falling up, sing along and all. And such a divine thing. That's what I'm saying. You can go on and on about him. So did I plan this event on 23rd? Deliberately? No. And my instinct in me tells me, yes, I will come. I immediately told Ganapati, yes, I'm coming. It's my prerogative. I know I'm no too much work, but I will come. But I'll take a flight and come. You know, all that you all organized so beautifully, I'll come. Now, my reason tells me, now that I've come here and performed for Swami, my 23rd event is a hit. I'm already saying it. There are people who are already working on it, and all it's going to be for differently abled children who sing so beautifully. And with Swami's blessing, it's definitely, of course, we'll pray that day to Swamiji. We'll say happy birthday to him as well, and in our own way. And it's so, what should I say? Certain things are beyond, you cannot put a, what should I, either a price for it, you can evaluate as to what it is. It's a unique whole sort of experience. So
1: Sairam, you just heard an episode of our special Satsang series, and the theme of this presentation was Puttaparthi Remains the Same, Then and Now. This was presented by Dr. O.S. Arum, a renowned Carnatic musician and the recipient of the Kalaimamani Award from the government of Tamil Nadu. This episode was first broadcast on November 28, 2024. Dear listener, you can also watch the video of this discussion by visiting our YouTube channel, Sri Sathya Sai Official, and looking under the playlist, Special Satsang from Prashantinalai. We do hope you like this program, and as always, you can send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@sssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you and Jai Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Sathya Sai Baba.
1: Sai Ram, dear listener, Ravana desired Sita for himself and hatched many different plans to have her. Why is it that Ravana could not succeed despite his many attempts? Ravana's sister Shurpanakha also had the desire to get Rama for herself and hatched many different plans for this purpose. But Shurpanakha too failed. Similarly, is it possible that men who desire that they should have a wife like Sita, one who is very obedient and virtuous? Similar in the case with women for an ideal man like Rama? What is that important factor that which influences the success of one's desires? Bhagwan Baba lovingly answers this important question now. Let us now listen to the divine discourse delivered during the summer course in Indian culture and spirituality held at Brindavan Whitefield Ashram, Bengaluru, on the morning of 10th of June 1973.
3: రెండు మూడు వారం నుంచి కూడాను మన బృందావనంలో పవిత్రమైనటువంటి యొక్క ప్రబోధలతో కాలం గడుపుతూ ఉంటున్నారు. కానీ ఎట్టి పవిత్రమైనటువంటి ప్రబోధలు మీరు శ్రవణం చేస్తున్నారో, ఎట్టి దివ్యమైనటువంటి యొక్క అనుభూతులను మీరు శ్రవణం చేస్తున్నారో, ఆ శ్రవణము చేసినటువంటి దానికి తగినట్టుగా మీ యొక్క నడవడికలు కనిపించడం లేదు.
4: ఫర్ ది పాస్ట్ 2 or 3 weeks, స్టూడెంట్స్ హావ్ బీన్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎ సేక్రెడ్ మేనర్ ఇన్ బృందావన్ లిసనింగ్ టు వేరియస్ గుడ్ థింగ్స్ అండ్ వేరియస్ ఐడియల్ ఎక్స్ప్రెషన్స్, బట్ యువర్ కాండక్ట్ and the way you are conducting yourself does not measure up to the ideals and the high ideals that are being put before you and you are listening to during the past 2 or 3 weeks.
3: Inni rakamainaatundi prabodhal kaani, inni rakamainaatundi oka avakasamlu meeku andinchadaniki poonukotam kaani, pratyekinchi oka kramashichchanu abhirudhi parchukune nimittam.
4: The whole purpose of making an attempt to give you such good ideals and such great ideas is to enable you to introduce discipline into your manner of living.
3: Kani aa discipline mem anukunnanta santrupti maaku kalagatam ledu.
4: However, the extent of discipline that is coming on to you is not giving me the satisfaction which I expected I would have.
3: అందులో ఈ గర్ల్స్ మరింత డిసిప్లిన్ పాడు చేస్తున్నారు.
4: పర్టికులర్లీ ది గర్ల్స్ ఆర్ నాట్ కేరింగ్ ఫర్ డిసిప్లిన్ అండ్ దే ఆర్ డిస్ట్రాయింగ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
3: స్వామి వచ్చే సమయంలో కానీ పోయే సమయంలో కానీ ఒక షీప్స్ మాదిరి వచ్చేసేస్తున్నారు.
4: ఐదర్ అట్ ది టైమ్ వెన్ స్వామి కమ్స్ ఇన్ ఆర్ అట్ ది టైమ్ వెన్ స్వామి గోస్ అవుట్ ఆల్ ఆఫ్ యు ఆర్ క్రౌడింగ్ అండ్ మూవింగ్ లైక్ షీప్.
3: ఈ విధమైనటువంటి క్రమశిక్షణ వల్ల మీకు ఎన్ని దినములు మేము ఈ విధమైనటువంటి సమ్మర్ క్లాసులు పెట్టినా కూడాను దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు.
4: ఇఫ్ యు కంటిన్యూ దిస్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ నో మ్యాటర్ హౌ లాంగ్ వి గో ఆన్ విత్ సచ్ సమ్మర్ క్లాసెస్ దేర్ విల్ బి నో విజిబుల్ అండ్ టాంజిబుల్ ఎఫెక్ట్.
3: కనుక మొట్టమొదట మనము క్లాసుల్లో ఉండినా బయటికి వెళ్లినా ఎక్కడే వెళ్లినప్పటికీ మన డిసిప్లిన్ చాలా మంచి ఇతరులు ఆకర్షణీయమైనటువంటి ఒక డిసిప్లిన్ గా మనము చూపించాలి.
4: ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ యు ఆర్ ఇన్ ది క్లాసెస్ ఆర్ వెదర్ యు ఆర్ అవుట్ సైడ్ ది క్లాసెస్ అండ్ మూవింగ్ ఎల్స్వేర్ ది ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ మేనర్ దట్ డిసిప్లిన్ విల్ బి అట్రాక్టివ్ అండ్ విల్ రిసీవ్ ది అప్రిసియేషన్ ఆఫ్ ఆల్ అదర్స్ హూ లుక్ ఎట్ యూ.
3: టూ మచ్ టాక్ చాలా చెడ్డది.
4: It is a bad thing to indulge in too much talking.
3: మీలో మీరు కూడాను అవసరం వచ్చినటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడాలి కానీ లేకుండా 24 గంటల సేపు అనవసరమైనటువంటి మాటల లోపల ఊరికి కాలంను వ్యర్థం చేయటం చేత మీ యొక్క ఎనర్జీనంతా కూడా పాడు చేసుకున్న వారైపోతారు.
4: Even amongst yourselves, if there is something essential and important, you can talk just enough for conveying that matter. But if you go on talking for all the 24 hours, you will have expended all the energy that you have in merely talking.
3: Inte kaakunda navadalu kudano adhikamaipoyutunnayi.
4: Not only this, I also notice that sometimes laughter has also increased beyond the limits.
3: Aadavallaku navvu nalugu margamulo chetuga kanipistundi.
4: For women to laugh, it creates some difficulty and harm in 4 different ways.
3: Draupadi kudanu navu valane tanaku anni padarana tventi avasthala palaipoyi padarani nindalakudunu padarani avamanamulakudunu padavalsu vachindi.
4: Draupadi in our tradition had so many difficulties merely on account of laughter. She was subjected to disrespect, she was subjected to troubles, and she was also insulted on account of laughter.
3: ప్రతి ఒక్కదానికి చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా నవ్వటం అనేటువంటిది కేవలం పిచ్చివాళ్లు మాత్రమే చేస్తారు.
4: ఫర్ ఏ స్మాల్ థింగ్ అండ్ ఎ బిగ్ థింగ్ వితౌట్ ఎనీ రీజన్ టు లాఫ్ దట్ ఈస్ ఓన్లీ ఎ సింప్టమ్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ బై పీపుల్ హూ ఆర్ మ్యాడ్ ఆర్ హూ ఆర్ లూనటిక్స్.
3: మగవాళ్లు కానీ ఆడవాళ్లు కానీ నవ్వటం అనేటువంటిది చాలా చెడ్డది.
4: మెన్ ఆర్ విమెన్ జస్ట్ టు లాఫ్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ విచ్ ఇస్ బ్యాడ్.
3: కారణం వచ్చినప్పుడు ఏదైనా తమాషలు వచ్చినప్పుడు జోక్ చేసినప్పుడు నవ్వచ్చును, అంతేకాని ఆడవారు మగవారు ఉన్నటువంటి ప్రదేశం లోపల అనవసరంగా నవ్వటం అనేటువంటిది అది కేవలం కొంచెం లూజ్ అయినటువంటి వాళ్లే ఆ పని చేస్తారు.
4: వెన్ దేర్ ఇస్ రీజన్, వెన్ దేర్ ఇస్ జస్టిఫికేషన్ ఆర్ వెన్ దేర్ ఇస్ సమ్ జోక్, ఎస్ వన్ కెన్ లాఫ్. బట్ విదౌట్ ఎనీ రీజన్ వేర్ దేర్ ఆర్ మెన్ అండ్ విమెన్ ఆల్ ప్రెజెంట్ టుగెదర్ ఇఫ్ యూ సింప్లీ లాఫ్ దట్ విల్ బి వెరీ బ్యాడ్.
3: అది కొన్ని రకములైనటువంటి అపార్థాలను కూడా కలిగిస్తుంది.
4: Sometimes it also gives rise to a kind of misunderstanding.
3: కనుక ఇలాంటి ప్రవర్తనలు మన విద్యార్థులు చక్కగా పాటించాలి.
4: Our students should take great care about such conduct.
3: ఇంకా చూపులు కూడాను అదుపులో పెట్టుకోవటం లేదు. ఆడవారు వస్తుంటే మగవారు చూడటం, మగవారు వస్తుంటే ఆడవారు చూడటము, ఇది కేవలము ఒక కాకి చూపు వంటివే కానీ మనుషుల చూపులు కావు.
4: We're also not controlling our vision. Men looking at women when they move along, women looking at men when they move along, these are not good. These are like the vision to which crows are accustomed.
3: Kaluka manamu drushtini navunu tanganu manam aduplo pettukovali.
4: Our sight, our tongue, that is our talking, and we should keep these in our full control. Our mind, we should keep these three in our full control.
3: ఈ విధమైనటువంటి క్రమశిక్షణ మనం మొట్టమొదట అలవర్చుకున్నప్పుడే మనం నేర్చుకునేటువంటివి కానీ మనం విన్నటువంటివి కానీ ఒక సార్థకమవుతాయి.
4: It's only when we get used to such disciplined behavior whatever we either listen to or whatever we learn during these classes, they will become purposeful and useful.
3: Inte kaakunda manamu peddalainatundi varu uttamainatundi yokka bodhanalu manam salputundeetundi samaya lopala enni rakamlainatundi yokka gauravamtonu enta rakamlainatundi yokka manobhavamtonu danni shravanam cheyataniki punukovali.
4: Not only this, when elders are conveying to us some good ideas as a result of their experience, we should make an attempt to listen to them and to absorb them with all humility, with all respect that is possible.
3: ye vidhamainatvanti yokka nigrahamto manamu danini shravanam chestamo daniki anni rakamlainatvanti phalitam kudanu manaku dakkutundi.
4: The extent of control that you exercise when you listen to them, that will determine the return and the usefulness that will come out of those lessons.
3: Krishnudu kudanu Arjununiki Bhagavad Gita bodhinchadaniki puramu chittekagreena chetasa annadu anaga ekagra chittudai vinaman cheptani motta motta bodhinchadu.
4: Krishna also, before he taught Bhagavad Gita to Arjuna, he told Arjuna that you must listen to this with a concentrated mind.
3: ఆ విధమైనటువంటి యొక్క ఏకాగ్ర చిత్తం వినటం చేతనే అర్జునుడికి విశ్వ విరాట స్వరూపం కూడాను ప్రాప్తించింది.
4: ఇట్స్ బికాజ్ హీ లిసన్డ్ టు ఇట్ విత్ సచ్ ఎ కాన్సన్ట్రేటెడ్ మైండ్ అర్జున వాస్ గ్రాంటెడ్ ది విజన్ ఆఫ్ ది లార్డ్ యాజ్ ఎ విశ్వ విరాట్.
3: మన దేహము కాని మన యొక్క అంగముల లోపల ఏ అంగములు కాని అటు ఇటు కదిలించకుండా మనము చక్కగా వింటూ ఉండాలి. అట్టు కాకుండా చాలా మంది ఫ్రంట్ లోనే కూర్చుంటారు, కూర్చోవటం కూడా వికారమైనటువంటి రూపకంగా కూర్చుంటుంటుంటారు. అది వినేటువంటి వారి లక్షణాలు కావవి, సోంబేర్ల యొక్క లక్షణాలు.
4: Either your body or the various limbs of your body, they should be steady. They should not be moved hither and thither while you listen to the teachings and the lessons. Contrary to that, some people who sit in the very front rows, they are not able to even sit steadily. They move about and they show various kinds of distorted movements. These are not good qualities of good students.
3: ఆ విధంగా ముందు కూర్చున్నటువంటి వారు సక్రమంగా కూర్చోవడానికి చేతగానటువంటి ఒక డ్రైనేజ్ పైప్స్ ఎగిరి ఉంటుంటే వెనక వైపున కూర్చోవాలి. అంతేకాని వా అలాంటి వారు వచ్చి ముందు కూర్చోవటమును మహావికారమైనటువంటి ఒక రూపకంగా కూర్చుంటుంటే ఇది కేవలము అది విద్యార్థులకు సరైనటువంటిది కాదు, అవమానకరము.
4: Those who are sitting in the front rows, for some reason, such as they may be wearing tight pants, and if they cannot sit well and comfortably in the front rows, they should go and sit in the back rows. It is not right that such people should sit in the front rows and make movements of all kinds. This is not befitting of good students.
3: Prati okkati kudanu manamu kurchunedi modalu, choochedi modalu, maatladedi modalu, chadivedi modalu, vinedi modalu, prati okkati kudanu manamu itharulaku aadarshaprayanga manu choopinchali.
4: Everything that you do, namely sitting, the manner of listening, the manner of absorbing, the manner of conducting yourselves, every one of these things, you should do it in a manner that it will be an ideal to follow for others. It should be an example to follow for others.
3: Kani aneka mandi peddalanta vachesesi ముందు కూర్చొని ఈ యొక్క సమ్మర్ కోర్సు లోపల చేరినటువంటి విద్యార్థుల యొక్క అదృష్టం ఏమిటా అని కాచుకొని ఉంటుంటారు. అలాంటి సమయం లోపల ముందు కూర్చున్నటువంటి వారంతా కూడా ఏదో వికారమైనటువంటి రీతిగా కింద కూర్చోంటుంటే ఏమిటి ఈ పిల్లలు ఇంత అలక్ష్యంగా కూర్చున్నారు, ఇలాంటి వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేసినారని చెప్పని మా సెలెక్ట్ కమిటీ కూడా ఒక పెద్ద అవమానం.
4: సో మెనీ ఆఫ్ ది ఓల్డర్ పీపుల్, సో మెనీ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కమ్ ఇన్ టు ది సమ్మర్ క్లాసెస్. దే సిట్ దేర్ ఇన్ ది హోప్ ఆఫ్ లుకింగ్ ఎట్ ది స్టూడెంట్స్. And when they look at the students, and when they find that they are not paying necessary attention to various methods of conduct, they may feel, and they will feel, what has happened to these people? How have these people who are negligent about their own behavior been selected for the summer classes? In that way, it will bring a kind of black mark on the committee of selection who have selected these students into the summer classes.
3: Kanuka maaku mukhyanga మాకు డిసిప్లిన్ మాకు ప్రధానం, అంతే కాని ఎంఏలు బిఏలు తలభారమైన డిగ్రీలు తీసుకోవటం మాకేమంత ఆనందం లేదు.
4: టు us, it is of the greatest importance that you should inculcate discipline into your lives. To us, whether you have an MA degree or a BA degree, these are of no consequence at all.
3: ఏమి ఈ డిగ్రీలు తీసుకుని ఏదో పొట్టకూటి కోసం ఉద్యోగాలకు పోవాలి? ఈ ఉద్యోగం అనేటువంటిది వాచ్మ్యాన్ కూడా ఒక ఉద్యోగమే, ఒక స్వీపర్ కూడా ఒక ఉద్యోగమనే అంటాడు. ఇలాంటివి మనం కావాల్సింది డిసిప్లిన్ మనం తీసుకోవాలి. దాంట్లో చక్కని పెద్దల దగ్గర గౌరవాన్ని మనం పెంచుకోవాలి. అటువంటి వారి దగ్గర మంచి సత్కీర్తిని మనం అందుకోవాలి. అది మన యొక్క మనుష్యత్వానికి తగినటువంటి కీర్తి.
4: What is the use of all these degrees? What is the purpose served by them? You take a degree in order to go and get a job and do some service. A watchman also calls his work a job. A sweeper also calls his work a job. What is the purpose of these degrees? On the other hand, you should learn to inculcate discipline. You should know how to conduct yourself in the presence of seniors and elders. This is what you should learn, and discipline is the most important thing.
3: జయదేవ్, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస, వివేక్, వీరందరూ ఏ డిగ్రీలు తీసుకున్నారు, ఏ యూనివర్సిటీకి పోయినారు, ఏ విధమైనటువంటి పట్టాలు వారు అందుకున్నారు, ఏ యొక్క కాలేజీలకు, ఏ యొక్క స్కూల్ కూడా వారు కాలేదు. కానీ వారి యొక్క కీర్తులంతా కూడాను, వారి యొక్క పేరు ప్రతిష్టలంతా కూడాను స్థిర స్థాయిగా కూడాను మన భారతదేశంలోనే కాకుండా మిగతా ప్రపంచానికి కూడా వ్యాపింపు చేసుకునేటువంటి యొక్క గుణములు వారు పెంచుకున్నారు.
4: జయదేవ్, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస, టు వాట్ కాలేజెస్ హావ్ దే గాన్, వాట్ డిగ్రీస్ హావ్ దే అబ్టైన్డ్, విదౌట్ అబ్టైనింగ్ డిగ్రీస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిగ్నియా, దే హావ్ డెవలప్డ్ సచ్ గుడ్ క్వాలిటీస్ దట్ దే ఆర్ నోన్ ఆల్ ది వరల్డ్ ఓవర్. ది క్వాలిటీస్ విచ్ దే హావ్ డెవలప్డ్ హావ్ బ్రాట్ క్రెడిట్ టు అవర్ కంట్రీ. నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, దేర్ రెప్యుటేషన్ హాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
3: మనము ఇతరుల దగ్గర ఏ విధమైనటువంటి గౌరవాన్ని, ఏ విధమైనటువంటి పేరు ప్రతిష్టలను అందుకోవాలని మనం ఆశిస్తున్నామో దానికి తగినట్టుగా కూడాను మనము ప్రవర్తించాలి.
4: ది కైండ్ ఆఫ్ అప్రోబేషన్, ది కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ ఫ్రమ్ అదర్స్, వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ ఇన్ ఎ మేనర్ దట్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ అప్రోబేషన్ విచ్ యూ వాంట్ టు గెట్ ఫ్రమ్ అదర్స్.
3: ఇతరులు ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఉంటుండాలని మనం మాత్రం కోరటము, మనము ఆ రకమైనటువంటి యొక్క స్వభావం మనలో లేకపోవటము, ఇది కేవలం ఒక విధమైనటువంటి స్వార్థమే.
4: ఫర్ అస్ టు డిజైర్ దట్ అదర్స్ షుడ్ బి లైక్ దిస్, షుడ్ అప్రిషియేట్ అస్ అండ్ సో ఆన్, అండ్ ఇన్ రిటర్న్ అవర్ సెల్వ్స్ నాట్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ విచ్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అవుట్సైడర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ యూ.
3: ఎవరైనా సరే, పెద్దలు కానీ, పిన్నలు కానీ, నేను కానీ, భగవంతం కానీ, ఇంకొకరు కానీ, ఇంకొకరు కానీ, ప్రతి ఒక్కరు కూడాను చెప్పిన దానికి తగినటువంటి రీతిగా వారు నడుచుకుంటున్నప్పుడే దానికి తగినటువంటి గౌరవం.
4: ఎనీవన్ డస్ నాట్ మ్యాటర్ వెదర్ దే ఆర్ యంగ్ పీపుల్ ఆర్ వెదర్ దే ఆర్ ఓల్డర్ పీపుల్ ఆర్ ఎల్డర్స్, వెదర్ ఇట్ ఈస్ మై సెల్ఫ్ ఆర్ ఎనీవన్ ఎల్స్, అన్లెస్ దే డూ థింగ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ వాట్ దే సే అండ్ వాట్ దే ఆస్క్ అదర్స్ టు డూ, దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ వాట్ దే సే.
3: కనుక మనము సరైనటువంటి యొక్క దీనిని మనం అనుభవించి తద్వారా మన యొక్క మానవత్వాన్ని కొంత సార్థకమైన మార్గంలో పెంచుకోవాలి.
4: Therefore, we must experience everything in the proper way. We must conduct ourselves in the proper way. In that manner, we should be able to bring credit to our human behavior.
3: Discipline is life. ఆ డిసిప్లిన్ లేకుండా పోతే అది లైఫ్ కాదు, లివింగ్ డెత్.
4: Discipline is life. Without discipline, life is like living death.
3: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
4: Small example for this.
3: మన రామాయణం నందు ఒక చిన్న ఉదాహరణ.
4: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ రామాయణ.
3: సీతను తాను అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో రావణుడు అనేక రకములైనటువంటి యొక్క పన్నాగములు పన్నినాడు.
4: రావణ విత్ ఎ డిజైర్ టు గెట్ సీత ఫర్ హిమ్సెల్ఫ్ హీ హ్యాడ్ సో మెనీ డిఫరెంట్ ప్లాన్స్.
3: అయితే ఆ సీత ఎందుకు రావణుడికి దక్కలేదు?
4: వై కుడ్ రావణ not get Sita for himself?
3: ఆ సీతకు తగినటువంటి గుణములే కలిగినటువంటి వాడై ఉండినా తప్పక సీత కూడా దక్కి ఉండేటువంటిది.
4: If Ravana had qualities which would deserve to get Sita, surely Sita would have been belong to Ravana.
3: శూర్పణఖ వచ్చింది, శూర్పణఖ కూడాను నాకు రాములు దక్కాలని, రాములు దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసింది.
4: శూర్పణఖ also had the desire to get Rama for herself and did so many things, had so many plans to get Rama for herself.
3: Kani aa Surpanaka kemana Ramulu dakkada chikkada?
4: But did Surpanaka get Rama? Was she able to do it at all?
3: Kani evariki evaru dakkutaru? Ramula vanti Ramulaithe Sita vanti Sita chikkutundi, Sita vanti Sita ainappude Ramula vanti Ramulu chikkutadu. అంతేకాని రావణుడు వంటి రాములు, సీత వంటి సీత ఒకరికొకరి సంబంధం కలగాలంటే ఇది అప్పటికీ సంబంధం కలగదు.
4: హూ విల్ బిలాంగ్ టు హూమ్? ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వన్ who thinks he is Rama is like Rama, he will be able to get Sita. It's only when one who thinks that she is like Sita, unless she is really like Sita, she won't get Rama. Therefore, unless Ravana was like Rama, he could not have got Sita. Unless Surpanaka was like Sita, she could not have got Rama.
3: ఇందులో మనము కూడాను అంతే. మనకు కావలసినటువంటి వారు మాత్రము మంచి వారిగా ఉంటుండాలి, ఉత్తములుగా ఉంటుండాలి, నా ఆజ్ఞ మీరన్నటువంటి వారిగా ఉంటుండాలి, సీత వంటి నా భార్య నాకు చిక్కాలి అని పురుషులు అడుక్కోవచ్చును, ఆశించవచ్చు.
4: వీఆర్ ఆల్సో లైక్ దట్. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మెన్ వుడ్ డిజైర్ దట్ దే షుడ్ హ్యావ్ ఎ వైఫ్ లైక్ సీత, లైక్ వన్ హూ కండక్ట్స్ హర్ సెల్ఫ్ లైక్ సీత, వన్ హూ ఇస్ వెరీ ఒబీడియంట్ అండ్ వన్ హూ ఇస్ వెరీ గుడ్. వన్ మే డిజైర్ సో.
3: కానీ సీత వంటి భార్య కావాలని కోరేటువంటి వాడు రాములు వంటి వాడుగా తయారు కావాలి, కానీ రావణుని వలె వీడు తయారైపోయి సీత వంటి భార్య కావాలంటే అది ఏనాటికి చిక్కదు.
4: వన్ హూ హ్యాస్ ది డిజైర్ టు గెట్ ఎ వైఫ్ లైక్ సీత, హీ హింసెల్ఫ్ షుడ్ బికమ్ లైక్ రామ. ఇఫ్ హీ వాంట్స్ టు బికమ్ లైక్ రావణ అండ్ యట్ వాంట్ ఎ వైఫ్ లైక్ సీత, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్.
3: ఆడవారు కూడా అంతే. రాముల వంటి భర్త నాకు కావాలి, మంచి గుణవంతుడుగా ఉంటుండాలి, ఏకసత్ని పతివృత్తుడుగా ఉంటుండాలి అని ఆ రకంగా కోరే సమయంలో మనము కూడాను సీత వంటి వారిగా తయారైనప్పుడే రాముల వంటి భర్త కూడాను చిక్కుతాడు. కానీ రాముల వంటి భర్త కావాలని కోరుకోవటము మనం శూర్పణఖ వలె తయారైపోయింది అంటే అలాంటి భర్త మనకు చిక్కుతాడా?
4: ఇట్ ఈస్ ది సేమ్ విత్ విమెన్. వన్ ఉమెన్ మే థింక్ దట్ షీ వాంట్స్ టు గెట్ ఎ హస్బెండ్ లైక్ రామ, వన్ హూ హ్యాస్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ రామ. She may want to have a husband who is a ekapatni vrata and she may think that this is her desire, but on the one hand, while wanting a husband like Rama, and if you yourself become a surpanaka, how are you going to get a husband like Rama?
3: Kanuka manamu etti darini manam korutamo atti dariki sambandhinchinatvanti yokka deenikinda manam tayar kavali appude daniki taginatvanti yokka sannihitamu తగినటువంటి యొక్క సంబంధం కూడాను ఏర్పడుతుంటాడు.
4: సో వాట్ యూ డిజైర్ టు హ్యావ్ యూ మస్ట్ యువర్ సెల్ఫ్ బికమ్ వన్ హూ విల్ డిజర్వ్ టు గెట్ దట్ డిజైర్ ఫుల్ఫిల్డ్. ఇట్ ఇస్ ఓన్లీ దెన్ దట్ యువర్ డిజైర్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ డిజైర్ విల్ హ్యావ్ ఎ కొరిలేషన్ బిట్వీన్ ది టూ అండ్ ది టూ కెన్ గో టుగెదర్.
3: విద్యార్థులారా, మీకు నిత్యము ఈ విధమైనటువంటి యొక్క విరక్తి సంబంధమైనటువంటి కొంత డిసిప్లైన్ కు భద్రమైనటువంటి యొక్క విషయాలను కూడాను మీకు నిత్యము అందించటం వల్ల మీకు కొంత విసుగు కలగవచ్చు.
4: స్టూడెంట్స్, ఎవ్రీ డే యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ సర్టన్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎ రిలేషన్ టు డిటాచ్మెంట్ అండ్ విరక్తి, బట్ థింగ్స్ విచ్ హ్యావ్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ డిసిప్లిన్, ఇట్ ఈస్ పాసిబుల్ లిసనింగ్ టు సచ్ థింగ్స్ డే ఆఫ్టర్ డే యూ మే బి ఫీలింగ్ సమ్ వాట్ టైర్డ్.
3: కానీ ప్రస్తుత పరిస్థితులు యందు మీకు అవి కష్టంగాను కొంత విధమైనటువంటి విసుగ్గాను మీకు కనిపించవచ్చును. కానీ నిత్య జీవితం లోపల మనం ఈ వయసు లోపల ఎలాంటి మార్గము లోపల మనం ఈ దీనిని అరికట్టుకోవాలి అనేటువంటిది చాలా అవసరం. కనుక ఈ వయసునందు మీరు విన్నటువంటి వాటిపైన విరక్తి కాని లేక విసుగు కాని అవకాశములు ఇవ్వక మీరు అతి శ్రద్దతో దీనిని ఈనాడు మీరు అనుభవించినారంటే భవిష్యత్తుకు ఇవి చాలా పవిత్రమైనటువంటి రీతి కింద మీ జీవితానికి సహాయకారులుగా నిలుస్తాయి.
4: స్టూడెంట్స్, It may be in the context of today and how you are living today, you may feel that such sayings and such teachings are causing you some irksomeness and are causing you some kind of difficulty. But if you look at your future and if you understand the need for discipline in your future life, then you will realize that these are very important. You should not feel tired. You should not feel that these things are being told to you without a specific purpose. You should listen to them with very great care.
3: Dinnamu cheppinatvanti vishayale cheptunnare vinnatvantive vintunname aneatvanti yokka visukkudanu meelo raakudadu.
4: You should not feel disgusted and tired that you are listening day after day to the same things that people are telling you day after day what has already been told to you. That kind of feeling should not come into your minds.
3: Aithe nitya jeevithamlo meeru tinna kadupuke tintunnaru kadigina mokhanne kadugutunnaru enduku kadagali enduku tinali.
4: In our daily life we are eating food for the same stomach for which we have been giving food day after day. We are washing the same face which we have washed yesterday and day after day. Why do we do that?
3: కనుక తిన్న కడుపుకే తినటము, కడిగిన ముఖమునే కడుక్కోవటం లోపల ఎంత మధ్య మధ్య పరిశుద్ధత ఏర్పడుతుంటాదో, ఎంత బలము ఏర్పడుతుంటాదో. అదే విధంగానే విన్న విషయాలే వినటము, తిరిగి చెప్పినటువంటి విషయాలే చెప్పటం చేత మన యొక్క హృదయంలో కూడాను అవి చాలా భద్రంగా నాటుకుని పోవటానికి ఒక అవకాశం ఉంటుంటాయి.
4: ఈటింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది సేమ్ టమీ అండ్ వాషింగ్ ది సేమ్ ఫేస్ డే ఆఫ్టర్ డే, దీస్ థింగ్స్ డూ కాజ్ క్లెన్లీనెస్ ఫర్ యూ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. In the same manner, listening to these things day after day, what we have listened yesterday, and taking in those things which you have taken in yesterday and day before yesterday, these will cause considerable amount of security for your life.
3: ఇది ఇష్ట అయిష్టముల యొక్క భావములు కేవలములు మన యొక్క ఇచ్చలపైన ఆధారపడి ఉంటుంటాయి.
4: The ideas of your liking or disliking, they simply and merely depend on our own desires.
3: ఇప్పుడు 20 సంవత్సరములు 30 సంవత్సరములు ప్రొద్దున సాయంకాలము విసుగు లేకుండా మనము కాఫీలు తాగుతుంటున్నాము. ఒక్క 5 నిమిషములు ఏమైనా లేట్ అయిపోయినా హెడ్ ఏక్ వచ్చేస్తుంది. ఆ విధంగా త్రాగినటువంటి యొక్క కాఫీనే మనం త్రాగుతూ ఉండటం లోపల ఏమాత్రము మనకు విసుగు పుట్టడం లేదు. కానీ జ్వరమేగిన వచ్చిందంటే 3 దినములు క్వినైన్ మిక్చర్ తాగిందంటే 4వ దినం దానిపైన విసుగు పుట్టుండాలి. కారణం ఏమిటి? ఈ క్వినైన్ మిక్చర్ పైన ఇష్టం లేదు, కాఫీ పైన ఇష్టం ఉంటుంది. న్యాయంగా చూస్తే ఆ క్వినైన్ మిక్చర్ ఈ యొక్క కాఫీ రెండు ఒకే టేస్ట్.
4: ఫర్ 20 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ డే ఆఫ్టర్ డే ఎవ్రీ మార్నింగ్ వీఆర్ టేకింగ్ కాఫీ. We don't seem to be disgusted with that. Even if taking that coffee is 5 minutes delayed, we get headache and we get upset. On the other hand, if we get fever and if the doctor prescribes quinine mixture for 3 doses, for taking those 3 doses, we feel very much upset and we feel that it is bitter. Why should we feel so much attracted to taking coffee day after day? Why should we feel so much repelled for taking quinine mixture when we have fever? It is only your like and dislike. You like to take coffee, you don't like to take quinine mixture. In truth, the taste of coffee and the taste of quinine mixture are both the same.
3: నిజముగా మనము ఏ యొక్క కాఫీని మనం ఇష్టపడుతున్నామో, ఎంత ప్రీతితో తీసుకుంటున్నామో, ఆ కాఫీనే మనకు అనారోగ్యాన్ని ఇస్తుంటుండేది. ఎంత విసుగ్గా ఎంత అయిష్టంగా మనం క్వినైన్ మిక్చర్ తీసుకుంటున్నామో, ఆ యొక్క అయిష్టమైనటువంటి యొక్క క్వినైన్ మిక్చరే మన రోగాన్ని నివారణ చేసేది.
4: ట్రూలీ ది కాఫీ విచ్ వీ లైక్ అండ్ విచ్ వీ వాంట్ టు టేక్ అండ్ వీ టేక్ విత్ గ్రేట్ ప్లెజర్ ఈజ్ వాట్ కాజెస్ యు డిజీజ్ ఇన్ ది లాంగ్ రన్. On the other hand, the quinine mixture, which you do not like, which you don't want to take, it is that cures your disease.
3: అదే విధముగానే ఉంటున్నది ఈనాడు లోక పరిస్థితి. ఏది మనల్ని చెడుపుతుందో, ఏది మనము దుర్మార్గంలో ప్రవేశింపజేస్తుందో, ఏది మనకు చెడ్డ పేరును తెప్పిస్తుంటుందో, వాటిపైన మనం చాలా ఇష్టంగా ముందు ముందుకు జరిగిపోతుంటున్నాము. ఏది మనకు సత్కీర్తిని తెప్పిస్తుందో, ఏది మానవత్వాన్ని నిలబెడుతుందో, ఏది మంచి గుణములు పెంపొందిస్తుందో, అటువంటి వాటిపైన మన యొక్క మోజు ఏమాత్రము ముందుకు పోవటం లేదు. కారణం ఏమిటి? మన జన్మాంతర కర్మనే దీనికి మూల కారణం.
4: The situation in the world is very much like that today. Such things which will give you trouble, such things which will put you on the wrong path, such things which will ruin your life, those things we are taking to easily and with great liking and affection. On the other hand, things which will improve you, things which will set your path right, things which will improve your character, such things we are not willing to take them and we find a kind of repulsion to have them. Why? What is the reason? Why do we dislike good things and like bad things? This is simply our janmantara karma, what we have earned in our past births.
3: Vidyarthulara, meeru kashtamulaina kontha baadhalu kaliginchina pavitramainatundi jeevithaniki meeru taginatundi prayatnam cheyandi. Ilanti avakasam chikkatamu chaala adrushtamu. Ilanti adrushtanni maatramu meeru durvinyoga parchukokunda వచ్చినందుకు ఈ నెల దినములు కూడాను ఇక్కడ మీ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క భావములను మీ హృదయం లోపల స్థాపించుకుని తద్వారా మీ స్థానములకు వెళ్లి దీనిని తిరిగి మన లోకము లోపల ఉన్నటువంటి సహచరులకంతా కూడా పంచి దానిని తగినటువంటి రీతి కింద మన భారతదేశాన్ని తీర్చిదిద్దుతారని కూడాను మేము ఆశిస్తున్నాం.
4: స్టూడెంట్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ సమ్ ఎఫర్ట్ ఆన్ యువర్ పార్ట్, even if it is that you have to go out of your way and do certain things which you do not apparently like, take to them if they are going to improve your future. Do not waste your time here. Use this 1 month of summer classes to the best possible manner And when you go, spread these good things to your friends. It is my hope that you will acquire these good qualities, even it be at some trouble and at some difficulty for you, and spread them to your friends and bring credit to our country.
3: Manalo unnatundi cheddanu marugupartukotaayikataginatundi prayatnam cheyadu avi enaadaina kuda mana lopala undinappudu ye samayam nandaina kuda avi bayataku vachi manamulu brashtulu gaavinchavachchu.
4: If these evil things remain in us, sometime or other, someday or other, they will come out and they will cause us such great discomfort and they may even ruin us.
3: Ravanudu gatinchina tarvata atani kaleparam paina padi taanu atanu chachipoyade aneetvanti yokka baadha aamenu e maatram kudanu dukkimpa cheyaledu kaani atani yokka pranamu kotulu dwara poyina ఏమి ఇది ఇతని కర్మ, ఈ కోతులు ఇతని ప్రాణం తీవటం లోపల ఉన్నటువంటి ఇతను చేసిన పాపం ఏమిటి అని ఆ పాపమును గురించి తాను ఆలోచిస్తూ వచ్చింది. మండోదరి
4: మండోదరి డిడ్ నాట్ ఫీల్ వెన్ రావణ డైడ్, షీ డిడ్ నాట్ వీప్ ఫర్ హిమ్ లుకింగ్ ఎట్ ది డెడ్ బాడీ ఆఫ్ రావణ, బట్ వాట్ హర్ట్ హర్ ఇస్ దిస్, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ యాజ్ రావణ హ్యాడ్ టు లూజ్ హిస్ లైఫ్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది స్మాల్ లిటిల్ థింగ్స్ లైక్ ది మంకీస్. వాట్ ఈస్ ఇట్ దట్ హీ హ్యాడ్ డన్ ఇన్ హిస్ పాస్ట్ లైఫ్ బై విచ్ దీస్ లిటిల్ థింగ్స్ లైక్ మంకీస్ హ్యాడ్ టు కిల్ రావణ.
3: అతను మహా తపస్వి, అతను వేద శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడాను అన్ని కూడాను చక్కగా తెలిసినటువంటి వాడు, అలాంటి మహా తపస్వి అయినటువంటి వాడు, మహా బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి వాడు, మహావేద విద్వాంసుడైనటువంటి వాడు, ఉపనిషత్తు యొక్క వాక్యములంతా కూడా ఆచరించేటువంటి వాడు అయినప్పటికీ అతనికి ఈ కోతుల ద్వారా ప్రాణం పోవటం అనేటువంటిది చాలా అవమానకరమైనటువంటిది. కనుక మండోదరి దీనిని గురించి చాలా విచారించి కట్టగడబడకు తన యొక్క హృదయంలో ఒకదాని నిర్ణయం చేసుకుంది. అయ్యో, ఎటువంటి మంచి యొక్క శాస్త్రములు కాని, వేదములు కాని, ఇతిహాసములు కాని, పురాణములు కాని, పవిత్రమైనటువంటి యొక్క రత్నముల వంటివి లోపల ఉండినప్పటికీ అందులో హృదయ అడుగు భాగంలో అందు ఈ యొక్క విషయ సంబంధమైనటువంటి యొక్క దుర్వాంఛ అనేటువంటిది లోపల ఉండటం చేత కట్టగడపటికి అతన్ని అరికట్టలేనటువంటి పరిస్థితి లోపల ఈ అపవిత్రమైన మార్గంలో ప్రవేశించి సీతాపహరణ జరపటము, తద్వారా ఈ కోతుల ద్వారా అతని ప్రాణం పోవటము. కనుక దీనికి దుర్గుణమే మొదటి కారణం కాని చేసినటువంటి తపశ్శక్తి కానేందుని ఆమె నిర్ణయం చేసుకుంది.
4: రావణ వాజ్ అ గ్రేట్ తపస్వి, హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్. He knew all the contents of our Shastras and of our Vedas. He did many great things. Why then was he killed at the hands of these monkeys? Mandodari, his wife, made up her mind and came to the conclusion that it cannot be the result of his tapas or his good qualities. In his heart was hidden at the bottom a lust, desire for women. It is as a result of that bad quality of lust that he wanted to get Sita. And because he did not pull it out of these various things, this lust had dragged him to the end. And the reason, the consequence was that he had to die at the hands of the monkeys.
3: Kanuka, manalo unnatundi bhavamlo, tachame teesi paravesi, sadbhavam nimpukotaniki, మీరు పూనుకోండి. ఇది చక్కని అవకాశము. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము మరీ మనకు చిక్కాలంటే చిక్కేటువంటిది కాదు. ఏదో జన్మాంతర సుకృతం చేత ఇట్టి అవకాశం చిక్కింది, కనుక చిక్కిన దానిని దక్కించుకోవటానికి ప్రయత్నం చేయండి.
4: యు మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు పుల్ అవుట్ ఆల్ ది బ్యాడ్ ఐడియాస్. యు మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ ఐడియాస్. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ఎ గుడ్ ఆపర్చునిటీ విచ్ యూ విల్ నాట్ గెట్ అగైన్. యు హావ్ గాట్ దిస్ గుడ్ ఆపర్చునిటీ, మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ ఐడియాస్.
3: కనుక మీరు నేటి నుంచి ఈ డిసిప్లైన్, ఈ ఆడపిల్లలు ఉండేటువంటి హాస్టల్ దగ్గర కూడాను చాలా గట్టిగా మాట్లాడుతుంటుంటారు. రాత్రి భోజనం అయిన తర్వాత మరి ఇక్కడ ఉండనక్కర్లేదు, చాలా మంది చెట్ల కిందంతా వచ్చి కూర్చోవటము, తిరిగి రాత్రింతా చాలా పొద్దు అయ్యేంత వరకు ఉండటము, ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసములు చాలా చెడ్డవి. కనుక అట్టి చెడ్డ అభ్యాసములను నేటి నుంచి కూడాను అరికట్టుకుని సదభ్యాసము లోపల మీరు ప్రవేశిస్తారని కూడాను ఆశిస్తున్నాను.
4: ప్రాక్టీస్ డిసిప్లిన్. At the place where the girls live near the hostel, loud talk is heard. Not only that, after your dinner, some people sit under the trees and talk too long. It is not necessary to stay in the compound after your dinner. Mind all these things. And from today, I hope that you will change your manner of living in such a way that you will fill your life with discipline.
3: Pradhana, yoga abhyasa samayam lopala ఇందిరాదేవి కొన్ని బుక్కులు తెచ్చేసేసింది. ఆ బుక్కులు ఇస్తున్నప్పుడు ఎట్ట పోయి చేరినారంటే కోతులు కూడా అట్ట చేరం. ఆ రకంగా ఆ బుక్కులు పెరుక్కోవటం కోసమని, ఆ బుక్కులు ఇప్పించుకోవటం కోసమని ఆ రకమైనటువంటి డిసిప్లిన్ మీరు ప్రదర్శించడము చాలా అవమానకరమైనటువంటి విషయం.
4: ఇన్ ది మార్నింగ్ ఇంద్రాదేవి brought some books to be distributed after the yoga classes. The way you surrounded her to take those books was like a group of monkeys. This is not the way in which you have to go, even if it be for getting those books. You should not do that.
3: Varu paschatya deshiyulu evitra Indians ee rakamainatundi oka discipline pravartistunnare poni Indians gaani Americans gaani discipline ippudu complete kharab ayipoyindi aina మన యొక్క క్లాసులకు అటెండ్ అయినటువంటి వారు, మన యొక్క క్రమశిక్షణలో ఉన్నటువంటి వారు కూడాను ఈ రకమైనటువంటి ప్రవర్తనకు పూనుకుంటున్నారని వారు కూడా మీ ఎదురుకు చెప్పకపోవచ్చును, కానీ హృదయంలో మాత్రము తలంచవచ్చు.
4: షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెస్టర్న్ కంట్రీ, షీ మే ఫీల్ వాట్ హస్ హ్యాపెన్ టు డిసిప్లిన్ టు ఇండియన్స్. మేబీ డిసిప్లిన్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ అమెరికా హాస్ గాన్ బియాండ్ ఆల్ కంట్రోల్, బట్ షీ మే ఫీల్ that why these individuals who have come to join our summer classes, why these people have lost their discipline. She may not express it outwardly, but she may have the feeling in her mind.
3: Meer velleku munduga prathi okkariki nenu darshanam ichi namaskaram ichi varini santrupti parichi nenu tappaka pamputanu, kaani atlu aatrutthatopala meer aa vidhamainatundi yokka shantini meer vahinchaka bhojananiki vachinappudu టిఫన్కి వచ్చినప్పుడు, టీకి వచ్చినప్పుడు విభూతి పట్టాలు అందించడము, పటములు అందించడము, ఇది కేవలం ఒక బ్యాడ్ హ్యాబిట్. మీరు పోయే ముందుగా వచ్చి స్వామి దగ్గర అన్ని టచ్ చేయించుకుని, సిగ్నేచర్ చేయించుకుని, ప్రసాదాలు ఇప్పించుకొని లక్షణంగా మీరు వెళ్లవచ్చును. అలాంటి అవకాశం తప్పక నేను అందిస్తాను. సమయం గాని సమయం లోపలంతా కూడాను ఆ విధమైనటువంటి దీనికి మీరు ప్రదర్శించడము, ఇది ఏదో విలేజర్స్ కూడాను ఆ రకంగా చేయరు. మీరు చదువుకున్నటువంటి వారు కూడా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే మీ చదువుకంతా కూడా ఏం విలువ లేనట్టుగా ఉంటుంటారు.
4: Before you go back to your homes, I shall certainly give you darshan, namaskar and talk to each of you. This I shall make you feel happy. On the other hand, contrary to this, when you come for your tiffin, when you come for your food, when you come for the meeting, in all unusual places, you begin to bring vibhuti or photos or get me to touch them and so on. Why this hurry? Even people from villages and uneducated people don't behave like that. You are educated people. With all your education, if you do not know how to conduct yourself at appropriate places, that is not befitting of your education. Surely, when you go, and before you go, you can bring your photos, you can bring your vibhuti, you can talk to me, and all that will be done, and you will be satisfied, and you will go home satisfied. But do not do like this.
3: సమయాన్ని పురస్కరించుకొని మీరు మీ యొక్క ప్రవర్తనను కొంతవరకు ప్రవేశపెట్టాలి.
4: యు మస్ట్ చేంజ్ యువర్ కండక్ట్ అండ్ అడాప్ట్ ఇట్ సో యాజ్ టు సూట్ ది టైమ్ అండ్ ది కండిషన్స్.
3: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణమే ఉంటుంది. హోటల్కి వెళుతుంటారు ఎవరైనా, అక్కడికి హోటల్ వెళ్లి అయ్యా ఇడ్లీ ఉందా, వడ ఉందా, దోశ ఉందా అని అడిగితే అక్కడ ఏమైనా చెప్పడానికి కానీ అడగడానికి కానీ ఒక రీజన్ ఉంటుంటుంది. హోటల్లో పోయేసేసి ఏమయ్యా నీ దగ్గర శారడోన్ ఉంటుండదా, ఆస్ప్రో ఉంటుండదా అనేటువంటి నీతి కింద వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఇతను ఏం హోటల్ పేరు చూడలేదేమో, బుద్ధి తక్కువ మనిషి అనుకుంటారు.
4: ఇట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ గో టు ఎ హోటల్ అండ్ ఆస్క్ హిమ్ వెదర్ హీ హస్ గాట్ ఇడ్లీ ఆర్ దోశ ఆర్ సంథింగ్ లైక్ దాట్, హీ కెన్ గివ్ యూ ఎ రిప్లై, సే యెస్ ఆర్ నో. బట్ ఇఫ్ యూ గో టు ఎ హోటల్ అండ్ ఆస్క్ హిమ్ హ్యావ్ యూ గాట్ శారడోన్, హ్యావ్ యూ గాట్ ఆస్ప్రో, దెన్ ది హోటల్ మ్యాన్ విల్ థింక్ దట్ యూ హెవ్ నాట్ ఈవెన్ రెడ్ ది నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ షాప్ అవుట్ సైడ్. వాట్ హెస్ గాన్ రాంగ్ విత్ యూ? దిస్ ఇస్ వాట్ హీ విల్ థింక్.
3: ఇంకా మనము ఇంకా మెడిసిన్ షాప్ కు పోతున్నాము, ఆ షాప్ పేరు చుట్టం లేదు, ఒకటి చుట్టం లేదు, ఆటికి పెద్ద దోశలు ఉన్నాయా ఇడ్లీ ఉన్నాయా అని అడిగితే ఎంత బుర్ర తక్కువ వాళ్ళుగా ఉంటుంటాము.
4: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గో టు ఎ మెడిసిన్ షాప్ అండ్ యూ డోంట్ ఈవెన్ రీడ్ ది బోర్డ్ అవుట్ సైడ్, యూ గో ఇన్ సైడ్ అండ్ ఆస్క్ ది మ్యాన్ హ్యావ్ యూ గాట్ ఇడ్లీ, హ్యావ్ యూ గాట్ దోశ, వాట్ విల్ హీ థింక్? హీ విల్ థింక్ దట్ యూ హ్యావ్ నో హెడ్ ఎట్ ఆల్.
3: కనుక అదే విధంగానే మనం క్లాసులకు అటెండ్ అయినటువంటి సమయం లోపల ఆ క్లాస్ అటెండ్ సమయంలో విభూతి ముట్టు, సిగ్నేచర్ చేయి అంటే ఈ క్లాసుకు సంబంధించినటువంటి విద్యలు ఇవన్నీ క్లాసుకు విరుద్ధమైనటువంటి విద్యలు. కనుక మీరు ఊరికి వెళ్లే సమయం లోపల ఈ రకమైనటువంటి యొక్క మీ వాంఛలంతా అడగండి, తప్పక మీకు సంతృప్తి చేసి ఇన్ని రకములైనటువంటి యొక్క మీ యొక్క యోగక్షేమాన్ని చూచుకున్న స్వామి మీరు వెళ్లే సమయంలో మిమ్మల్ని సంతృప్తి చేయకుండా పంపుతాడా? ఎప్పటికీ పంపడు.
4: In the same manner, when you go to a class, sitting in that class, if you say, touch this vibhuti, touch this photo, are these things to be obtained in a class where you have to get lessons? This is not so. You should not do that. You can certainly ask for such things at an appropriate time before you go back to your homes. Swami, who has done so much to look after your comforts, is he not going to do those one or two small things before you go and make you happy and feel satisfied? That surely will be done.
3: Kanuka, meeru, meeru, ye panul lopala meeru, praveshistaro, aa panulu yandu ninnati dinam katha cheppanu. మన కర్తవ్య కర్మను నిర్వర్తించాలి. ఏ ఏ సమయమునందు, ఏ ఏ యొక్క కాలమునందు, ఏ ఏ యొక్క వ్యక్తి యందు ఏ రకమైనటువంటి కర్మలు చేయాలని, ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవటానికి టైం ప్రకారము ఏ ఏ టైం లోపల ఏ ఏ కార్యం చేయాలో ఆయా కార్యం లోపల మనం పూర్తి లీనం కావాలి.
4: You must do your duty and your work appropriate to the time and place. Yesterday I told you a story. The story says that you must bear in mind the proper time, the proper person with whom you are dealing, the type of work which you have to do, and you must shape the work which you have to do in accordance with the requirements of the time and place.
3: Inadu manamu samaja seva chestunnamu. Ee samaja sevalo kodanu oka pavitramainatundi bhavam topala meeku munmundu cheppinattuga కొంత మన హృదయపూర్వకమైనటువంటి రీతి కింద మనం సేవలు సరిపి సేవాభావమే నా యొక్క జీవితానికి చక్కని ఒక విలువను అందిస్తుంది అనేటువంటి యొక్క విశ్వాసంతో పలా మీరు ఈనాడు ఈ కర్మలో మీరు పాల్గొనండి.
4: Today we are doing social service. As has already been told to you in the past, you must feel that social service is an important part of your work, and that service should come as a part of your own life. Enter today's work with that feeling that it is a part and parcel of your life, and do the service that is put down for today with that feeling.
3: Nijamuga itti manchi bhavamulunu manchi uttamamainatundi margamulunu bodhincheetundi vaaru chikkate me pedda arudu.
4: Such good ideas and such good things, those who can teach and say such things, it is very rare for you to find people.
3: మీలో ఉన్నటువంటి దోషములను ఎవరు నిరూపిస్తారో అట్టివారే మీకు గురువుగా మీరు విశ్వసించాలి. అంతేకాని మీ దోషములంతా కూడా కవరప్ చేసేటువంటి వాళ్ళు మీ యొక్క జీవితానికి హాని చేసేటువంటి వాళ్ళే.
4: You must regard only those people who will point out your faults and who will tell you how to rectify them as your gurus. Truly, those who try and hide your faults and not tell you what your faults are, they are not your gurus, they are your enemies.
3: కనుక మనము మీలో ఉన్నటువంటి యొక్క దోషములను చెప్పేటువంటి స్వామి మాకు చిక్కినాడే, దీనివల్ల మా దోషములను చక్క చేసుకుని పవిత్రమైనటువంటి రీతిలో మేము ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నాడు అని దీనికి మీరు ఎంతో సంతోషించవలసిందే కాని నిరుత్సాహములకు కాని ఏ విధమైనటువంటి విసుగు కాని మీరు అవకాశం అందించకూడదు.
4: That we have been able to come near Swami, Swami who is able to tell us what the faults in us are, Swami who is telling us how to get rid of these faults, you should feel that it is your great good luck and a good chance that you have come to the vicinity of such a person, and you should feel happy. You should not feel hurt that your faults are being pointed out.
3: ఇక్కడికి వచ్చి ఈ నెల దినములు కూడాను మీరు ఈ పవిత్రమైనటువంటి యొక్క అభ్యాసం మీరు చక్కగా కొంత అభివృద్ధి చేసుకున్న తర్వాత మీరు మీ గృహమునకు వెళ్లినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా మీ ప్రవర్తన చూసి ఎంతో ఆనందిస్తారు. అట్టి ఆనందాన్ని వాళ్ళకి అందించడము, ఇట్టి సంతృప్తిని మాకు అందించడము మీ జీవితం అనేటువంటి దాంట్లో సౌభాగ్యమైనటువంటి సంతోషమైనటువంటి సుఖ జీవితం మీరు గడుపుకోవటము ఎంత పవిత్రమైనటువంటి యొక్క జీవితమో మీరే యోచించుకోవచ్చు.
4: ఆఫ్టర్ హ్యావింగ్ కమ్ హియర్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ లర్న్డ్ దీస్ గుడ్ థింగ్స్ అండ్ ఇన్కల్కేటింగ్ డిసిప్లిన్ ఇన్ యువర్ ఓన్ లైఫ్స్, వెన్ యూ గో బ్యాక్ హోమ్, when your parents see you, the parents will feel extremely happy. Moreover, we feel very satisfied. You yourself can consider and estimate how good it is for your own life that you are able to satisfy your parents and give them happiness, that you are able to give satisfaction to us here, and that you have acquired good qualities by which you can shape your life properly. You yourself can see how good and how beneficial it is to yourselves.
3: Vidyarthulara, నిజంగా మీరు వాపసు వెళ్లిన తర్వాత మొట్టమొదట ఇంటిలో కనిపెడతారు మా పిల్లవాడి ప్రవర్తన ఎట్లా ఉంది అని. దాంట్లో ఏదైనా మార్పును మీరు కలిగించుకునేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవాలి. లేకుండా ఇక్కడ ఉన్నంత వరకు మాత్రం ముట్టుకుని ఉండి తిరిగి అక్కడ పోతానే పాత పాట పాడరా పాడపండ రామడా అన్నట, అక్కడ పోతానే మీరు పాతభ్యాసం లేని మొదలు పెట్టినావటంటే మా పిల్లవాడు సమ్మర్ కోర్సుకు పోయి వచ్చి ఏం ప్రయోజనము అని తల్లిదండ్రులకు కూడా ఒక నిరుత్సాహము. ఇంతేకాదు మీ పాత ఫ్రెండ్స్ అంతా ఉంటుంటారు, వీళ్ళు విజిల్ వేసుకుంటూ తిరిగటము, సినిమాలు తిరగటము, బజార్లు అమ్మడి కుక్కల వలె తిరగటము, అలాంటి స్నేహితుల దగ్గర కూడాను వరే వీరు సమ్మర్ క్లాస్ వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చినాడు రా అని వాళ్ళ దగ్గర కూడాను మీ యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తన ప్రదర్శించాలి. అంతేకాని వాళ్ళ దగ్గర పోతాను ఇక్కడ మాత్రం అలో అలో ఉంటుంది, అక్కడ పోతాను కమాన్ కమాన్ కమాన్ అని పోయిందంటే మన యొక్క సమ్మర్ క్లాస్ అంతా కూడాను ఒక్కతూరు టైర్ పంచర్ అయిపోయినట్టుగా మనలో తీర్చుకున్నటువంటి పవిత్రత అంతా కూడాను పాడైపోతుంది. ఆ విధంగా మీరు కాకుండా చూసుకోండి.
4: In truth, when you get back home after these summer classes, the first thing that will happen is your parents will watch to see if any change has come about you. If you do not try and show the changes that you have acquired during the summer classes, if you revert back to living in the way in which you were living before you entered the summer classes, your parents also will feel very much disappointed. They will say, what is the result and purpose of having sent my child to the summer classes? Therefore, you should not do that. You should change your manner of living.
3: Simply, manlo cheechukunnatundi pavitrata anta kodanu paadaipothundi. ఆ విధంగా మీరు కాకుండా చూసుకోండి.
4: ఇన్ ట్రూత్ వెన్ యూ గెట్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ దిస్ సమ్మర్ క్లాసెస్.

0: therefore, you should not do that. You should change your manner of living. Similarly, friends with whom you were moving about in a reckless and careless manner in the streets, whistling and so on, such friends will also want to see what changes have come about in you. If you repeat your life as you had before coming here, they will also think that you have not changed at all. On the other hand, you must carry with you all the good qualities that you have imbibed here. Continue to exhibit them and make both your parents and your friends feel that the summer classes have produced an enormous change in your outlook and conduct.
1: ఇంకా పైన లేచి మీ ఈనాటి కార్యక్రమంలో మీరు పాల్గొనండి. అధికంగా మాట్లాడకుండా మీరు మీ యొక్క కార్యములు ఎందే మీ యొక్క మనసును ఈనం చేసుకుని ఆ చేసేటువంటి కార్యములందు కూడాను చక్కని భావంతో హృదయపూర్వకమైనటువంటి కర్మను ఆచరించి తదుపరి ఈనాటి నుంచి నేను ఇప్పుడు చెప్పినటువంటి క్రమశిక్షణను అనుసరిస్తూ కొంతవరకును స్వామికిని మీకును తగినటువంటి సంతృప్తిని అందించుకొని అందించడానికి పూనుకోండి.
0: You can now get up and go and participate in the program for today. In participating in the program for today, do not talk too much. Involve yourself in the work that is given. From today onwards, inculcate the discipline that has been mentioned to you today and give satisfaction to Swami and satisfaction to yourself.
1: ఒక్క స్వామి సాటిస్ఫాక్షన్ తృప్తి అయిపోయినారంటే లోకమంతా తృప్తి అవుతుంది. దానికి మీరు పూనుకోండి. మీ తుచ్చమైనటువంటి తృప్తి కోసం మీరు పాకుపడకండి. స్వామి చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడాను మంచి కోసమని, స్వామి స్వార్థం ఇందులో ఏమాత్రం కూడా లేదు. అన్నింటి యొక్క జీవితం యొక్క తత్వాన్ని పురస్కరించుకొని, మీ భవిష్యత్తు యొక్క అభివృద్ధిని పురస్కరించుకొని, మీ జీవిత ధన్యతను పురస్కరించుకొని స్వామి ఇన్ని ప్రబోధలు సల్పటం, అంతేకాని నాకు కావాల్సింది ఒక్కటి లేదు.
0: If Swami is satisfied, the whole world will be satisfied. There is no selfishness here. Do not think of your own comfort and your own pleasure. All that is being told to you is being told to you in an utterly selfless manner with a view to improve you. This is what you should understand.
1: మీరు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తల్లి ప్రేమను మాత్రమే మీరు అనుభవించుకుంటారు. కానీ స్వామి ప్రేమ వెయ్యి తల్లుల ప్రేమ వంటిది. మీ మంచిని, మీ అభివృద్ధిని, మీ యొక్క క్షేమాన్ని ఏ తల్లిదండ్రులు కూడా ఇంతగా కోరరు. స్వామి ఇన్ని రకములుగా కోరుతున్నటువంటి సమయం లోపల దీనిని హృదయం లోపల చాలా హృదయపూర్వకంగా మీరు భావించి ఇంకా మున్ముందుకైనా కూడాను దీన్ని చక్కగా ఆచరించడానికి పూనుకోండి.
0: Each one of you would have experienced the affection and love of one mother, your mother. But Swami's affection and love is like that of 1,000 mothers all put together at a time. You do not understand that. You must see that this affection and love is being given to you in an unprecedented manner. Make the best use of it and correct your future behavior.

I didn't ask for riches. He gave me wealth.

سبحان.